ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 19వ తేదీ మంగళవారం. నిలయంలో ఇప్పుడు సమయం 5 గంటల

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2026 సంవత్సరం మే నెల 19వ తేదీ మంగళవారం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు: ఉదయం 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 6:10 భావన శీర్షికన సౌజన్యం. ఈ అంశంపై డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం ప్రసారమవుతుంది. భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 16వ భాగం 6:15. 6:35 ప్రసారమయ్యే పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త పి అర్చన గారు రైతు సోదరులకు అందించే సలహాలు ప్రసారమవుతాయి. 7:00 కామారెడ్డి జిల్లా సమాచార లేఖ నివేదిక మనకందిస్తారు శ్రీ డి రాజ్కుమార్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా వరల్డ్ ఫెయిర్ ప్లే డే, ఈ అంశంపై కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత ఆరోగ్య జీవనం శీర్షికన యువతలో పక్షవాతం గురించి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పి రంగనాథన్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ ఉషారెడ్డి గారిచే వీణావాద్యం ప్రసారమవుతుంది. మృదంగంపై సహకారం శ్రీ పెరవలి జయభాస్కర్. ఈ ఉదయం 9:00, 10:00 తిరిగి 11:00 వార్తా ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. ఈరోజు ఉదయం 10:00 వార్తా ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. అనంతరం 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం తెలుగు పద్మాలు శీర్షికన పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో మోదిని ఆత్రేయ గారి గానం ప్రసారమవుతుంది. 11:30 సుగమ్ సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి రూమాసేన్ గుప్తా గారు ఆలపించిన కొన్ని గీతాలు వినవచ్చు. ఇక 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా 12:40 వినవచ్చు. 1:20 వనితాలోకం మహిళల కార్యక్రమంలో సుస్థిరమైన ఆహారపు అలవాట్లతో ప్రకృతి పదిలం పక్కి చంద్రకళ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. 12:30 కస్తూరి కన్నడ కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా సీనియర్ కన్నడ అనౌన్సర్ డ్రామా కళాకారిణి శ్రీమతి ప్రభా కలిగీకర్ గారితో శ్రీమతి పరిమళ దేశ్పాండే గారు జరిపిన సంభాషణ ప్రసారమవుతుంది.

0: ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారం 5 గంటలకు వార్త ముఖ్యాంశాలతో ప్రారంభమవుతుంది. వెనువెంటనే జానపద సంగీత కార్యక్రమంలో సతీ తులసి కథ. శ్రీ గడ్డం సారంగపాణి బృందం వారిచే చిందు యక్షగానం మొదటి భాగం ప్రసారమవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం సాయంకాలం 6:30. 6:50 వేసవిలో అనువైన పశుగ్రాస పంటల సాగు. ఈ అంశంపై రైతన్నల కోసం వ్యవసాయ సూచనలుంటాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా భూసార ప్రాముఖ్యత గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో సహాయ సంచాలకులు శ్రీ ఎస్ రామగోపాల్ గారు జరిపిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ప్రసారం కానుంది. రాత్రి 8:00 వార్తా ముఖ్యాంశాలు. అనంతరం లలిత సంగీతం కార్యక్రమంలో జి రుక్మిణి గారు ఆలపించిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం కానుంది. ఇవి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 6:00 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మై మనోజ్. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि भारत नॉर्वे को समझौते के तहत 100 अरब अमेरिकी डॉलर निवेश और भारत में 10 लाख रोजगार सृजन के लक्ष्य को हासिल करने के लिए मिलकर प्रयास करना चाहिए. श्री मोदी कल ओस्लो में भारत नॉर्वे व्यापार और अनुसंधान शिखर सम्मेलन को संबोधित कर रहे थे. इस सम्मेलन में नॉर्वे के क्राउन प्रिंस हाकोन और प्रधानमंत्री योनास गहर स्तोरे भी शामिल हुए. प्रधानमंत्री मोदी ने व्यापार और आर्थिक साझेदारी समझौते के लागू होने के बाद दोनों देशों के बीच व्यापार और निवेश में हुई वृद्धि की सराहना की.
2: आज नॉर्वे और भारत के बिजनेस और रिसर्च कम्युनिटी के बीच होना ये मेरे लिए बहुत खुशी की बात है. कुछ साथियों को जो सुना, ये सुनकर ये विश्वास होता है कि हमारी पार्टनरशिप की नींव बहुत ही मजबूत है. ये केवल संभावनाओं की नहीं, ये एक प्रूवन पार्टनरशिप है.
1: प्रधानमंत्री ने भारत की तेज आर्थिक प्रगति, युवा शक्ति, निवेशकों के अनुकूल माहौल और स्वस्थ प्रतिस्पर्धा का उल्लेख करते हुए नॉर्वे से मछली उत्पादन, जहाज निर्माण, हरित ऊर्जा, नवीकरणीय ऊर्जा, स्वास्थ्य प्रौद्योगिकी, महत्वपूर्ण खनिज और स्टार्टअप जैसे क्षेत्रों में अधिक निवेश का आह्वान किया. उन्होंने भारत की हरित ऊर्जा नीति और नॉर्वे की स्वच्छ ऊर्जा, समुद्री क्षेत्र में कार्बन उत्सर्जन कम करने तथा जलवायु वित्तीय सहयोग में वैश्विक नेतृत्व की भी सराहना की. प्रधानमंत्री मोदी ने दोनों देशों के व्यापारी समुदाय से नए सहयोग क्षेत्रों की पहचान कर आर्थिक साझेदारी मजबूत करने का आग्रह किया. प्रधानमंत्री मोदी को नॉर्वे के राजा हेराल्ड पंचम ने रॉयल नॉर्वेजियन ऑर्डर ऑफ मेरिट का ग्रैंड क्रॉस प्रदान किया. प्रधानमंत्री नरेंद्र मोदी 5 देशों की यात्रा के अंतिम चरण में आज इटली पहुंचेंगे. ये यात्रा इटली की प्रधानमंत्री जॉर्जिया मेलोनी के निमंत्रण पर हो रही है. श्री मोदी प्रधानमंत्री मेलोनी के साथ द्विपक्षीय वार्ता करेंगे. वे इटली के राष्ट्रपति सर्जियो मत्तारेला से भी मुलाकात करेंगे. हमारी संवाददाता ने बताया कि श्री मोदी भारत और इटली के बीच व्यापार और निवेश को बढ़ावा देने के लिए उद्योगपतियों से भी बातचीत करेंगे.
3: श्री मोदी इटली की प्रधानमंत्री के साथ प्रतिनिधि मंडल स्तरीय वार्ता करेंगे, जिसमें समुद्री सुरक्षा और मजबूत कनेक्टिविटी प्रमुख विषय होंगे. इटली भारत को केवल यूरोप ही नहीं बल्कि पूरे भूमध्य सागरीय क्षेत्र तक पहुंच प्रदान करता है. आपूर्ति श्रृंखला साझेदारी और रक्षा सहयोग के दृष्टिकोण से यह अत्यंत महत्वपूर्ण माना जा रहा है. यह 5 देशों की यात्रा केवल कूटनीतिक प्रयास नहीं है, ये भारत के भविष्य के ऊर्जा मार्गों, AI साझेदारी, सेमीकंडक्टर पहुंच, रक्षा निर्माण और वैश्विक हितों को सुरक्षित करने की दिशा में एक महत्वपूर्ण कदम है. रोम से आकाशवाणी के लिए सुपर्णा भाटिया.
1: रक्षा मंत्री राजनाथ सिंह ने ऑपरेशन सिंदूर को भारत के मजबूत, आत्मविश्वासी और सक्षम राष्ट्र बनने का प्रतीक बताया है. हनोई में कल भारतीय समुदाय को संबोधित करते हुए श्री सिंह ने कहा कि

0: requirements under the Judges Inquiry Act 1968. The report will be laid in both Houses of Parliament in due course. The committee was constituted by Lok Sabha Speaker on 12th August last year. West Bengal government has granted formal sanction for the prosecution of Sandeep Ghosh, former principal of R.G. Kar Medical College and Hospital in Kolkata. The legal action follows an order passed by the Calcutta High Court on 23rd of August in 2024 in the case of Akhtar Ali versus the state of West Bengal and others. The investigation pertains to alleged financial irregularities in various procurements and related matters at R.G. Kar Medical College and Hospital involving Sandeep Ghosh and three other entities. Since these offences fall under the schedule offences listed in the Prevention of Money Laundering Act 2002, the Enforcement Directorate has also initiated a probe. In IPL cricket, Sunrisers Hyderabad defeated Chennai Super Kings by 5 wickets in Chennai last night to secure a playoff berth. Today, Rajasthan Royals will face Lucknow Super Giants in Jaipur at 7:30 p.m. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10. ఈనాటి భావన కార్యక్రమంలో సౌజన్యం ఈ అంశంపై డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం ఇప్పుడు విందాం.
2: వ్యక్తి, కుటుంబం, సమాజం, ప్రాంతం, దేశం, విశ్వం, ఇది మన ముందున్న ప్రపంచం. ఒక విధంగా ఇదంతా వ్యక్తి కేంద్రంగా ఉన్న ప్రపంచం. అంటే వ్యక్తి చుట్టూ కుటుంబం ఉంటుంది, కుటుంబం చుట్టూ సమాజం ఉంటుంది, సమాజం చుట్టూరా ప్రాంతం ఉంటుంది, ప్రాంతం చుట్టూ దేశం ఉంది, దేశం ఒక విశ్వంలో ఉంటుంది. వ్యక్తి తనను తాను తీర్చిదిద్దుకుంటే ఈ ప్రపంచమంతా తీర్చిదిద్దబడుతుంది. తీర్చిదిద్దబడాలంటే ఇతనికి ఆ సంస్కారాలు అందాలి. ఆ సంస్కారాలు అందించేవారు తల్లి, తండ్రి, గురువులు. వీరే మంచివారు, సుజనులు. వీరి సౌజన్యమే వ్యక్తిని తీర్చిదిద్దుతుంది. సౌజన్యమనేది ఉత్తమ సంస్కారాల వల్ల సిద్ధించే సుగుణం. సౌజన్యముంటే అన్ని పనులు సకారాత్మకంగా జరుగుతాయి. సౌజన్యం ఆశావాదంతో నడుస్తుంది, ఫలసిద్ధి గమ్యంగా నడిపిస్తుంది. ఒక ధర్మాత్ముడైన మహారాజు సౌజన్యం దురాక్రమణదారుడైన ఒక రాజును గౌరవించి పంపించింది. భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన ఘట్టం ఇది. పాంచాలాన్ని పరిపాలించే పురుషోత్తముని చేతిలో అలెగ్జాండర్ బందీ అయ్యాడు. యూరోపియన్ చరిత్రకారులు ఏ విధంగా వ్రాసినా స్వదేశీ చరిత్రకారులు ఓడిపోయింది అలెగ్జాండర్ అని వ్రాశారు. బందీ అయి నిండు సభలో తన ముందు నిల్చున్న అలెగ్జాండర్తో పురుషోత్తముడు ఇలా ప్రశ్నించాడు. హిందూ, గ్రీకులు వియ్యమందుకొని సాహిత్యము, విజ్ఞానమున్, సౌందర్యమును పంచిపెట్టినవి విశ్వమెల్లా, మీరిప్పుడు బందీలైతిరి, మారిపోయినవి మీ మా పూర్వ బాంధవ్యములు అంటూ మిమ్మల్ని ఎలా చూడమంటారు అని అడిగారు పాంచాల ప్రభు పురుషోత్తముడు. ఒక రాజును మరో రాజు ఎలా చూస్తారో అలా చూడమన్నాడు అలెగ్జాండర్. అప్పుడు పురుషోత్తముడు బందీని విడిపించి గౌరవించి సాగనంపాడు. ఇది పురుషోత్తముని అపూర్వ సౌజన్యం. సౌజన్యం ద్వారా మర్యాద, మన్నన ఆచరణలోకి వస్తుంది. ఒక్కోసారి ఇది మనస్సులోనే ఉండవచ్చుగాక, అవసరార్థం ఆచరణలోకి వచ్చినప్పుడు ఆ సౌజన్యం అందరినీ అలరిస్తుంది. ఆదేశించిన, ఆచరించిన ఆ వ్యక్తి 10 మంది కళ్ల ముందు సౌజన్యమూర్తిగా నిలుస్తారు. కొద్ది ప్రాచీన గాథల్లోకి వెళితే రామాయణంలో అడుగడుగున శ్రీరాముని సౌజన్యం కనిపిస్తుంది. అహల్య విషయంలో శ్రీరాముని ప్రవర్తన ఇదే. అహల్య కుమారుడు శతానందుడు శ్రీరాముని విషయంలో చూపించిన వినయం సౌజన్యమే. శ్రీరాముడు కళ్యాణానంతరం మార్గంలో ఎదురుపడిన పరశురాముని విషయంలో చూపించిన గౌరవం సౌజన్య ప్రాదుర్భావమే. కైక కోరిన వరాలను నెరవేర్చడం సౌజన్యంలో భాగమే. ఇదే విధంగా శబరి విషయంలో, గుహుని విషయంలో శ్రీరాముని ప్రవర్తన సౌజన్యం పరాకాష్ఠకు చేరినదిగానే భావించాలి. యుద్ధ ప్రారంభంలో శరణన్న విభీషణునికి అభయహస్తమివ్వడం, రావణ వధానంతరం లంకకు రాజుగా పట్టాభిషేకం చేయడం, అన్ని అంశాలు సౌజన్యం క్రిందకే వస్తాయి. అవును, సౌజన్యమనేది ఎవరికైనా మంచి సంస్కారాల ద్వారా సిద్ధించే మంచి గుణం. మంచి గుణశీలాలే మనిషిని సౌజన్యమూర్తిగా తీర్చిదిద్దుతాయి. ఆధునిక సమాజంలో ఈ సౌజన్యమే పరమశాంతిని నిర్మాణం చేస్తుంది, నిరాశ, దురాశ, దుఃఖం నుండి దూరం చేస్తుంది. ఇందుకొరకు జ్ఞానం, శీలం రెండూ మనిషిని తీర్చిదిద్దే విధంగా ఉండాలి. నేనెంతో, నాలోని ఆత్మ ఎంతో, అందరూ అంతే అనే భావన స్థిరపడాలి. ఇందుకొరకు సాధన చేయాలి, పెద్దల మాటలు వినాలి, గ్రంథాధ్యయనం చేయాలి, తనకు తాను

0: ఉత్తమునిగా తీర్చిదిద్దుకోవాలి. తద్వారా సౌజన్యం అనే గుణం నిలదొక్కుకుంటుంది. అయినా చపల చిత్తం విషయ భోగాల వైపు, కీర్తి ప్రతిష్టల వైపు, అధికారాల వైపు లాగుతుంది. అందుకే మనోనిగ్రహం ద్వారా సాధించే సంస్కారాలతో సౌజన్యమూర్తిగా మనిషి నిలవాల్సి ఉంది. ఒక ప్రహ్లాదుడు, ఒక విదురుడు, ఒక అంబరీషుడు, ఒక కుచేలుడు, ఒక శబరి, ఒక గుహుడు, ఒక విభీషణుడు, ఒక సుమంత్రుడు తదితర పాత్రలు ప్రాచీన గాథల్లో వ్యవహరించిన తీరు సౌజన్యానికి పరాకాష్ఠగా నిలుస్తాయి. కుటుంబంలో, సమాజంలో, గ్రామాల్లో పొరపొచ్చాలు లేని పరమశాంతియుత జీవనం కొనసాగడానికి ఆయా సౌజన్యమూర్తుల ప్రవర్తనే ప్రధాన కారణం. ఎక్కడ సౌజన్యానికి మారుగా దౌర్జన్యం నెలకొని ఉంటుందో అక్కడ అశాంతి తాండవిస్తుంది. అందుకే వ్యక్తుల్లో, కుటుంబాల్లో, సమాజంలో సౌజన్యపూరిత వాతావరణాన్ని నిర్మించుకోవాల్సి ఉంది. సౌజన్యం మనస్సులోగాక కార్యరూపం ధరించాల్సి ఉంది. అప్పుడే అంతటా శాంతి నెలకొంటుంది. అలాంటి శాంతియుత సమాజాన్ని నిర్మించుకునేందుకు సౌజన్యాన్ని ఆహ్వానిద్దాం. ఆ సౌజన్యాన్ని ఆచరణలో చూపించి విశ్వశాంతిని నిర్మించే ప్రయత్నం చేద్దాం.
1: సౌజన్యం ఈ అంశంపై మీరింతవరకు డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి భావజాలం విన్నారు. భావన శీర్షికన లఘు ప్రసంగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 16వ భాగం వింటారు.

ఇంతవరకు శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 16వ భాగం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:35. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో రైతన్నలకు సలహాలు వినే ముందుగా వాణిజ్య ప్రకటన విందారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: నేటి పొలం పనులు కార్యక్రమంలో సేంద్రీయ వ్యవసాయం గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త పి అర్చన గారు అందించే సలహాలు వింటారు.
2: నా పేరు అర్చన. నేను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో సమన్వయకర్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం గురించి చెప్పుకుందాం. సేంద్రీయ వ్యవసాయం అనేది సహజ వనరులు మరియు పర్యావరణ ప్రక్రియలపై ఆధారపడే సుస్థిరమైన వ్యవసాయ విధానం. ఇదొక పాత విధానమే. మనం రైతు సోదరులు రసాయన మందులు ఎక్కువగా వాడి ఈ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను మర్చిపోవడం అనేది జరిగింది. ఇందులో రసాయనిక ఎరువులు, కీటక శిలీంద్ర నాశకాలు మరియు జన్యు మార్పిడి జీవులు ఉపయోగించకుండా భూమి ఆరోగ్యం, జీవ వైవిధ్యం మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ సురక్షితమైన మరియు పోషకమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయడం అనేది సేంద్రీయ వ్యవసాయం. మనం ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయంలో అనుసరించే ముఖ్యమైన పద్ధతులు ఏంటంటే మక్కిన పశువుల ఎరువు, కంపోస్టు, వానపాముల ఎరువు, నత్రజని, భాస్వరం, పొటాషియం కంటే వీటిని మనం ఇందులో ముఖ్యంగా వాడతాం. అందులో బాగా మక్కిన పశువుల ఎరువు కానీ, వర్మీ కంపోస్టు కానీ, వానపాముల ఎరువు కానీ సేంద్రీయ ఎరువులుగా వాడతాం. జీవన ఎరువులలో ముఖ్యంగా రైజోబియం, అజిటోబ్యాక్టర్, బ్లూ గ్రీన్ ఆల్గే, మైకోరైజా, ఇవి మనం ఎక్కువగా జీవన ఎరువులుగా వాడడం అనేది జరుగుతుంది. సో మనము పంట మార్పిడి అనేది రైతు సోదరులు ఖచ్చితంగా చేయాలి. నేల సారాన్ని పెంచడానికి లెగ్యూమ్ జాతి పంటలు మరియు ఇతర పంటలను పంట మార్పిడిలో ఖచ్చితంగా పాటించాలి. పంట మార్పిడి అనేది సేంద్రీయ వ్యవసాయంలో ఒక ముఖ్యమైన విభాగం. మనం ముఖ్యంగా వరి, తెలంగాణలో ఖరీఫ్ మాసంలో వరి వేస్తుంటాము. వరి తర్వాత ఆరు తడి పంటలు మనకి మొక్కజొన్న కానీ, పెసర కానీ, మినుము కానీ, నువ్వులు కానీ ఇటువంటి పంటలు వేసుకున్నట్లయితే మనకి భూమిలో నత్రజని స్థిరీకరించబడి భూమి మంచి సారవంతంగా తయారవుతుంది. అదేవిధంగా పత్తి తర్వాత కూడా మనకి నువ్వులు కానీ, అపరాలు, పెసర, మినుము వంటి పంటలు వేసుకున్నట్లయితే మనకి భూమిలో వాటికంతకు వాటికే నత్రజని అనేది స్థిరీకరించబడుతుంది. సో ఈ విధంగా పంట మార్పిడి అనేది మనం ఖచ్చితంగా సేంద్రీయ వ్యవసాయంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఇంకొకటి, మనకి ఏవైతే పురుగు మందులు, పురుగులు కానీ, తెగులు కానీ మన మొక్కల మీద వ్యాప్తించినప్పుడు జీవ కీటక నియంత్రణ పద్ధతులు అనేవి ఖచ్చితంగా పాటించాలి. అవి ఏంటంటే మనకి మన పొలంలో ఉన్నటువంటి సహజ శత్రువులు మరియు పరాన్న జీవులను ఉపయోగించడం,

అలాగే వేప ఆధారిత పదార్థాలు, వేప నూనె కానీ, వెల్లుల్లి కషాయం కానీ, మిరప కషాయం కానీ, పొగాకు కషాయాలు కానీ, సూక్ష్మజీవ కీటకనాశకాలు అనేవి మనకు ఉంటాయి. బ్యాసిల్లస్ తురెంజిసిస్ కానీ, ట్రైకోడర్మా కానీ, బయో ఏజెంట్స్ అంటాం, బవేరియా బ్యాసియానా, మెటారైజియం, లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, ఇటువంటి భౌతిక పద్ధతులను ఉపయోగించి హానికరమైన రసాయనాలు లేకుండా చీడపీడలు అనేది మనం నియంత్రించవచ్చు. మనం ముఖ్యంగా ఇందులో ఏం వాడుతున్నామంటే, మనము ట్రైకోడర్మా విరిడి అంటాము, రైజోబియం అంటాం, ట్రైకోకార్డ్స్ అంటాము. ఈ ట్రైకోడర్మా విరిడి అనేది మనకి నేలని శుద్ధి చేసి, నేలలో ఏవైతే మనకి హానికరంగా వేరు పురుగు తెగులు కానీ, ఇటు కాణంకులు తెగులు కానీ సంబంధించిన శిలీంద్ర నాశనాలు కానీ, సూక్ష్మజీవులను కానీ మనం చంపుతుంది. ముఖ్యంగా మనం ట్రైకోడర్మా విరిడి అంటాం. ట్రైకోడర్మా విరిడి ఎకరానికి మనము 2 నుంచి 4 కిలోలు, 100 నుంచి 150 కిలోల పశువుల పేడలో బాగా మాగబెట్టి నీళ్ళలో మనం సమానంగా చల్లుకోవాలి. ఇంకా మనము రసాయన మందులను పిచికారీ చేయడం కంటే ఖచ్చితంగా వేప ఆధారిత పదార్థాల్లో వేప నూనె కానీ, పొగాకు కషాయం కానీ, మిరప కషాయం కానీ, వెల్లుల్లి కషాయం కానీ, ఇటువంటి వాటిని మనము ఎక్కువగా వాడొచ్చు. ట్రైకోకార్డ్స్ అంటాం. ట్రైకోకార్డ్స్ ఇవి మనకి మన పొలంలో అక్కడక్కడ అమర్చుకోవాలి. ఈ ట్రైకోకార్డ్స్ను వినియోగించడం వల్ల మనకి ఏవైతే మన పొలంలో మనకి ఏవైతే హాని కలగజేయని క్రిములు ఉంటాయో వాటిని చంపకుండా జాగ్రత్తగా చూస్తాయి. ఇంకొకటి మనం పచ్చి రొట్టె ఎరువుల పెంపకం అంటాం. అందులో మనకి జనుము, జీలుగ, పిల్లి పెసర, పప్పు ధాన్యాలు, ధాన్యాలు కానీ, చిరుధాన్యాలు కానీ, నూనె గింజల పంటల మిశ్రమం ఎకరానికి 12 నుంచి 15 కిలోలు వేసి మనము చల్లుకున్నట్లయితే, పచ్చి రొట్టె ఎరువులు మనకి పూత రాకముందే ఇటువంటి కలయ దున్నడం వల్ల మనకి భూమి యొక్క సారం అనేది పెరుగుతుంది. అందులో మనం కొన్ని పచ్చి ఆకులను కూడా కలపవచ్చు. అందులో కానుగ, వేప, సుబాబుల్, గ్లైరిసీడియా వంటి వాటిని ఆకులను వేసి పొలంలో కలయ దున్నడం వల్ల భూమి సారవంతంగా మారి భూమి గుల్లగా అనేది అవ్వడం జరుగుతుంది. ఇంకొకటి మనకి ముఖ్యమైన అంశం సేంద్రియ వ్యవసాయంలో మల్చింగ్. మల్చింగ్ నేలపై పంట అవశేషాలను కప్పి ఉంచి తేమ పోషకాలను నిల్వ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి కలుపును నియంత్రిస్తుంది, భూమిలో తేమనుగుణంగా కొంతవరకు నిల్వ ఉంచడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పంట అవశేషాలు, పంట వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలయదున్నడం. ఈ విధంగా మనము భూమిలో కలయదున్నడం వల్ల మనకు భూమి యొక్క సారం అనేది ఖచ్చితంగా పెరగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనము సేంద్రియ ఎరువులు కానీ, జీవన ఎరువులు కానీ, పంట మార్పిడి కానీ, జీవ కీటక నియంత్రణ పద్ధతులు కానీ, పచ్చి రొట్టె ఎరువుల పెంపకం కానీ, మల్చింగ్ కానీ, పంట అవశేషాలు కానీ సేంద్రియ వ్యవసాయంలో భాగంగా చేసుకుని రైతు సోదరులు ఖచ్చితంగా వాడడం అనేది చేయాలి. మనం ముఖ్యంగా ఈ సేంద్రియ వ్యవసాయం గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, గత 50 సంవత్సరాల నుండి రసాయన ఎరువులు, పురుగు మందులు, శిలీంద్రనాశన మందులు విపరీతంగా వాడడం వల్ల నేలలో సేంద్రియ పదార్థం అనేది తగ్గి, హ్యూమస్ తగ్గిపోవడం వల్ల నేల ఆరోగ్యము, ఉత్పాదకత అనేది గణనీయంగా తగ్గి భూమిలో మనకి సూక్ష్మజీవులు అనేవి నశించిపోవడం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా మనకి ఎప్పుడైతే మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటాం, వర్షం పడిన వెంటనే వానపాములు అనేవి మనకి బయట కనిపించేవి. భూమి సారవంతంగా ఉండేది కాబట్టి వానపాములు పైన పొరల్లోనే ఉండేవి. ఇప్పుడు మనకి వర్షం పడ్డా కూడా ఎక్కడ వానపాములు అనేవి బయటకు వచ్చి కనిపించడం లేదు. దీనికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, మనం భూమిలో సేంద్రియ పదార్థాన్ని చాలా వరకు తగ్గించాం, హ్యూమస్ని తగ్గించాం. సేంద్రియ రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల నేల ఆమ్లత్వం కానీ, చౌడు కానీ ఇవి రావడం అనేది ఎక్కువగా జరిగింది. పోషకాల అసమతుల్యత కానీ, సూక్ష్మ పోషకాల కొరత కానీ, నేల కాలుష్యం అనేది చాలా వరకు పెరిగింది. ఈ విధంగా వ్యవసాయ రసాయనాల అవశేషాలు, నైట్రేట్లు, విషపూరిత పదార్థాలు భూగర్భ మరియు ఉపరితల జలాలను కలుషితం చేయడం వల్ల భూగర్భ జీవులు కూడా చాలా వరకు వాటి యొక్క జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటుంది. రసాయన ఆధారిత వ్యవసాయం చేయడం వల్ల మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది గాలిలో ఎక్కువ శాతం పెరిగి మీథేన్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ, అమ్మోనియా కానీ వంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్స్ ఎక్కువగా పెరిగి గాలి కాలుష్యానికి ఎక్కువగా కారణమవుతున్నాయి. ఇవి ఎక్కువగా కారణమై మనకి మానవులలో అధికంగా చాలా రకాల డిసీజెస్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా క్యాన్సర్ కానీ, హార్మోన్ సమస్యలు కానీ, లేకపోతే బ్లూ బేబీ సిండ్రోమ్స్ అనేది మనకి చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. పశువుల్లో కూడా ఈ కలుషితమైన నీరు, గాలి, ఆహారం తినడం వల్ల కూడా వాటి ఆరోగ్యం కూడా చాలా వరకు దెబ్బతింటుంది. సో ఈ విధంగా రసాయన మందులను ఎక్కువగా వాడడం వల్ల మనకి భూమి ఆరోగ్యము, అదేవిధంగా మానవుల ఆరోగ్యము, పశు సంపద ఆరోగ్యము, అందరి ఆరోగ్యం చాలా వరకు దెబ్బతిని మనం ఎక్కువగా పెట్టుబడి అనేది హాస్పిటల్స్కి పెట్టడం అనేది జరుగుతుంది. కేవలం రసాయనాలపై ఆధారపడడం వల్ల వనరుల యొక్క వినియోగ సామర్థ్యం తగ్గడం, పంటల పోషణ నాణ్యత తగ్గడం, రసాయన ఎరువుల వినియోగ సామర్థ్యత తగ్గడం మరియు దిగుబడులు స్థిరంగా

లేకపోవడం అనేది తగ్గి సాగు ఖర్చులు పెరగడం వల్ల రైతులు ఆర్థికంగా చాలా వరకు ఇబ్బంది అనేది ఎదుర్కొంటున్నారు. సో మనకు సేంద్రియ వ్యవసాయం ఎందుకు చేయాలి? సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి? అందులో ముఖ్యంగా మనకి ఫస్ట్ లాభం, నేల సారం మరియు ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. నేల, నీరు, గాలి కాలుష్యం తగ్గడం వలన పర్యావరణం అనేది మనకు చాలా వరకు పరిరక్షించబడుతుంది. రసాయన రహిత, సురక్షిత మరియు పోషక ఆహార ఉత్పత్తిని చేయడం వల్ల మానవ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. జీవ వైవిధ్యం

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం
2: సమయం 6:45 కావస్తోంది. ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉమ్మడి సంప్రదాయాలు, నదులు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలను అనుసంధానించాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఈరోజు పాల్గొంటారు. అధికారులు అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రాష్ట్రంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువ సంఘం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న పాల్గొన్నారు. విజయవాడలోని లోక్భవన్ దర్బార్ హాల్లో మహారాష్టకు చెందిన విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలకు శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సాంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు రెండు రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు. దేశంలో పెట్టుబడి గమ్యస్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తోందని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్ పేర్స్ ఎవ్రీ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ విత్ అనదర్ అండ్ సీక్స్ టు నర్చర్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హెరిటేజ్ ట్రెడిషన్స్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ద పేరింగ్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ప్రొఫౌండ్లీ మీనింగ్ఫుల్. అవర్ టూ స్టేట్స్ షేర్ సెంచురీస్ ఆఫ్ హిస్టరీ, ఏ హిస్టరీ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద షేర్డ్ డివోషనల్ ట్రెడిషన్స్ ఆఫ్ రివర్స్ అండ్ ట్రేడ్ రూట్స్ దట్ కనెక్టెడ్ అవర్ పీపుల్స్ లాంగ్ బిఫోర్ మోడర్న్ బార్డర్స్ వేర్ డ్రాన్.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తారు. జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఆయన పాల్గొని మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేస్తారు. అమరావతి నుంచి తుమ్మలపెంటకు చేరుకుని ముఖ్యమంత్రి ముందుగా లబ్దిదారుల కుటుంబాలతో సమావేశమవుతారు. అనంతరం ప్రజావేదికలో నిర్వహించే సభలో పాల్గొని మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట వ్యాప్తంగా 130,796 మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం మొత్తం 262 కోట్ల రూపాయల ఆర్థిక సాయం విడుదల చేస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిన్న దృశ్య మాధ్యమ విధానంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్టంలో సుపరిపాలనకు ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ఆదర్శంగా ఉండాలని అన్నారు. డేటా సాంకేతికత ఆధారంగా క్షేత్రస్థాయి పరిస్థితులపై హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆరోగ్యం, వ్యవసాయం, గనుల రవాణా వంటి అంశాల్లో పర్యవేక్షణ పెంచాలని, అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ పనితీరును మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

0: ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతి ప్రజలకు స్పష్టంగా తెలిసేలా ప్రత్యేక పబ్లిక్ డాష్బోర్డును రూపొందించాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న గ్రీన్ షాప్ విధానాన్ని రాష్ట వ్యాప్తంగా విస్తరించాలని అధికారులకు సూచించారు. రాష్టంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై జరిగిన సమీక్షా వివరాలను మంత్రి నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వెలిగొండ, హంద్రీనీవ, వంశధార తదితర ప్రాజెక్టులకు కూడా గడువులు ఖరారు చేశామని మంత్రి పేర్కొంటూ,
1: రేపు భవిష్యత్తులో ఒక 36 ప్రాజెక్టులు, అంటే మన కలెక్టర్స్ మీటింగ్ లో ఒక 25 ప్రాజెక్టుల వరకు ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఆ 25 ప్రాజెక్టులకి ఇంకొక అదనంగా 11 ప్రాజెక్టులు కూడా ఈ రివ్యూస్ లో ఐడెంటిఫై చేసి 36 ప్రాజెక్టులను కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా పూర్తి చేయడానికి, అంటే ప్రాజెక్టుని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసినటువంటి ప్రాజెక్టుని ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఏ నెలలో, ఏ నెల, ఏ సంవత్సరంలో కంప్లీట్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు అధికారులు అంకిత భావంతో సేవలు అందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్ 1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు లోక్భవన్లో నిన్న గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతి నిర్ణయంలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు. పదవి అనేది కేవలం అధికారం మాత్రమే కాకుండా ఒక బాధ్యత అని గుర్తుంచుకోవాలని తెలిపారు. రాష్ట అభివృద్ది, సమాజ పురోగతికి కట్టుబడి పనిచేయాలని అధికారులకు గవర్నర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 2,75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 2వ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించే భక్తులకు పటిష్టమైన పోలీసు భద్రత కల్పిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ భద్రతను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణ కానీ టెంపుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఈరోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా దగ్గరుండి చూసుకుని శివరాత్రి లాంటి పర్వదినాల టైంలో కూడా ఎక్కడ ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు.
0: దేశంలో ప్రధాన అంతర్గత భద్రతా సమస్యలైన నక్సలిజం, తీవ్రవాద రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్టంలోని బస్తర్ ప్రాంతం జగదల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో వామపక్ష తీవ్రవాదంపై చేసిన పోరాటంలో విశేష సేవలు అందించిన తెలంగాణ డీజీపీ సివి ఆనంద్, మాజీ డీజీపీ రాష్ట భద్రతా సలహాదారు బి శివధర్ రెడ్డి, డీజీపీ ఆపరేషన్స్ అనిల్ కుమార్, మల్కాజ్గిరి కమిషనర్ సుమతితో పాటు పలువురు అధికారులను అమిత్ షా నిన్న సన్మానించారు. అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ నక్సలిజాన్ని అణిచివేయడంలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషించారని హోంమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్, యుఎస్ ఇండియా స్టాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం న్యూక్లియర్ సాంకేతికతలకు భారత్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ సామర్థ్యం, పోర్టులు, లాజిస్టిక్స్ సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు 84 మండలాల్లో తీవ్ర వడగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాలులు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది.

0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలను అనుసంధానించాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఈ రోజు పాల్గొంటారు. అధికారులు అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రాష్టంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరే భారత నార్వే వ్యాపార అనుసంధాన శిఖర సమ్మేళనే భాగం అగృహణాత్. శిఖర సమ్మేళనే యువరాజ హకోన్, నార్వే దేశస్య ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరే ఇత్యేతావపి భాగం అగృహణతాం. శిఖర సమ్మేళనం సంబోధయన్ ప్రధానమంత్రి మోదీ TEPA ఇత్యుక్తే టేపా వ్యాపార ఆర్థిక సహభాగిత్వ సమవాయే ప్రవేశం ఇతి విషయే ద్వైపాక్షిక వ్యాపారస్య నివేశస్య చ వృద్ధేః ప్రశంసాం అకరోత్. TEPA ఇత్యస్య అంతర్గతం 100 బిలియన్ యుఎస్ డాలర్ ఇత్యస్య నివేశలక్ష్యం సాధయితుం ఉభయపక్షయోః హితధారకాః ప్రయతంతే ఇతి సః అధోరేఖితవాన్. పరిణామతః భారతే 10 లక్షాః ఉద్యోగాః కల్పితాః భవేయుః ఇత్యపి మన్యతే. సహ భారతస్య ప్రబలం ఊర్ధ్వగామి వికాసపథం, జనసాంఖ్యకీయ లాభాంశం, ప్రతిభాశాలినః మహత్వాకాంక్షాయుక్తాశ్చ యువకాః, దృఢవ్యవసాయ అభ్యాసాః, నివేశక అనుకూల వినియామక సంరచన, ప్రతిస్పర్ధాత్మక సంఘవాదస్య భావంచ అధోరేఖితవాన్. సహ భారతే నీల అర్థవ్యవస్థ, నౌకాయాన నిర్మాణం, హరిత పరివర్తనం, పునర్నవీకరణీయ ఊర్జా, స్వాస్థ్య తంత్రజ్ఞానం, మహత్వపూర్ణాని ఖనిజాని ఆదిభిస్సహ నవోద్యోగాదిషు ప్రముఖక్షేత్రేషు నార్వేదేశస్య అధిక నివేశం ప్రోత్సాహితవాన్. శిఖర సమ్మేళనే భారతీయానాం నార్వేదేశస్య చ ఉద్యోగవిశేషాణాం సంస్థానాంచ మధ్యే అనేకాః వ్యాపార సంధయః హస్తాక్షరితాః. రక్షామంత్రి రాజ్నాథ్ సింహః ఆపరేషన్ సింధూర్ ఇతీదం భారతస్య సుదృఢస్య ఆత్మవిశ్వాసయుక్తస్య సమర్థరాష్ట్రరూపేణ చ పరివర్తనస్య ప్రమాణం ఇతి వర్ణితవాన్. హ్యః హనోయ్ నగరె భారతీయ ప్రవాసినః సంబోధయన్ శ్రీ సింహవర్యః దృఢరూపేణ అవదత్ యత్ యద్యపి భారతం ప్రథమ ఉపయోగ నిషేధ నీతిం ప్రతి ప్రతిబద్ధః అస్తి, తథాపి సః పరమాణుభీత్యా వశీభూతః న భవిష్యతి, తథా చ శత్రోః కస్యాపి దుస్సాహస్య దృఢతయా ప్రతికారం కర్తుం సజ్జః అస్తి. సః ప్రధానమంత్రిణః నరేంద్రమోదీవర్యస్య నేతృత్వే ప్రాప్తాయాః అభూతపూర్వస్య ప్రగత్యాః కారణాత్ అంతారాష్ట్రీయస్తరె భారతస్య వర్ధమానం ఔన్నత్యం ఉద్ఘాటితవాన్. కేంద్రీయ స్వాస్థ్య పరివార కళ్యాణ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా థాయిలాండ్, ఈరాన్, నీదర్లాండ్, స్వీడన్, మారిషస్ దేశానాం ప్రతినిధిభిః సమకక్షైశ్చ సహ ఉచ్చస్తరీయ ద్వైపాక్షిక మేళనం కృతవాన్. జినేవానగరే ఏషా సభా అభవత్. సామాజిక ప్రసార మాధ్యమే శ్రీ నడ్డా అవదత్ యత్ చర్చాసు డిజిటల్ స్వాస్థ్యం, ఔషధ నిర్మాణం, సార్వజనిక స్వాస్థ్య వ్యవస్థా, సార్వత్రిక స్వాస్థ్య వ్యాప్తించ ప్రవర్ధయితుం సహకార్యం సుదృఢం కర్తుం కేంద్రితం ఆసీదితి. న్యాయాధీశేన యశవంతవర్మణా సంబద్ధానాం ఆరోపాణాం అన్వేషణం కురవతి న్యాయాధీశాన్వేషణసమితి హ్యః లోక్సభాయాః అధ్యక్షం ఓమ బిర్లాం ప్రతి సంసదర్భవనే స్వస్య ప్రతివేదనం సమర్పితవతి. స్వాస్థ్య అధికారిణః మన్యంతే యత్ కాంగో లోక్తాంత్రిక గణరాజ్యే ఈబోలా ప్రకోపః కతిపయ సప్తాహ పూర్వం ఆరబ్ధః ఇతి. అధునా మృతానాం సంఖ్యా 18.5% యావత్ సంభూయ ఇతోపి వర్ధతే. సర్వకారః అంతర్జాలమాధ్యమేన ప్రచలితం ఏతద్ అభియోగం నిష్కాశయత్ యత్ మందిరస్య స్వర్ణసంచయస్య వినిమయ రూపేణ సర్వకారః దేవాలయానాం కృతే స్వర్ణబంధపత్రాణి నిర్గమిష్యతి ఇతి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇత్యస్య ద ఫ్యాక్ట్ చెక్ యూనిట్

0: इत्युक्ते PIB इत्यनेन उक्तं यत् एतत् प्रतिपादनं मिथ्या अस्तीति. प्रियाः श्रोतारः, अन्ते क्रीडावार्तायाम्. IPL इति क्रिकेट् क्रीडायां सन्राइजर्स् हैदराबाद दलं आतिथेय चेन्नई सुपर किंग्स इति दलं गतरात्रौ पञ्चस्तोभैः पराजित्य प्ले आफ् इति स्थानं प्राप्तवत्. चेन्नई सुपर किंग्स इत्यनेन निर्धारितस्य 81% లక్ష్యస్య అనుసరణం కురుతా సన్రైజర్స్ హైదరాబాద్ ఇత్యనేన 29 కందుకక్షేపణచక్రేషు ఏవ లక్ష్యం అతిక్రామితం ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, కామారెడ్డి జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక మనకు అందిస్తారు శ్రీ డి రాజ్కుమార్.
2: కామారెడ్డి జిల్లాలో గత నెలలో చోటు చేసుకున్న ముఖ్య సంఘటనలు, వివిధ కార్యక్రమాలు తదితర విషయాలు తెలుసుకుందాం. ట్యాక్స్ ఫైలింగ్ ప్రక్రియలో స్పష్టత పెంచి సందిగ్ధత తగ్గించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆదాయం పన్ను చట్టం 2025 తీసుకొచ్చిందని ఆదాయం పన్ను శాఖ సీనియర్ అధికారులు సురేష్ తెలిపారు. 1961 నాటి పాత చట్టంలోని సంక్లిష్టమైన సెక్షన్లను తగ్గించి సామాన్యులకు అర్థమయ్యేలా సరళీకృత ఆదాయ పన్ను చట్టం 2025 అమల్లోకి వచ్చిందని వారు వివరించారు. ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనే గందరగోళ పదాలకు బదులుగా 2026 ఏప్రిల్ 1 అమల్లోకి వచ్చిన ఈ కొత్త చట్టంలో కేవలం ట్యాక్స్ ఇయర్ అనే ఒకే పదాన్ని ప్రవేశపెట్టారని వివరించారు. మహిళా సాధికారతకు ఇందిరా మహిళా శక్తి భవనం వేదిక కావాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. రాష్ట ప్రభుత్వం 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంజూరు చేసిన జిల్లా ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. కామారెడ్డి పట్టణాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. 8 కోట్ల 90 లక్షల రూపాయల నిధులతో ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ది, ఆధునీకరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ఆధునీకరణ పనుల్లో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ స్టేడియంలో రన్నింగ్ ట్రాక్, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, విశాలమైన గ్యాలరీలు, ఇండోర్ స్టేడియం, ఆధునిక జిమ్, ఇండోర్ షూటింగ్ రేంజ్, వాలీబాల్ అండ్ స్క్వాష్ కోర్ట్, టేబుల్ టెన్నిస్ అండ్ యోగా హాల్, జిమ్నాసియం వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. హోమియోపతి అనేది సురక్షితమైన, సరళమైన, ప్రభావవంతమైన వైద్యమని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ఆయుష్ వైద్యం, యోగా మన సంస్కృతిలో అంతర్భాగమని, వీటిని ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత ఆరోగ్య శాఖపై ఉందని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన యోగా తరగతులకు ఆయన హాజరయ్యారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యల తక్షణ పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ లో డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేసినట్టు కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రజలు తమ సమస్యలు తెలియజేయడానికి 99 0 8 1 2 4 2 1 టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులో ఉంచామని వివరించారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ఈ మేరకు తాడ్వాయి మండలం ఏండ్రియాల్ శివారుల్లో రైతు బి హనుమాన్లు సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటలను పరిశీలించి పంట అభివృద్దిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్, సాంప్రదాయ పంటలతో పాటుగా మార్కెట్ డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటలు, అందులో అంతర్ పంటలు సాగు చేసి రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని సూచించారు. రైతు హనుమాన్లు మాట్లాడుతూ, గత 4 ఏళ్లుగా 3.20 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటతో పాటు అంతర పంటలు సాగు చేసి ఏడాదికి సుమారు 1.20 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నట్టు తెలిపారు. కామారెడ్డి జిల్లా పరిధిలో మే నెలలో నూతన అధికారుల నియామకాలు జరిగాయి. కామారెడ్డి మున్సిపల్ నూతన కమిషనర్ గా టి పర్వతాలు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ గా జగ్జీవన్ బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా అటవీ శాఖాధికారిగా నీరజ్ కుమార్ టిబ్రీవల్ నియమితులయ్యారు. బాన్స్వాడ ఆర్డీఓగా ఏ రవీందర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. దత్తత అనేది కేవలం ఒక చట్టపరమైన ప్రక్రియ మాత్రమే కాదని, అది 2 హృదయాలను కలిపే ఒక అద్భుతమైన వంతెన అని కామారెడ్డి అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కలెక్టరేట్ లో ఆయన దత్తత సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. పండుగలు, జాతరలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలని, వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మాచారెడ్డి మండలం సోమార్పేటలో నిర్వహించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని జిల్లా అధికారులను తెలంగాణ

0: రాష్ట సివిల్ సప్లైస్ ప్రధాన కార్యదర్శి కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. కామారెడ్డి మండలం గర్గుల్, గోకుల్ తండాల్లోని కొనుగోలు కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలించి అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
1: మీరింతవరకు కామారెడ్డి జిల్లా సమాచార లేఖ విన్నారు. నివేదిక మనకు అందించారు శ్రీ డి రాజ్కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్ నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయ గాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లోలో జరిగిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హకాన్, ఆ దేశ ప్రధానమంత్రి జోనాస్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని అభినందించారు. టెఫా ఒప్పందం కింద నిర్దేశించుకున్న 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలన్నారు.
1: యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ కే సాథ్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లాగూ కియా. యే యూనిక్ ఆర్ స్పెషల్ అగ్రిమెంట్ హమారే బీచ్ టాలెంట్ టెక్నాలజీ ఆర్ మ్యూచువల్ ట్రస్ట్ కా అగ్రిమెంట్ హై. ఇసీ అగ్రిమెంట్ కే మాధ్యమ్ సే ఎఫ్టా కంట్రీ సే భారత్ మే అగలే 15 వర్షో మే 100 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ కర్నే కా లక్ష్య హై.
0: భారతదేశ బలమైన ఆర్థిక వృద్ధి పదం, జనాభా ప్రయోజనాలు, ప్రతిభావంతులైన ఆశయాలు కల యువత, పటిష్టమైన వ్యాపార పద్ధతులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన నియంత్రణ విధానాలు, పోటీ స్ఫూర్తిని ఆయన సందర్భంగా ప్రస్తావించారు. బ్లూ ఎకానమీ, షిప్ బిల్డింగ్, గ్రీన్ ట్రాన్సిషన్, పునరుత్పాదక ఇంధనం, హెల్త్ టెక్, క్రిటికల్ మినరల్స్, స్టార్టప్ల వంటి కీలక రంగాల్లో భారతదేశంలో మరిన్ని నార్వే పెట్టుబడులను మోదీ ప్రోత్సహించారు. ఆపరేషన్ సింధూర్ అనేది భారతదేశం ఒక బలమైన ఆత్మవిశ్వాసం, సామర్థ్యం గల దేశంగా రూపాంతరం చెందడానికి నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హనోయ్లో నిన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదనే విధానానికి భారతదేశం కట్టుబడి ఉన్నప్పటికీ శత్రువుల అణు బెదిరింపులకు లొంగబోదని, ఎలాంటి దుశ్చర్యలకైనా గట్టిగా సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. దేశం ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయ గాథ అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ప్రపంచ శాంతి, ఉమ్మడి వృద్ధి, శ్రేయస్సు కోసం భారతదేశంతో భాగస్వామ్యం వహించాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అలాగే మాతృభూమి నిర్మాణంలో తమ వంతు సహకారాన్ని అందించాలని అక్కడి ప్రవాస భారతీయులను కోరారు. జెనీవాలో జరుగుతున్న 79వ ప్రపంచ ఆరోగ్య సదస్సు సందర్భంగా థాయిలాండ్, ఇరాన్, నెదర్లాండ్స్, స్వీడన్, మారిషస్ దేశాల మంత్రులు, ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఉన్నతస్థాయి ద్వైపాక్షిక

0: సమావేశాలు నిర్వహించారు. ఈ చర్చల్లో డిజిటల్ హెల్త్, ఫార్మాసిటికల్స్, పటిష్టమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థలు, సార్వత్రిక ఆరోగ్య రక్షణను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు నడ్డా సామాజిక మాధ్యమ వేదిక ద్వారా తెలియజేశారు. ప్రపంచ ఆరోగ్య సహకారానికి భారతదేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ మంత్రి, అందరికీ అందుబాటులో ఉండే సమానమైన ఆరోగ్య సంరక్షణ అందించాలనే ఉమ్మడి లక్ష్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ద్వైపాక్షిక చర్చలు, ఆవిష్కరణలు, ఆరోగ్య రక్షణ సామర్థ్యాల పెంపు, ప్రజారోగ్య సన్నద్దతలో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేశాయి. స్విట్జర్లాండ్లో ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఈ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో పాల్గొనేందుకు నడ్డా అక్కడ పర్యటిస్తున్నారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్టలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి బృందంతో వెళుతున్న ఒక ట్రక్కు కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆ ట్రక్కులో 100 మందికి పైగా ప్రయాణిస్తుండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారికి కాసా సబ్ డిస్టిక్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం, మితిమీరిన వేగం, ఇరుకైన రోడ్డు, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం ద్వారా ప్రార్థించారు. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్లో ఇంధనం, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని, పుకార్ల వల్ల కొన్ని చోట్ల ఆందోళనకర కొనుగోళ్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గత 4 రోజుల్లో 1.72 కోట్ల సిలిండర్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.
1: 1.72 crore LPG cylinders have been delivered against the booking of 1.69 crore request. Regarding American waiver on Russia, I will like to emphasize that we have been purchasing from Russia earlier and before waiver also, during waiver also and now also. So it is basically the commercial sense which should be there for us to purchase. There is no shortage of crude. Enough crude has been tied up. This whatever waiver or no waiver, it will not affect our supplies and all efforts have been taken to that effect.
0: IPL క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ కు చేరుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ కూడా 16 పాయింట్లతో నాకౌట్ రేస్లోకి ప్రవేశించగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే 18 పాయింట్లతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాల్పులు ఉక్కపోతా ఉండవచ్చని, ఢిల్లీలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. మరోవైపు కేరళ, అండమాన్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు

0: కురిసే అవకాశం ఉందని, ఈ నెల 26న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్, నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సమయం 7:15 ఉదయ తరంగిణి.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ సాదర స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వరల్డ్ ఫెయిర్ ప్లే డే ఈ అంశం గురించి కొన్ని వివరాలు ఇప్పుడు వింటారు.

ఒలింపిక్ ఆదర్శంలో పాతుకుపోయిన నిష్పక్షపాత క్రీడాస్ఫూర్తికి గుర్తింపుగా 2024 జూలై 1 78వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో 19 ప్రపంచ నిష్పక్షపాత క్రీడాస్ఫూర్తి దినోత్సవం వరల్డ్ ఫెయిర్ ప్లే డేగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. క్రీడాస్ఫూర్తి అయిన ఫెయిర్ ప్లే భావన యొక్క ఔచిత్యాన్ని, ప్రాముఖ్యతను ధృవీకరిస్తూ ఈరోజున క్రీడాకారుల మధ్య సమానత్వాన్ని పెంచి విభేదాలను తొలగించే సదుద్దేశంతో శాంతియుతమైన న్యాయమైన క్రీడాస్ఫూర్తిని, శక్తిని గుర్తించేలా చేయడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ప్రపంచ ఫెయిర్ ప్లే దినోత్సవ ముఖ్య ఉద్దేశం క్రీడాకారులలో నిజాయితీ, పరస్పర గౌరవం, అందరికీ సమాన అవకాశాలు, క్రీడలలో చట్టపాలన, క్రమశిక్షణ, పట్టుదల అలవాటు చేయడం ఈ అంశాలే కాక ఉమ్మడి మానవీయ విలువలపై కేంద్రీకృతమై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

క్రీడల్లో అలాగే దైనందిన జీవితంలో నైతికత, సహనం ఇంకా సమ్మిళితత్వాన్ని ఈ దినోత్సవం ప్రోత్సహిస్తుంది. న్యాయమైన ఆట పాల్గొనేవారి మధ్య పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తుంది. ఒకరినొకరు గౌరవించుకోవడం, ఆదరించుకోవడం నేర్పిస్తుంది. ఇది సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. సాంస్కృతిక విభేదాలను నిర్మూలించి అడ్డంకులను తొలగించడానికి సహాయపడుతుంది. తద్వారా క్రీడలు సామాజిక మార్పును ఎలా తీసుకురాగలవో, బలమైన సమైక్య సమాజాలను క్రీడల ద్వారా ఎంత చక్కగా నిర్మించవచ్చో ప్రదర్శించడం ద్వారా యువతకు సాధికారత కల్పిస్తుంది.

క్రీడల్లో నియమాలను ఉల్లంఘించక నియమాలు పాటించడం, ప్రత్యర్థులను గౌరవించడం, హింస మరియు డోపింగ్కు వ్యతిరేకంగా పోరాటం సాగించడం వంటి న్యాయమైన క్రీడా సూత్రాలను స్వీకరించడం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందుతారు. న్యాయమైన పోటీ, గౌరవం, స్నేహం, క్రీడాకారుల మధ్య టీమ్ స్పిరిట్, ఈక్వాలిటీ వంటి ప్రాథమిక విలువలను కలిగి ఉన్న సంక్లిష్టమైన ఒక భావనే న్యాయమైన ఆట. ప్రత్యర్థులు, తోటి ఆటగాళ్లు, రిఫరీలు, అభిమానుల పట్ల బేషరతుగా గౌరవం చూపడం కూడా ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశాలలో నిక్షిప్తం చేశారు.

0: May 19th అంటే ఈరోజు వరల్డ్ ఫెయిర్ ప్లే డే, ప్రపంచ నిష్పక్షపాత క్రీడాస్ఫూర్తి దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవం గురించి కొన్ని వివరాలు మీరు ఇంతవరకు విన్నారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
3: ఆరోగ్య జీవనం.
0: ఆరోగ్య జీవనం శీర్షికన యువతలో పక్షవాతం గురించి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పి రంగనాథన్ గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన యువతలో పక్షవాతం, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పి రంగనాథన్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి
0: డాక్టర్ గారు. ఈ పక్షవాతం అనేది ఒకప్పుడు పెద్దవాళ్ళల్లో కొన్ని సందర్భాలలో ఏదైనా మానసిక స్ట్రగుల్కి లోనైన వాళ్ళని గమనించేవాళ్ళము, లేదా యాక్సిడెంట్ అయిన వాళ్ళలో కూడా కొంచెం చూసేవాళ్ళము. కానీ ప్రస్తుతం ఉండే యువత, అంటే రేపటి భవిత, ఇలాంటి చిన్న వయసులో పెద్దవాళ్ళు అనేవారు రాళ్ళు తింటే కరిగించుకోవాలరా అలాంటి వయసులో
1: వాస్తవం
0: పక్షవాతానికి లోనయ్యే సందర్భాలు చూస్తున్నాము. ఈ యువతలో ఈ పక్షవాతం రావడానికి కారణం ఏంటంటే డాక్టర్ గారు?
1: పక్షవాతం అన్నది 45 సంవత్సరాల లోపల వాళ్ళలో 5.2 మిలియన్ల భారతీయులు దాంతో ఇబ్బంది పడుతున్నారు. అంటే చాలా ఎక్కువ శాతం,
0: చాలా ఎక్కువ శాతం. అది నిత్య జీవితాన్ని టోటల్గా
1: మార్చేస్తుంది. భారత ప్రధాని ఈ మధ్యన ఒక మాట సెలవిచ్చారు, 2047 కల్లా, అంటే ఇంకొక 24-23 సంవత్సరాల్లో భారతదేశం తాలూకా ఆర్థిక ప్రమాణం, ఆర్థిక ప్రగతి 30 ట్రిలియన్లు రీచ్ అవ్వాలి అని. అంటే దీనికి దోహదకారు ఎవరు? ఈ యువతే. ఇప్పుడు ఈ స్ట్రోక్ అన్నది యువతలో వచ్చినట్టయితే ఫిజికల్ డిపెండెన్సీ ఎక్కువైపోతుంది, అంటే ఇంకొకరి మీద ఆధారపడతారు. అదే

0: మెంటల్గా బిహేవియర్ అనేది కాగ్నేటివ్ స్కిల్స్ తగ్గిపోతాయి, ఆలోచన శక్తి జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, ఫిట్స్ వస్తాయి, డిప్రెషన్, యాంగ్జైటీ. అంటే వీళ్ళు ఇంకొకరి మీద ఆధారపడి ఉండేసరికి కుటుంబానికి, సమాజానికి, వాళ్ళకి వాళ్ళు ఉపయోగకరంగా లేను, ఇంకా జీవితాంతం ఇంతే అనేటువంటి ఒక నైరాశ్యానికి వాళ్ళు లోనవుతారు. అందువల్ల ఈ ఫిట్స్ ఆన్, ఇది ఏదైతే మనం యువతలో వచ్చినటువంటి ఈ స్ట్రోక్ గురించి దృష్టి పెట్టాల్సినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ సమయం వచ్చింది అని నేను అనుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఇంకొక మాట ఏమిటంటే, నిజానికి స్ట్రోక్ అన్నది ఏదో క్యాన్సర్ లాంటి వ్యాధి కాదు. నేను క్యాన్సర్ది ఎందుకు పోల్చానంటే, క్యాన్సర్ వచ్చిందంటే ఎవరు తప్పు లేకుండా చాలాసార్లు వచ్చింది, ఏ అలవాట్లు కూడా లేకుండా వస్తుంది. స్ట్రోకు ఇప్పుడు ఈ కాలంలో దానిని ఏంటంటే లైఫ్ స్టైల్ డిజీజ్, అంటే జీవనశైలితో కూడిన వ్యాధిగా పరిగణిస్తున్నారు. అంటే ఏమిటి, ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో చేసేటువంటి పనులు, వ్యాయామం, ఆహారం, నిద్ర, ఎంత స్ట్రెస్కి లోనవుతున్నారు, వీటిల మీద ఆధారపడి వచ్చేటువంటి ఒక జబ్బటిది. కాబట్టి ఆర్థిక ప్రగతికి, పురోగతికి ముఖ్యమైనటువంటి యువత ఇలా లోన్ అవడం చాలా విచారకరం.
1: వీరు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుకు ప్రస్తుతం ఉండే సమాజంలో జీవన శైలిలో వచ్చిన మార్పులు ఈ పక్షవాతం వరకు కూడా తీసుకెళ్తుంది యువతని. అయితే జీవనశైలిలో ఏ ఏ మార్పులను మనం అవాయిడ్ చేయాలంటారు ప్రస్తుతం మనం గమనిస్తున్నాం?
0: ఇప్పుడు జబ్బులది ఏదైతే, జబ్బుల విధానం కూడా మారిపోయిందండి. ఇప్పుడు ఆర్థిక ప్రగతికి జరుగుతున్న కూడా లైఫ్ స్టైల్ డిజీజ్ ఎక్కువైపోయినాయి. లైఫ్ స్టైల్ డిజీజ్ అంటే ఏమిటి? ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్. మీరు నమ్మరు, బ్లడ్ ప్రెషర్ అంటే భారతదేశ జనాభాలో, ముఖ్యంగా యువతలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తాలూకా గణాంకాల ప్రకారం ప్రతి ముగ్గురులో ఒకరికి బ్లడ్ ప్రెషర్ ఉందట. ఇది ఎవరు గ్రహించటం లేదు. భారత ప్రభుత్వం కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ, అనుబంధ సంస్థలు కానీ ఏమిటంటే ప్రతి సంవత్సరం ఒకసారి ఈ హెల్త్ చెకప్ చేయించుకోవాలని. అందరూ గమనించండి, ఎంతమంది వెళ్ళి మీరు హెల్త్ చెకప్ చేయించుకున్నారు? అక్కడే కానీ ముందే కానీ బీపీ ఉందని గమనించినట్టయితే దానికి మందులు వేసుకోవాల్సిన సరిపోయింది కదా. అన్నిటికంటే ముఖ్యమైన కారణం హైపర్ టెన్షన్,
1: బీపీ,
0: రక్తపోటు ఎక్కువగా ఉండడం, అధికంగా ఉండడం. సరే, వచ్చింది డాక్టర్ గారు చెప్పారు, మందులు అసలు వేసుకో, నాకేమవుతుందిలే అనే నిర్లిప్తత. అదే కాకుండా నాకు లక్షణాలు లేవులే అనేటువంటి, ఏదైతే నాకు ఏం హెడేక్ లేదు, ఇది లేదు, అది లేదు, నాకేం కాదనేటువంటి ఇబ్బంది రావడం వల్ల సడన్గా ఈ స్ట్రోక్ రావడానికి. అందుకని నేను అనుకోవడం ఏమిటంటే, ఒక సమయం ఆశలు వచ్చిందేమో, ఏదైతే ఇప్పుడు ఏదైనా రేషన్ రావాలి, లేకపోతే గ్యాస్ సిలిండర్ రావాలి, ఇలాంటివి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు చూపించాలి కదా. అలాగే నెక్స్ట్ ప్రమోషన్కి వచ్చేటప్పుడు, లేకపోతే ఇంక్రిమెంట్ ఇచ్చేటప్పుడు మీరు హెల్త్ చెకప్ చేయించుకున్నారా లేదనేటువంటి ప్రమాణ పత్రం కూడా పొందుపరచాల్సినటువంటి సమయం ఏది ప్రైవేట్ సంస్థలు కానీ భారతదేశం తాలూకా చేయాల్సిన అవసరం. ఎందుకంటే వ్యక్తి తనంత తాను చేయనప్పుడు దానిని ఇంపోజ్ చేయాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే ఆరోగ్య భద్రతా దృష్ట్యా, దేశ భద్రతా దృష్ట్యా
1: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ డాక్టర్.
0: అవును,
1: మీరు అన్నట్టుగా ఒకవేళ ఆ గణాంకాలు నిజమైనట్లయితే, ప్రతి ముగ్గురులో ఒకరుండే పరిస్థితి అయితే, ఖచ్చితంగా అది ముదిరి మనకు ఇబ్బంది కలిగించకముందే ఒక స్క్రీనింగ్ చేయించుకుంటే, బీపీ అంటూ ఉన్నది అని తెలిస్తే, దాన్ని తగ్గట్టు వైద్యుడి పర్యవేక్షణలో మందులు వాడితే ఈ స్ట్రోక్ వరకు వచ్చే పరిస్థితి ఉండదు కదా?
0: లేదు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ అని ఢిల్లీలో ఉంది, చాలా గొప్ప సంస్థ, భారతదేశంలో అగ్రగామి. ఆ సంస్థ నుంచి ఒక స్టడీ వచ్చింది ఈ మధ్యన. అందులో ప్రతి 100 మంది స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో 2 20 సంవత్సరాల లోపల వాళ్ళట. ఎంత ఇబ్బందికరం అండి. వాళ్ళు మామూలుగా 700 మందికి స్టడీ అనలైజ్ చేస్తే 77, అంటే దగ్గర 30% మందికి స్ట్రోక్ వచ్చింది. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నిజాంస్లో ఈ స్ట్రోక్తో అడ్మిట్ అయిన వాళ్ళని చూసుకున్నట్టయితే దగ్గర 13% మందికి ఇక్కడ స్ట్రోక్ వచ్చింది
1: యువతలోనే. డాక్టర్ గారు, ఈ ముఖ్య కారణము అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ అన్నారు.
0: అవును,
1: ఈ బ్లడ్ ప్రెషర్ పెరగడానికి ఏ ఏ కారణాలు దోహదపడుతున్నాయంటారు?
0: దానికి ఉన్న కారణాలు ఒకటి ఏమిటంటే డయాబెటీస్, అంటే మధుమేహం. మధుమేహం వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది,
1: దాదాపుగా ప్రతి ఇంట్లో
0: ఉన్నారు. ఇవన్నీ ఒకదానికి ఒక కలయిక ఉందండి, ఒకదానికి ఒక అనుసంధానం ఉంది. మూడవది ఏమిటి, ఊబకాయం చాలా ఎక్కువ అయిపోయింది. యువత 25 సంవత్సరాల లోపల వాళ్ళు, పర్టికులర్గా స్త్రీలలో ఊబకాయం లేని వాళ్ళ సంఖ్య లెక్క పెట్టచ్చు. ఇది ఎవరైనా కించపరచడానికి ప్రయత్నం కాదు, ఇవి నిజమిది. ఎక్సర్సైజ్, వ్యాయామం, కనీసం రోజుకు 45 నిమిషాలు వ్యాయామం చేయాలి అని. ఎంతమంది అది వెళ్ళగలుగుతున్నారు? ఎందుకు అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆఫీసు, పర్టికులర్గా ఈ ఎవరిని ఒక వృత్తి మీద మనం చెప్పడం కాకపోయినా, ఈ సాఫ్ట్వేర్ అన్నది ఒక గొప్ప విప్లవం వచ్చింది భారతదేశంలో. ఆర్థికంగా చాలా ప్రగతి చెందింది. దానిలో వచ్చిన ఇబ్బందులు కూడా ఏమిటి, గంటలు కూడా అది కూర్చోవడం. కదలిక లేకుండా ఉండడం,

0: అందరూ భారతీయులందరూ నిద్రపోయే సమయంలో ఒక వ్యక్తి మెలకువగా ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళ క్లయింట్ అమెరికా దేశస్థుడు లేకపోతే ఇంగ్లాండ్ దేశస్థుడు. అంటే భగవంతుడు తయారు చేసినటువంటి సిర్కాడియన్ రిథమ్ సైకిల్ అని ఉంటుంది. అంటే అబ్బాయి నువ్వు ఈ సమయంలో నిద్రపోవాలి, ఈ సమయంలో యాక్టివ్గా ఉండాలి, ఈ సమయంలో పనిచేయాలి అని దానికి విరుద్ధంగా మీరు టోటల్గా యాంటీగా వెళ్తూ ఉంటే శరీరంలో తయారైనటువంటి హార్మోన్లు
1: కెమిస్ట్రీ
0: అంతా మారిపోతుంది, అస్తవ్యస్తం అయిపోతూ ఉంటుంది. చాలా ముఖ్యమైన ఈ మధ్యన వచ్చిన స్టడీ అండి. ఆ స్టడీ ప్రకారం స్ట్రోక్ అన్నది ఎవరైతే 9 తర్వాత 10 తర్వాత డిన్నర్ చేస్తే వాళ్ళలో స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా హెచ్చుగా ఉంది, 20%. ఇప్పుడు చాలా 5-స్టార్ హోటల్లో మిడ్ నైట్ బిర్యానీలు, మిడ్ నైట్ డిన్నర్లు ఇవన్నీ వచ్చింది. ఇంకా సంస్కృతికి స్వస్తి చెప్పాలి. కానీ ఇప్పుడు స్టడీ చెప్తున్నది ఏమిటంటే లంచ్ గురించి వాళ్ళు ఎక్కువ సమయం చెప్పలేదండి. బ్రేక్ఫాస్ట్ మీరు తెల్లవారు 8 తర్వాత కానీ చేసినా ఎంత లేటు చేస్తుంటే ఈ స్ట్రోక్ వచ్చేటువంటి శాతం పర్సంటేజ్ పెరిగిపోతూ ఉంటుందట. కాబట్టి పాతకాలం నుంచి ఉండేటువంటి తొందరగా భోజనం చేయడం, ఇప్పుడు జైన్ మునులు వాళ్ళు ఎందుకంటే సంవత్సరాల కొద్ది జీవిస్తున్నారు, ఏ ఆరోగ్యం ఇబ్బంది లేకుండానని, అంటే సూర్యాస్తమయం లోపల భోజనం చేసేయడం. అయితే పనిచేస్తూ ఉద్యోగస్తులకి ఎక్కడో దూరం ఆఫీసు హైదరాబాదు పొలిమేరల్లో నుంచి ఇంటికి వచ్చేసరికి 20-25 కిలోమీటర్ ప్రయాణం అంత సింపుల్గా అవుతుందా లేదా అని ఒక ఆలోచన అయితే ఉంది. కానీ ఉన్నంతలో ఎంతవరకైనా రాగానే తొందరగా మళ్ళీ కొంచెంసేపు టీవీ చూసి పిచ్చాపాటి మాట్లాడుకొని భోజనం మొదలయ్యేసరికి 12 గంటలు అవుతుందండి.
1: తినడం కూడా ప్రశాంతంగా తినడం
0: మానేశారు. దాని వల్ల ఉపకాయం వచ్చేస్తుంది.
1: డాక్టర్ గారు, ఈ మధ్యలో మనం అప్పుడప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో కానీ వాటిల్లో రిసెషన్ అని వింటుంటాం. అంతవరకు సమృద్ధిగా సంపాదన ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఇలాంటి రిసెషన్ కానీ లేదంటే ఆ కంపెనీని తీసేయడం కానీ ఇలాంటి జరిగినప్పుడు కూడా కొన్ని లోన్స్ తీసుంటారు, కొన్ని ఈఎంఐలు కట్టాల్సినవి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో కూడా విపరీతమైన స్ట్రెస్కు లోనయ్యే అవకాశం ఉంటుంది.
0: అన్నిటికంటే స్ట్రెస్ ఎక్కువ అండి. ఇక్కడ ఒక మాట స్ట్రెస్ గురించి చెప్తాను. మా చిన్నప్పుడు ఏంటంటే అమెరికాలో ఇవన్నీ ఉండడం వల్ల స్ట్రెస్ చాలా ఎక్కువ అని, అంటే 50% జనాభా అమెరికాలో ఏదో ఒక సమయంలో స్ట్రెస్కి ఒత్తిడికి లోనైన వాళ్ళు. ఆ దేశంలో మన దేశంలో లక్కీగా ఇబ్బంది అలాంటిది లేదు. అయితే మనం అప్పటికి ఇంకా మన పేద దేశంగా పరిగణించారు. అభివృద్ధి చెందుతున్న దేశం కూడా కాదు, పేద దేశం అది, ఇబ్బందులు రాలేదు. ఇప్పుడు ఆర్థిక ప్రగతి చెందుతున్న కూడా పేద దేశం నుంచి తొందరగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇంకా దగ్గరలో డెవలప్డ్ నేషన్గా రాబోతుంది. మనకి ఏదైతే ఉందో గణాంకం పట్టి ఎంత వస్తూ ఉంటే ఇబ్బందులన్నీ సహజమండి. ఈ బ్లడ్ ప్రెషర్ ఇందాక చెప్పుకున్నట్టు ఎక్కువ సడన్గా అయ్యి సడన్గా స్ట్రోక్ రావడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఈ స్ట్రెస్ మూలకంగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందన్నారు కదా డాక్టర్,
0: ఉంది.
1: దీన్ని యువత ఏ రకంగా ఎదుర్కోవాలంటారు స్ట్రెస్ని? అంటే వాళ్ళు అనుకున్న టార్గెట్స్ కానీ ప్రజల్లో కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీస్లో కానీ కొన్ని ఇతరత్ర వేరే ఉద్యోగాలలో కూడా టార్గెట్స్ అని గోల్స్ అని పెట్టేస్తున్నారు. అది ఇంప్రాక్టికల్గా ఉన్నప్పుడు, వీళ్ళు రీచ్ కాలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఒక రకమైన ఆందోళన, స్ట్రెస్, ఒక రకమైన యాంగ్జైటీకి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువత తనను తాను ఎలా స్ట్రీమ్లైన్ చేసుకొని ఎదుర్కోవాలంటారు?
0: ఏ ప్రైవేట్ సంస్థలో కూడా ఒక మీకు ఒక శాలరీ ఒక వ్యక్తికి ఇచ్చినట్టయితే వాళ్ళు టార్గెట్లు ఇస్తారు. ఆ టార్గెట్లు రీచ్ అవ్వాలి. టార్గెట్లు రీచ్ అవ్వాలంటే దాంతో ఉన్న స్ట్రెస్ కూడా ఉంటుంది. అయితే దానిని ఎలాగ మనం సమన్వయం చక్కమర్చుకోవాలని ఒక మాటలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఉద్యోగం చేస్తూ ఉన్నారు, గంటల కొలది కూర్చున్నారు, ఒత్తిడి తగ్గాలి, శరీరాన్ని కొంత వ్యాయామం కుదర్చాలి, చురుగ్గా అవ్వాలంటే ఇప్పుడు వచ్చిన ఫార్ములా ఏంటి తెలుసా? 30/2 అంటే 30 నిమిషాలు కానీ మీరు కూర్చుంటే 2 నిమిషాలు కొంచెం వాకింగ్ చేయాలంటే ఏదో దగ్గర మిత్రుల దగ్గరికి వెళ్ళి ఊరికే మాట్లాడడం, ఆ చుట్టూ బిల్డింగ్ నుంచి ఒకసారి ఒక చిన్న రౌండ్ కొట్టి రావడం. ఇప్పుడు మీటింగ్, ఇప్పుడు జూమ్ మీటింగ్లే ఉన్నాయి. జూమ్ మీటింగ్ మాట్లాడుతున్నప్పుడు ఒకప్పుడు పాతకాలంలో ఫోన్ మాట్లాడుతూ ఉండి అటు ఇటు తిరుగుతుంటే ఏమిటి వీడికి ఏమైనా పిచ్చపెట్టిందో ఏంటి అలా తిరుగుతూ ఉంటాడని, ఒక విధంగా అది బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇప్పుడు దానివల్ల శరీరానికి వ్యాయామం జరుగుతూ ఉంటుంది, దానివల్ల స్ట్రెస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. టార్గెట్లు ఉంటాయండి, టార్గెట్లు పోవు. ఇంకా ఆర్థిక ప్రగతి పెరుగుతున్న కొలది టార్గెట్లు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు. ఈ దానితోనే ఉండాలి. ఒక 5 నిమిషాలు వ్యాయామం, మీరు చేసే పని ఇప్పుడు ఏదో సడన్గా మీ రూమ్ని మీరు క్లీన్ చేస్తున్నారు అనుకోండి, ఒకప్పుడు అన్నీ ఒకసారి తీసుకెళ్ళి వెళ్ళిపోయేవారు, దాన్ని డివైడ్ చేయండి. ఎంతవరకు హాస్యాస్పదంగా ఉంటుంది కానీ చిన్న విషయం, మీ ఆఫీస్ రూమ్లో ఉండేటువంటి డస్ట్బిన్ కొంచెం దూరం పెట్టండి, అంటే లేచితే కొంచెం దూరం వెళ్ళి పనిచేస్తారుగా. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మీరు చేస్తూ ఉన్నట్టయితే ఉపకాయం వచ్చేసి బీపీ షుగరు ఇవన్నీ పెరిగిపోయిన కన్నా స్టాండింగ్ కొంచెం నిలబడి పనిచేయండి.
1: మానసిక ప్రశాంతత కోసం ఏం చేయాలంటారు డాక్టర్ గారు?
0: అన్నిటికంటే ముఖ్యమైనది, నేను ఏదో ఇబ్బంది వెళ్ళిపోతే ఈ ఉద్యోగం పోతే నాకు ఇంకా లేదు, దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది రోడ్ అని అనుకోకూడదు. అంటే దానిలో ఇంకొక మాట ఉంది, ఏదైతే ఒక టనల్ వస్తుంది చీకటిలాగా వెళ్తూ ఉంటాం, 1 కిలోమీటర్లో 1/2 కిలోమీటర్ ఉంటుంది, తర్వాత వెలుగు వస్తుందా? అంటే ఇది ఎండ్ ఆఫ్ ది టనల్ వెళుతుంది అనేటువంటి పాత నానుడి మరీ మనం మనసులో మననం చేసుకోవాలి. ఏముంది ఈ కంపెనీ రాకపోతే ఇంకో కంపెనీకి వస్తుంది, జీవితం అక్కడ తాగిపోదు, లేకపోతే ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి వెళ్తాను, నా కుటుంబాన్ని నేను సంరక్షించుకోగలను.

0: అన్నటువంటి ఒక ఆలోచన. భోజనంలో భద్రత ఉన్నమున్న దాంట్లో ఎంత తొందరగా అయినట్టు అన్నదాన్ని ఇంటి దగ్గర చేరుకోవడం. ఈ డిజిటల్ వాళ్ళు అక్కడ ఎలాగా మీరు చేస్తున్నది స్క్రీన్ టైమే, ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ ఇంకా మీరు ఈ టీవీలు చూడకుండా ఉండడం. యోగా మెడిటేషన్ అంటే ఆ టైంలో మీరు మీకోసం మీ తాలూకా మెదడుని కంట్రోల్ చేసుకున్నటువంటి అదుపులో పెట్టుకున్నటువంటి గట్టి ప్రయత్నం, ఇవి చాలా ఉపయోగకరమైనటువంటి సాధనాలు.
1: మన భారతీయ సంస్కృతిలో ప్రస్తుతం ఉండే ఆధునిక మోడర్నిటీ అని ఆ కొత్త కొత్త పోకడలో వాటిని దూరం చేసుకుంటున్నాం. అలా కాకుండా తిరిగి నిత్య జీవితంలో యోగా ప్రాణాయామ ధ్యానాన్ని ఒక భాగంగా చేసుకున్నట్లయితే మనం చేయాల్సిన కార్యక్రమాల పట్ల తిరిగి మనము శక్తివంతంగా పనిచేసే అవకాశం
0: పునరుజ్జీవితం అవుతుంది. అదే ఇప్పుడు ఏంటంటే సమయం కేటాయించాలి. దానికి ఇంగ్లీష్లో ఏమిటంటే కేటగరైజ్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ యువర్ ఫ్యామిలీ. అది సమయం లేకుండా అయిపోయింది. ఒకటి లేవడమే తెల్లవారు ఎప్పుడో లేటుగా లేస్తారు. 9 గంటలకు ఆఫీస్ నుంచి వచ్చారు, నేను 10 గంటలు పడుకుంటాను, ఇంకా టీవీ లేదు అంటే 4 గంటలకు 5 గంటలు లేస్తాను, పోనీ 6 గంటలు లేవండి. తర్వాత ఒక అరగంట సేపు నేను తప్పకుండా దీన్ని కేటాయించాను. ఆ తర్వాత న్యూస్ పేపర్ చదువుతా. ఇప్పుడు మీరు కూల్ డ్రింక్సే చెప్పారు తీసుకోండి, టీ కాఫీ అలాగే సాఫ్ట్ డ్రింక్స్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అందులో కూడా కెఫీన్ అనేటువంటి ఒక ఉంటుంది. ఆ కెమికల్ వల్ల ఏమవుతుంది, నిద్ర తక్కువైపోతూ ఉంటుంది. అదే కాకుండా ఆల్కహాల్ మద్యం వాడడం అన్నది చాలా ఎక్కువ పెరిగిపోయింది. అది ఒకప్పుడు సోషలైజింగ్గా ఉండేటువంటిది ఇప్పుడు రెగ్యులర్ క్రమబద్ధం అయిపోయింది. పొగ త్రాగడం పాతకాలంలో అబ్బో వాళ్ళు పొగ తాగుతున్నాడు అంటే అది ఒక పెద్ద దేనిలాగా వ్యక్తిని దూరంగా చూడడం అన్న రోజుల నుంచి పొగ త్రాగడం అన్నది ఒక హాబీలాగా అయిపోయింది. దానివలన రక్తనాళాలు నెమ్మది నెమ్మది కుంచుకుపోయి రక్తం ప్రసరణ దాంట్లో నుంచి స్లో అయిపోయి బాగా ఫోర్సిబుల్గా వెళ్లాల్సి రావడం వల్ల వచ్చేదే రక్తపోటు.
1: అది కూడా ఒక కారణం అంటారు.
0: అవునండి.
1: సో ఇటు హార్మోనల్ డిఫరెన్సెస్ వల్ల వాడే మందులు కానీ జీవన శైలిలో వచ్చే వ్యసనాల వల్ల కానీ కూడా ఈ స్ట్రోక్స్ సంభవించే అవకాశం ఉంది. కాబట్టి రేపటి భవిత అయిన యువత ఖచ్చితంగా జీవన శైలిలో సరైన మార్పులు తీసుకొచ్చి ఆరోగ్యకరమైన ఆహారము ఆరోగ్యకరమైన అలవాట్లు ఏర్పరచుకున్నట్లయితే ఈ స్ట్రోక్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉందంట. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం.

ఆరోగ్య జీవనం శీర్షికన మీరింతవరకు యువతలో పక్షవాతం గురించి ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పి రంగనాథన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

శ్రోతలు ఉదయ తరంగిణి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. శాంతి నివాసం చిత్రం నుండి పిబి శ్రీనివాస్, పి సుశీల ఆలపించిన జూనియర్ సముద్రాల గీతం విందాం. సంగీతం ఘంటసాల.

పెండియాల సంగీత సారథ్యంలో శ్రీశ్రీ గీతం విందాం. గానం ఘంటసాల, పి సుశీల, చిత్రం బావా మరదళ్ళు.

కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045204023240452 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

0: ఉదయ తరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
2: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
1: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
3: మేరే ప్యారే దేశవాసియో,
2: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
1: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.

ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ ఉషారెడ్డి గారు వీరిచే వీణావాద్యం ప్రసారమవుతుంది. మృదంగ సహకారం శ్రీ పెరవలి జయభాస్కర్. ఉదయం 9:00, 10:00 తిరిగి 11:00 వార్తా ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. ఈరోజు ఉదయం 10:03 అంటే 10:00 వార్తా ముఖ్యాంశాల అనంతరం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం తెలుగు పద్మాలు. ఈ శీర్షికన పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 10:03 పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.

11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో మోదిని ఆత్రేయ గారి గానం ప్రసారమవుతుంది. వాద్య సహకారం వయలిన్పై శ్రీ టి శ్రీవత్స, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. 11:30 సుగమ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రూమాసేన్ గుప్తా గారు ఆలపించిన కొన్ని గీతాలు ప్రసారమవుతాయి. వాద్య సహకారం హార్మోనియంపై శ్రీ యాకూబ్ అలీ, వేణువుపై శ్రీ ఏ కామేశ్వర శర్మ, తబలాపై సహకారం అమిత్ భూషణ్ గారు. సుగమ సంగీత కార్యక్రమం ఈరోజు ఉదయం 11:00

0: allegations against Justice Yashwant Verma, submits report to Lok Sabha Speaker Om Birla. West Bengal government allows ED to prosecute former principal of RG Kaur Medical College, Sandeep Ghosh, for financial irregularity case. And in IPL cricket, Sunrisers Hyderabad secure playoff berth, beating Chennai Super Kings by 5 wickets. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ ఉషారెడ్డి గారి వీణావాద్యం వింటారు? మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ముందుగా వినండి బిలహరి రాగంలో పరిదానమిచ్చితే, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన, ఖండచాపు తాళం.

0: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ ఉషారెడ్డి గారి వీణావాద్యం విన్నారు? మృదంగ సహకారం అందించిన వారు శ్రీ పి జయభాస్కర్.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

పిలుపునిచ్చారు. లోక్భవన్లో తనను కలిసిన 44 మంది అధికారులను అభినందించిన ఆయన, పరిపాలనలో నిజాయితీతో వ్యవహరిస్తూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సూచించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరిస్తూ తాగునీరు, వైద్యం, గృహాల వంటి మౌలిక అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. వామపక్ష తీవ్రవాదాన్ని అంతంచేసి నక్సలిజం రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్గఢ్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణను నక్సల్స్ రహితంగా తీర్చిదిద్దిన డీజీపీ సివి ఆనంద్, శివధర్ రెడ్డి, అనిల్ కుమార్, సుమతీల బృందాన్ని ఆయన ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. మ్యూజియంలు మన నాగరికత, సంస్కృతులకు అద్దం పట్టే జ్ఞాన కేంద్రాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్బంగా పబ్లిక్ గార్డెన్స్ రాష్ట మ్యూజియంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వారసత్వ సంపదను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. హైదరాబాద్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిన్న అంతర్జాతీయ మ్యూజియం డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ప్రత్యేక కార్యదర్శి సంతోష్ బిఎం మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 6 గిరిజన మ్యూజియంలు ఉండడం గర్వకారణమన్నారు. మారుతున్న కాలంలో గిరిజన సంస్కృతి, వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు ఇవి వేదికలని ఆయన పేర్కొన్నారు. భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జరిగే సరస్వతి అంత్య పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం వివిధ ప్రాంతాల నుంచి 3,360 బస్సులతో 5,772 ట్రిప్పులు, వరంగల్ రీజన్లోని 9 డిపోల నుంచి కాళేశ్వరానికి 59 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు రీజనల్ మేనేజర్ భవానీ ప్రసాద్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రొబిషనరీ డిప్యూటీ కలెక్టర్లు అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ఏడంతస్తుల మేడ ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల యుగళ గీతం వింటారు. గీతరచన రాజశ్రీ, సంగీతం చక్రవర్తి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కొత్త జీవితాలు ఈ చిత్రం నుండి పి సుశీల, ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం విందాం. సంగీతం ఇళయరాజా

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి శత్రువు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సుందర్రామూర్తి గీతం. సంగీతం రాజ్కోటి.

జగదేక వీరుడు అతిలోకసుందరి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం విందాం. సంగీతం ఇళయరాజా.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఈ ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం తెలుగు పద్మాలు శీర్షికన పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ ప్రత్యేక కార్యక్రమం ఈ ఉదయం 10:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం శ్రోతలు తప్పక వినగలరు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9:31 దాటి 53 సెకన్లు. శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. గులాబీ చిత్రం కోసం సునీత పాడిన శశిప్రీతం సీతారామశాస్త్రి గీతం వింటారు. సంగీతం శశిప్రీతం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9:31 దాటి 53 సెకన్లు. శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. గులాబీ చిత్రం కోసం సునీత పాడిన శశిప్రీతం సీతారామశాస్త్రి గీతం వింటారు. సంగీతం శశిప్రీతం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇళయరాజా సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం వింటున్నారు. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బృందం. చిత్రం కూలీ నంబర్ 1.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: చిత్రసీమలో మీరు వింటున్నారు ముత్తు. ఈ చిత్రం నుండి మనో సుజాత ఆలపించిన పాట

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో రాజశ్రీ గీతం వినండి. గానం సుజాత, చిత్రం దొంగ దొంగ.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: చిత్రసీమలో చివరిగా వినండి ఈ చిత్రం నుండి కార్తీక్ పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం మిక్కిజే మేయర్.

0: మీరింతవరకు చిత్రశివ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్ఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లో ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే విజయుడు, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో నిన్న దిశ సమావేశం జరిగింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది సంక్షేమ పథకాల పురోగతిపై సమీక్షించిన ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. జహీరాబాద్లోని హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సంస్థను కార్పొరేట్ స్థాయిలో బలో

వేతన చేసేందుకు 5 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. పర్యాటక వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన నూతన బేకరీ కోర్సులను, నిథమ్ అడ్మిషన్లను ప్రారంభించడంతో పాటు టూరిస్ట్ గైడ్ పోస్టర్ను కూడా ఆవిష్కరించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రసిద్ధ సైన్స్ పుస్తకాల తెలుగు అనువాదంపై 5 రోజుల కార్యశాల ప్రారంభమైంది. జాతీయ అనువాద సమితి సహకారంతో జరిగే ఈ కార్యక్రమంలో పుస్తకాల సమీక్ష, మూల్యాంకనం చేస్తారు. మాతృభాషలో శాస్త్రీయ అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్దేశమని ప్రొఫెసర్ అన్నం నరేష్ తెలియజేశారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజా సవరణ ప్రకారం లీటర్పై సగటున 90 పైసల భారం పెరిగింది. స్థానిక పన్నుల ఆధారంగా వివిధ నగరాల్లో ఈ పెంపు 80 పైసల నుండి రూపాయి వరకు ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజాగా లీటర్పై సగటున 90 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 111.78 రూపాయలకు పెరిగింది. లీటర్ డీజిల్ ధర 98.90 రూపాయలుగా ఉంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాల్పులు, ఉక్కపోతా ఉండవచ్చని, ఢిల్లీలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం తెలుగు పద్మాలు. శీర్షికన పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.

0: ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. విద్య సాహిత్య రంగాల సేవలకు గాను 2022 సంవత్సరంలో భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరింపబడిన డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారితో మడిపల్లి దక్షిణామూర్తి గారి సంభాషణ వింటారు.
1: తమ ప్రవచనాలతో భారతీయ సంస్కృతినే కాదు, సనాతన ధర్మాల ప్రాశస్త్యాన్నే కాదు, దేశభక్తిని సైతం ఎప్పటికప్పుడు పునః ప్రతిష్ఠితం చేస్తూ సాగుతున్నారు. కనుక మీకు భారత ప్రభుత్వం పద్మశ్రీతో ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పంపింది. మీరు పద్మశ్రీ అందుకున్న సందర్భంలో మీకు శుభాకాంక్షలు అని సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేత ప్రశంసలు అందుకున్న బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. తెలుగు పద్మాలు ధారావాహికలో భాగంగా శ్రోతలతో తమ అభిప్రాయాలు పంచుకోవటానికి మనతో ముచ్చటించేందుకు నరసింహారావు గారు స్వాగతం. నమస్కారం.
2: నమస్కారం.
1: మీరు ఆకాశవాణి స్టూడియోస్లోకి, ఆకాశవాణి ప్రాంగణంలోకి వస్తూనే ఒక స్టార్ అట్రాక్షన్, ఒక సెలబ్రిటీ పర్సనాలిటీ లాగా ఆ వాతావరణం వచ్చిందే. ఒక పండితుడు, సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, సాహిత్యాన్ని ఆధారంగా చేసుకున్న ఒక వ్యక్తి ఇలాంటి సెలబ్రిటీ స్టేటస్ రావటం, అంటే సినిమా స్టార్లకు, క్రీడాకారులకు ఉండడం సహజం. ఒక సాహిత్యవేత్తగా మీరు ఇలాంటి ఆహ్వానాన్ని పొందినప్పుడు ఎలా ఫీల్ అవుతారు?
2: ఒకసారి మా అమ్మగారిని ప్రార్థించినే మారబడు. మాతృదేవోభవ, నేను వాణి సుపుత్రుడ కానే కాను, అంత పాండిత్యమెక్కడిదే.

0: విడినోగు భాగ్యమదియే. ప్రాచీన పురాణ ప్రవచనాలకి అవధానాలకి ఒక నవీనమైన ఆకర్షణ, మీరన్న గ్లామర్ రావడం ఉంది. ఇది చాలా అవసరం. మన చెప్పిన సనాతనమైన విషయాలు ఇప్పటి జనంలోకి వెళ్ళాలి అంటే ఇప్పటి జనం దేనికి ఆకర్షితులు అవుతున్నారో మనం గమనించాలి. చీకట్లో ఉన్నవాడిని వెలుగులోకి తీసుకురావాలంటే ముందు మనం చీకట్లోకి వెళ్ళాలి. ఇక్కడ కూర్చొని రమ్మంటే వాడు రాడు. అక్కడికి వెళ్ళి ఇది చీకటి అని తెలియజేయాలి. అంచేత యువతరాన్ని, అనేక రకాల వర్గాల వారిని ఇవాళ ఆకట్టుకోవాలంటే ఒక గ్లామర్ మనిషిలో ఉండాలి. ఈయన పురాణాలను నమ్ముకుని, సాహిత్యాన్ని నమ్ముకుని మహావైభవంగా ఉన్నాడు అంటేనే మిగిలిన వాళ్ళు అనుసరిస్తారు. అంతేకాని ఈయన ఏదో ఇబ్బందులు పడుతున్నట్టుగా ఉంది, అప్పుల్లో పడిపోయాడంటే ఎవడు పద్యాలు నేర్చుకోడు. అందుకని ఆ సెలబ్రిటీ స్థాయి, ఆ గ్లామర్ అనేది అవసరం. అది ఉండాలి. అది బయటికే ఉండాలి, లోపల ఉండకూడదు. పైకి గంభీరమైన ప్రవృత్తి, లోపల తీవ్రమైన నివృత్తి. ఇది నేను నేర్చుకునే లక్షణం.
1: ఇంకేదో ప్రశ్న అడగా అనుకున్నాను, కానీ మీరు ఈ మాట అనగానే మళ్ళీ మీరు ఎన్నో చెప్తారు వ్యక్తిత్వ వికాసం, మనిషి ఏమి సాధించాలి అని. మళ్ళీ వైరాగ్యం గురించి కూడా చెప్తుంటాం, ఇదేమిటో అర్థం కాలేదు.
0: ఎందుకంటే వైరాగ్యం లేకపోబట్టే సమాజంలో అవినీతి బాగా పెరిగిపోయింది. సామాజిక సంస్కరణ అనేటువంటి ఇంజన్కి వేదాంతమే ఇంధనం అన్నాడు వివేకానందుడు. వేదాంతం అంటే వైరాగ్యమే నేర్పుతుంది. వేదాంతం సంపాదించుకోమని చెప్పదు, ఉన్నది వదిలేయమని చెబుతుంది. ఈ వైరాగ్య ధోరణి ఇవాళ సమాజంలో చాలామంది అధికారుల్లోనూ, ఉద్యోగుల్లోనూ, వ్యాపారస్తుల్లోనూ కొరవడం వల్లే అనేక రకాల దోపిడీ జరుగుతుంది. అది ఆగిపోవాలి అంటే వైరాగ్యం బాగా పెరగాలి. ఆ వైరాగ్యాన్ని బోధించకపోతే ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో సాధించాలని మీరు 35 ఏళ్ళ వాళ్ళకి చెప్పండి, 40 ఏళ్ళ వాళ్ళకి చెప్పండి, 70 ఏళ్ళ వాళ్ళకి ఎందుకు చెప్తున్నారు? మీరు ఇంకేమిటి సాధిస్తారు? ఆత్మజ్ఞానం ఎందుకు పొందరు? ఏం అక్కర్లేదనే ధోరణ ఎందుకు రారు? అసలు మనిషి చనిపోయే వరకు ఇంకా నాకు ఏం అక్కర్లేదని అనుకోడా? ఎప్పుడు ఏదో ఒకటి కావాలనుకుంటూ ఉంటే మనుషుల మధ్యలో పోటీ, రాగద్వేషాలు, గొడవలు, కక్షలు దానివల్లే ఉంటాయి. అంచేత వైరాగ్యం చాలా పాజిటివ్ క్వాలిటీ తప్పితే నెగిటివ్ క్వాలిటీ కాదు. వైరాగ్యాన్ని మనం పెంచి పోషించాలి. అది అందుకే నేను దాన్ని చెబుతూ ఉంటాను. సాధించాలంటే సాధించవలసింది కూడా వైరాగ్యమే అంటాను.
1: బాగుందండి. పద్మశ్రీ పురస్కారం అందుకున్న దృశ్యాన్ని ఒక్కసారి మళ్ళీ మననం చేసుకోండి. ఆ రోజు ఢిల్లీలో ఎలా జరిగింది? ప్రధానమంత్రి గారు మీతో సాక్షాత్తు అన్న మాట ఒకసారి మా శ్రోతలతో పంచుకోండి.
0: నాకు బాగా గుర్తుండిపోయేది అదే పద్మశ్రీ. నాకంటే ముందు చాలామంది అందుకున్నారు, ఇంకా పెద్దవి అందుకున్నారు, తర్వాత అందుకున్నారు. అది పెద్ద విషయం కాదు. నాకు ముందు ఆవేళ ఆనందం కలిగించింది ఏమిటంటే, ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి మన ప్రవచనాల సారాంశం వెడుతుంది అని నేను అనుకోవాలి. ఆయన పివి నరసింహారావు గారు అయితే నేను ఆశ్చర్యపడ్డాను. ఆయన తెలుగువాడు, వింటూ ఉంటాడు. కానీ నరేంద్ర మోడీ గారు వేరే రాష్ట్రానికి, వేరే భాషకి చెందిన మనిషి. ఆయన రాష్ట్రపతి గారి ద్వారా మనం పురస్కారం స్వీకరించాక 64 మంది మేము అక్కడ నిలబడి ఉంటే ఆయన వచ్చి ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పలకరించారు. సరే, నేను ఎవరు తెలిసే అవకాశం లేదు కదా అని, మైసెల్ఫ్ గరికపాటి నరసింహారావు ఫ్రమ్ ఏపీ అంటే, ఆయన వెంటనే మధ్య మాలం ఆ ప్రాష్ట్రకి భక్తి, భగవాన్కి భక్తి మిల్కర్ బోల్తే అన్నారు ఆయన. మీరు దేశభక్తిని, దైవభక్తిని కలిపి చెబుతున్నారు, నాకు ఆ విషయం తెలుసు అన్నారు. ఆయన దృష్టికి ఎలా వెళ్ళిందో నాకు అర్థం కాలేదు. ఇప్పటికే అది తీసుకెళ్ళిన మహానుభావులకు నమస్కారం. వారికి ఎలా ఉంది తెలియదు, ఎవరు చెప్పబోతు తెలియదు కదా. ఆయన విన్నారు. ఆయన్ని ప్రధానంగా ఆకట్టుకున్న అంశం అది. దేశభక్తి చాలా ముఖ్యం ప్రవచనాల్లో. కేవలం దేవుడు, మాయా, మహిమ చెప్పేస్తే కుదరదు. దేవుడు అంటే శంకరాచార్య చెప్పిన మాట దేశభక్తే. సమిష్టిరీశ్వరో వ్యష్టిర్ జీవో వేదాంత నిండి మహ. మీరు వేదాంతం వైరాగ్యం ఉంటున్నారు. వేదాంతంలో అత్యద్భుతమైన స్తోత్రం 100 శ్లోకాలు ఉండే వేదాంత నిండిము. అందులో దేశభక్తి దైవం అని చెప్పారు ఆయన. సమిష్టి వ్యష్టి రూపోద్వౌ పదార్థవు సర్వసమ్మతవు సమష్టిరీశ్వరో వ్యష్టిర్ జీవో వేదాంత నిండి మహ. నువ్వు ఎప్పుడైతే దేశం గురించి ఆలోచిస్తున్నావో అప్పుడు నువ్వు దేవుడి గురించి ఆలోచిస్తున్నట్టు లెక్క. నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావో ఎప్పుడు అప్పుడు జీవుడి గురించి ఆలోచిస్తున్నట్టు లెక్క. జీవుడుగా ఉంటావో దేవుడుగా అవుతావో తేల్చుకోమన్నాడు ఆయన. అంటే దేశభక్తికి దైవభక్తికి తేడా ఎక్కడుంది? అది ఆయన అన్నమాట, నాకు నచ్చిన మాట.
1: బాగుందండి. 2022లో మీరు పద్మశ్రీ పురస్కార శోభితులయ్యారు కదా, కానీ అదివరకే దాదాపు 3 దశాబ్దాలు ఇంకా అంత ఎక్కువ ఈ సాహిత్య విద్యా రంగాల్లో, ఉపన్యాసాల్లో, బోధనలో ఉన్నారు. ఇది ఆలస్యమైంది అని అనిపించింది మీకేమన్నా?
0: దైవ దర్శనానికి మనం నిలబడినప్పుడు ముందు వాడికి అయ్యే దర్శనం వేరు, వెనకవాడికి అయ్యే దర్శనం వేరుగా ఏమి ఉండదు. విగ్రహంలో మార్పు ఏమి ఉండదు, మన మనోభావం అంతే. అంచేత ఎప్పుడు వచ్చినా ఒకటే. నేను మాత్రం ఏం భావించానంటే దాన్ని వచ్చినప్పుడు మనం ఎప్పటి నుంచో భారత మాతకి సేవ చేస్తున్నాం. ఇవాళ ఆవిడ ఒక ఎక్నాలెడ్జ్మెంట్ పంపింది నాకు తెలుగు రసీదు. నీ సేవలు నాకు అందే.

0: ఏ అబ్బాయి అని ఒక రసీదు వచ్చింది సంతోషాలు.
1: గొప్ప మాట, పద్మశ్రీకి కొత్త నిర్వచనం ఇచ్చారు.
0: అంతే,
1: సాక్షాత్తు తల్లి భారతమాత, నాయన నీ సేవ నాకు అంది,
0: నాకు చెప్పండి. ఒక ఇప్పుడు మనకు పూర్వం చూడు రిజిస్టర్డ్ ఉత్తరాలు రాస్తే విత్ ఎక్నాలెడ్జ్మెంట్ అని 30 పైసలు అదనంగా పెట్టేవాళ్ళం దానికోసం. అందింది అని మనకు తెలిస్తే అదొక సంతృప్తి కదా, లేదా కంగారుగా ఉంటుంది అవతల వాడి నుంచి ఉత్తరం వచ్చేవారు. అలా కాకుండా నాకు పద్మశ్రీ 2022 జనవరిలో రాగానే, ఓ ఇది భారతమాత స్వీకరించినట్టుగా నాకు తిరుగు రసీదు వచ్చింది అనుకున్నాను. అంతే అంతే, అంతవరకే.
1: మీరు ఏ విషయం మీదైనా అలవోకగా అలా పద్యాలు శ్లోకాలు అన్ని చెప్తుంటారు, అనెక్డోట్స్ అంటారు, ఏదో ఉదాహరణ. అసలు ఈ పద్య రచన, తొలి పద్యం ఎప్పుడు రాశారు మీరు?
0: 1975లో నేను డిగ్రీ చదువుకుంటుండగానే మొదటమొదటి పద్యాలు రాయడం ప్రారంభించాను. ఏదో ప్రకృతి పరిసరాలు ఇలాగా, ఎందుకంటే మాకు తెలుగు నేర్పిన ఉపాధ్యాయులు జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు, ఎన్వి ఇస్లామారావు గారు, ఇంద్రకంటి రామచంద్రమూర్తి గారు లాంటి మహానుభావులు ఉన్నారు, వాళ్ళు ప్రోత్సహించేవారు, అందువల్ల వచ్చేది. సరే, తర్వాత నాకు అప్పటి నుంచి బాగా అలవాటైంది ఏమిటంటే నిత్యము 10 గంటలు చదవడం. అది ఇప్పటికే అది కొనసాగుతుంది. ఈ మధ్యన కొంచెం కరోనా వచ్చాక జపం ఎక్కువ చేసి పఠనం తగ్గించి 6 గంటలు పఠనం, 4 గంటలు జపం ఇప్పటికి ఇప్పుడు. కానీ అంతకుముందు అయితే 10 గంటలు పఠనమే, మామూలు జపం అంటే సంధ్యావందనం జపమే అంతకంటే. ఇప్పుడు అలా కాదు, వేరేగా కూడా చేస్తున్నాను. ఆ నిత్య పఠనం అనేది అందులో కూడా వైవిధ్యంగా పుస్తకాలు చదువుతాను నేను. కేవలం ఒక సంస్కృత సాహిత్యం అని పురాణాలను కాదు, 1 గంట సంస్కృత సాహిత్యం, 1 తెలుగు సాహిత్యం, అంతకంటే ఎక్కువ ముఖ్యంగా ముందు దినపత్రిక 1 గంట చదువుతాను ఖచ్చితంగా. 1 తెలుగు దినపత్రిక 75 నుంచి ఈ రోజు వరకు మానకుండా ఒకటి ఏదో ఒక పత్రిక ఖచ్చితంగా 1 గంట చదువుతాను నేను. ప్రపంచం అంతా తెలుస్తుంది, ఎందుకంటే లోకజ్ఞానం లేకపోతే శ్లోకజ్ఞానం వృధా అయిపోతుంది. అలాగే శ్లోకజ్ఞానం లేకపోయే లోకజ్ఞానం అంటే మనిషి స్వార్థపరుడు అయిపోతాడు. తను స్వార్థపరుడు కాకుండా లోకానికి ఉపయోగపడాలంటే శ్లోకజ్ఞానం లోకజ్ఞానం రెండు ఉండాలి. దానికి అవసరమైన పుస్తకాలు నేను ఎంపిక చేసుకుని వ్యాకరణం కొంత, వేదాంతం కొంత, సాహిత్యం కొంత, తెలుగు కొంత, సంస్కృతం కొంత, దినపత్రికలోకి కొంత, కొత్తగా వచ్చే సాహిత్యం కొంత, ఇలా చదవడం వల్ల ఏ అంశం మీదైనా మాట్లాడగలిగిన సామర్థ్యం భగవంతుడి దేవుళ్ళు లభించింది.
1: శ్లోకజ్ఞానం మీకు సంతృప్తినిస్తే ఈ లోకజ్ఞానం అనేది ఒక్కోసారి మిమ్మల్ని ఆవేదనకు కూడా గురి చేస్తుంది అని మీ పద్యాలు మాటలు ప్రవచనాలు చెబుతుంది.
0: చాలా గురి చేస్తుంది, అందులో అనుమానమే లేదు. దినపత్రికలు చదువుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క వార్త చదివితే నాకు ఎంత లోపల కెలికినట్టు ఉంటుందంటే, మొన్ననే కదా మనం ఈ ఊళ్ళో ప్రవచనం చెప్పాం, ఆ ఊళ్ళో ఈ ఘటన జరిగింది, తండ్రి కూతుర్ని చంపేయచ్చు, కూతురు తండ్రిని చంపేయచ్చు, కొడుకు తల్లిని చంపే ఏదైనా జరగచ్చు, ఇతను మన ప్రవచనానికి రాలేదా వినలేదా, ఇతను వరకు వెళ్ళకపోవడం నాదే తప్పేమో అన్నంత బాధ వస్తుంది నాకు. అంటే ఒక మంచి మాట మనం చెబుతున్నప్పుడు అది జనంలోకి వెళ్ళకపోతే, వాడి హృదయంలోకి దూసుకుని వెళ్ళకపోతే దాని ప్రయోజనం ఏమిటి? నన్నీచూరుడు కుమార సంభవం మొదట్లో చెబుతాడు ఒక మాట, ఒక బాణంలా ఉండాలి పద్యం అంటేను, అది శత్రువు గుండెల్లోకి దూసుకుని వెళ్ళినప్పుడు, శిరస్సు ఊగనప్పుడు బాణం ఎందుకు పద్యం ఎందుకు అంటాడు. బాణం గుండెల్లోకి దూసుకెళ్ళాలంట, శిరస్సు ఊగాలంటే రాలిపోవాలి యుద్ధంలో. అలాగే పద్యం కూడా శ్రోత గుండెల్లోకి దూసుకెళ్ళాలి, శిరస్సు ఊగాలి, అది రాలిపోవద్దు, వహవా అనిపించాలి. ఆ శిరస్సు ఊగనప్పుడు అది పద్యమే పట్టినది ఎన్ను శరమే అంటాడు. అలా లేనప్పుడు ఎందుకు అని నాకు అటువంటి మాటలు బాగా ప్రేరేపించి, దినపత్రికల వార్తలు చదువుతున్నప్పుడు ఇంత మంచి మాటలు వింటూ ఉన్నా జనం ఎందుకు ఇలా తయారవుతున్నారని చాలా బాధ కలుగుతుంది. అప్పుడే నాకు ఒక విరక్తి వస్తే ఇంకో చోట ఇంకా మనం గట్టిగా చెప్పాలన్నమాట, మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది ఇది అని అనిపిస్తుంది. అంచేది ఆవేదనకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే నేను మహాప్రస్థానంలో శ్రీశ్రీ కవిత్వాలు చాలాసార్లు ఉదాహరిస్తూ ఉంటాను. దారిపక్క చెట్టు కింద కూర్చున్నది ముసుగులు దొక్కితే ఇవి చెప్తూ ఉంటాయి. ఎందుకంటే జనంలో మార్పు రావాలి. ఎందుకంటే ప్రధానంగా ఒకటి గ్రహించాలి, ధనవంతుల దగ్గర ధనవంతులనే పర్వతాల్లో పుట్టినటువంటి ధన ప్రవాహం, పేదలనే పంట భూములకి చేరాలంటే ఔదార్యం అనే కారు ఉండాలి. వచ్చాం
1: గొప్పగుందండి ఈరోజు. ధనవంతులనే
0: పర్వతాల్లో పుట్టిన ధన ప్రవాహం, పేదలనే పంట భూముల దగ్గరికి చేరాలంటే మధ్యలో ఔదార్యం అనే కాలు ఉండాలి. ఆ ఔదార్యం అనే కాలువ తవ్వగలిగే శక్తి వేళ ప్రవచనకర్తకు ఉన్నట్టుగా మరొకరికి లేదు. అది మనం చెయ్యాలి.
1: ప్రవచన అనే పదం మీరు అంటుంటే గుర్తొచ్చింది నరసింహరావు గారు, సనాతన ధర్మ విలువల్ని పునః ప్రతిష్ఠించేందుకు, సనాతన ధర్మ యొక్క గొప్పదనం చెప్పడానికి, లేదా వేద పురాణేతిహాస ఉపనిషత్తు వీటి సారాన్ని పంచేందుకు ప్రవచనం అంటే కొంచెం ఒక గాంభీర్యం ఉంటుంది ఆ పదంలో. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ వేద పురాణ అంశాలతో పాటు సమకాలీన అంశాలు చాలా ప్రస్ఫుటంగా ప్రతిధ్వనిస్తుంటాయి, మరి దీన్ని కూడా ప్రవచనం అనొచ్చా?
0: దీన్ని సామాజిక ప్రవచనం అనండి, హైగా ఉంటుంది. నేను అందుకే నా భారతం రామాయణం

0: మీద ఎక్కడ మాట్లాడారు, సామాజిక వ్యాఖ్య అని చెబుతాను నేను, సోషల్ కామెంటరీ. సమాజాన్ని విడిచిపెట్టి మీరు పురాణాలు చెప్పి ప్రయోజనం ఏమిటి? అప్పుడు గుడ చుట్టూ తిరుగుతారు, గోపురాల చుట్టూ తిరుగుతారు, పుణ్యక్షేత్రాల్లో స్నానాలు చేస్తారు. మనుషుల్లో మార్పు రాదు. మనుషుల్లో మార్పు రావాలంటే జీవితానికి అన్వయం చేయాలి. ఈ తిరగడం అంతా అవసరమే, ఇదంతా నువ్వు మారడం కోసం. అంతేగాని హఠాత్తుగా ఏదో వచ్చి పడుతుంది అనుకోవద్దు. ఈ మాయలు మహిమల్లో జనాన్ని పడేయకుండా వాడి మనస్సు మీద వాడు దృష్టి పెట్టేలా చేయాలి అంటే మనం సామాజిక వ్యాఖ్య చేయాలి. అంటే నాది సామాజిక ప్రవచనం.
1: ఇందులో శ్లోక జ్ఞానాన్ని లోక జ్ఞానాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టంతో కూడుకున్న పని,
0: చాలా కష్టం. నిజానికి చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కోసారి. కానీ ఒక తాపత్రయం మనస్సులో ఏమిటంటే, ఈ మహారచయితలు వాల్మీకి అనగా వ్యాసుడు అనగా వాళ్ళు జీవితాలు త్యాగం చేసి ఇంచుమించు కుటుంబ బంధాలు కూడా లేకుండా బ్రహ్మచారులుగా ఉండి ఇంత సాహిత్యాన్ని మనకు అందించింది మనుషుల్లో మార్పు గురించి కదా. వ్యాసుడు 1,700 శ్లోకాల భారతాన్ని ముగించాక వినాయకుడితో అంటాడు, ఊర్ధ్వబాహుర్ విరవం చేశాన చకచ్చిచ్చురునవుతుమి, చేతులెత్తి ఏడుస్తున్నాను రా, నా మాట ఒక్కడూ వినట్లేదన్నాడు. ఏమిటా మాట అంటే, ధర్మాదర్ధశ్చ కామశ్చ స కిమర్థం సేవ్యతే, అర్థం కానీ కామవా అని, కోరికలు తీరాలన్నా డబ్బు సంపాదించాలన్న దానికి మూలం ధర్మం. ఆ ధర్మం మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? డబ్బు మీద దృష్టి పెడతారు, కోరికల మీద దృష్టి పెడుతున్నారు. ధర్మం మోక్షం అనే వాటి మీద ఎందుకు దృష్టి పెట్టలేదని చేతులు ఎత్తి ఏడిచాడు వ్యాసుడు. అప్పుడు మేమేం చేయాలి చెప్పండి? వీటి మహిమలు జనంలోకి తీసుకెళ్లాలా, వాటిలో ఉండే మానవత్వం జనంలోకి తీసుకెళ్లాలా? అది నన్ను కదిలించిన విషయం.
1: మిమ్మల్ని కదిలించిన విషయాలు ఒక్కోసారి కన్నీళ్లుగా కూడా మారిన సందర్భాలు ఉంటాయిగా.
0: మారతాయి. కన్నీటి గొప్పతనం ఏమిటంటే, నా దృష్టిలో మిత్రమా, చల్లిన పన్నీటిని మర్చిపోగలం, కురిసిన కన్నీటిని మర్చిపోలేం. మన జీవితంలో ఎన్ని సన్మానాలు జరిగినా, పద్మశ్రీ సహా ఇంకెన్ని పెద్ద వచ్చినా ఒకనాటికి మర్చిపోతాం. కానీ మనకి జరిగిన ద్రోహమో మోసమో అవమానమో బాధో చాలా కాలం మర్చిపోలేవు. అంచేది మనిషికి దుఃఖం గుర్తున్నట్టుగా సుఖం గుర్తుండదు. అంచేది కన్నీటికే విలువ ఎక్కువ. ఆ కన్నీటిని పన్నీటిగా మార్చడమే మన ప్రవచన లక్ష్యం.
1: ఎన్ని పద్యాలు రాశారు మొత్తం?
0: ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి 11,282 పక్కా లెక్క.
1: వీటిలో ముద్రితాలన్నీ
0: ఒక 7,000 ముద్రితమయ్యాయి. అవధానాలు కావ్యాలు సాగరఘోష రూపంలో 7,000 ముద్రితమయ్యాయి. ఇంకా మిగిలిన అవధానాలు ఇతరత్ర పద్యాలు కొన్ని ఆశువుగా అక్కడక్కడ చెప్పిన ఆశుపద్య మాలిక అని అవే ఒక 1500 వరకు ఉన్నాయి. అవి రావాలి.
1: గరిగిపాటి వారి సాగర ఘోష కావ్యాన్ని చూస్తూ ఉంటే అక్షరబద్ధమైన ప్రపంచం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుందేమో అనిపిస్తుంది. ఇన్నిటి ఒకే దగ్గర గుదిగుచ్చటం అనేది ఎలా సాధ్యమైంది?
0: మన విశ్వనాథ వారి భాషలో చెప్పాలంటే, నా సకలోక వైభవ సనాథం అన్నాడు ఆయన. ఇది నా సకలోక వైభవ సనాథం. గుదిగుచ్చడం ఎందుకు సాధ్యం ఏంటంటే, నాకు మొదటి నుంచి మా నాన్నగారి నుంచి వచ్చిన ఒక లక్షణం, ప్రణాళికాబద్ధంగా రోజు గడపడం. ఇప్పటికీ నాకు గొప్ప ఆనందం కలిగించే రోజు ఏది అని ఎవరిని అడిగితే, పద్మశ్రీ వచ్చిన దానికంటే కూడా, అనేక రకాల సన్మానాలు జరిగిన దానికంటే కూడా, ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు నేను వేసుకున్న ప్రణాళిక ప్రకారం 1 కూడా గీటు దాటకుండా నేను పనిచేయగలిగితే ఆ రోజు నాకు గొప్ప రోజు అనుకుంటాను. నేను ప్రణాళికాబద్ధంగా పనిచేయడం, అది మా నాన్నగారి నుంచి నాకు వచ్చింది. ఆ ప్రణాళికాబద్ధంగా ఉన్న వాళ్ళ కావ్యానికి కూడా ప్రణాళిక వేసేసాను నేను. ఇది మరీ 10,000 పద్యాలు రాస్తే ఇప్పుడు ఎవరు చదివేవాళ్ళు లేరు సార్. ఎందుకు చదువుతారు? అంటే 1,116 దాటద్దు. మనకి ఇచ్చే సంభావనలో అది ఎక్కువ కదా ఆ రోజుల్లో. 1,116 అంటే 1,116 దాటద్దు. 1,116 ప్రపంచాన్నంతా చూపించాలంటే వామనుడు 3 వ్యవహారం ఇది. అందుకని నేను 10 పెట్టుకున్నాను చిన్నపిల్లలాగా, పిహెచ్డి పరిశోధన చేసేవాళ్ళగా 10 కవర్లు పెట్టుకుని, ఎప్పుడైనా ఒక పద్యం ఒక అంశం తోచినప్పుడు ఇది ఈ అధ్యాయంలో కొడుతుంది, ఇది ఈ అధ్యాయంలో కొడుతుంది అని అందులో పడేసేవాడిని.
1: రచనల్లో వచనంలో ప్రవచనంలో నిత్య జీవితంలో కూడా మీరు ప్రణాళిక అని చెప్తారు కదా, అయితే ఈ ప్రణాళికకు ఏదో కారణం చేత ఎవరైనా చిన్న భంగం కలిగిస్తే కోపం వస్తుందా మీకు?
0: వస్తుంది. ఎప్పటికీ నాకు కోపం వచ్చే కారణాల్లో ప్రధానమైనది అదే. ఆ ప్రణాళికాబద్ధంగా నేను ఒకటి చదువుకుంటూ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు పలకరించినా కూడా, ఓసారి మా నాన్నగారి స్థాయిలోనే కుడికంటి రెప్ప పైకెత్తి చూస్తాను నేను. మా నాన్నగారు అలాగే చూసేవారు. నాలిక ముఖ్యం కాదు, ప్రణాళికే ముఖ్యం. ఎందుకంటే ప్రణాళికాబద్ధంగా బతికే వ్యక్తికి జీవితం పుష్పక విమానం లాంటిది. ఎంతమంది ఎక్కినా ఇంకో వ్యక్తికి చోటు ఉన్నట్టే ప్రణాళికాబద్ధంగా మీరు పనిచేస్తే ఎన్ని పనులు చేసినా ఇంకో పనికి చోటు ఉంటుంది.
1: అంటే దీన్ని కూడా మీరు పాజిటివ్గా పనిచేస్తారు
0: కానీ మీరు వేళ ఒత్తిడి ప్రధాన సమస్య కదండి యువతరంలో. మీరు ఆ ఒత్తిడికి సమాధానం ఏంటంటే ప్రణాళిక.
1: మీరు ఖరగ్పూర్లో ఐఐటి విద్యార్థుల్ని ఇంటరాక్షన్లో, అంటే మీరు విద్యార్థులు కలిసి ముఖాముఖి మాట్లాడారు, అప్పుడు ఈ విషయాలు చాలా వచ్చింటాయి. అంటే ముఖ్యంగా యువత ఒత్తిడికి గురికాకుండా ఉండాలి, హాయిగా ఉండాలి అంటే ఏం చేయాలంటారు?

0: అసలు ఎంతో కొంత ఒత్తిడి లేకపోతే ఫలితం కలగదండి. ఒక మాట అంటున్నందుకు మరోలా అనుకోవద్దు, స్త్రీ ప్రసవం రూపంలో ఎంత ఒత్తిడికి లోనైతే బిడ్డ పుట్టాడండి, ఎంత ఘర్షణ అది. మగాళ్ళకి మనకేం అర్థమవుతుంది ఆ విషయం? ఎంత ఘర్షణ, ఎన్ని నొప్పులు పడింది, ఎన్ని నెలలు మోసింది. ఆ ఒత్తిడి ఆ బిడ్డకి మూలం కదా. కానీ బిడ్డ ఇలా పుట్టి ఒకసారి నవ్వగానే ఇంత ఒత్తిడి ఆవిడ మర్చిపోయిందే లేదా? అంచేత ఒత్తిడి విజయానికి మూలం. ఒత్తిడి మన మీద ఉండవలసింది. అది ఆ ఒత్తిడి ఎంతైనా ఉండనివ్వండి, అప్పుడు ఆ క్షణం ఆ పని మీదే దృష్టి పెడితే ఒత్తిడి ఉండదు. ఒత్తిడి ఎందుకు ఉంటుందంటే, ఎప్పుడు పని వల్ల ఒత్తిడి ఉండదండి, పనిని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి ఉంటుంది. తర్వాత పని, ముందు పని, ఇది అవుతుందా కాదా, ఇన్ని ఆలోచించే బదులు ఆలోచన వదిలేసి పని చేయి. ఆలోచన వాయిదా వేయి, పని వాయిదా వేయొద్దు. ఒత్తిడికి లోను కాకుండా ఉండాలంటే పనిని వాయిదా వేయొద్దు, ఆలోచన వాయిదా వేయి. నువ్వు పని చేస్తుంటే ఒక ఆలోచన వచ్చింది, తోసేయి. కృష్ణమూర్తి గారు చెబుతా, వచ్చిన ఆలోచన వచ్చినట్టు తోసేస్తే ఒత్తిడి ఎక్కడ ఉంది అంటాడు ఆయన. తోసే పక్కకి, నీకు చేయవలసింది ఏదో చేయి, అది మన చేతిలో ఉంది కదా. అంచేత ఒత్తిడిని విజయానికి మూలంగా చేసుకోవచ్చు మనం. ఏ పని అయినా సరే ఒక సమయంలోనే పూర్తవుతుంది. మీకు ఆకాశం వాణి వారికి సమయం గురించి చెప్పడంలో, లేక మీ సమయమే ప్రపంచం అంత సమయం. ఇప్పుడు ఇంకా వేరే ప్రసార మాధ్యమాలు వచ్చాక మాకు సమయాలు తెలియట్లే. ఆకాశవాణి ఉంటే మా ఇంట్లో మాట మా నాన్న రేడియో టైం రాయింది ఆయన టైం. అంటే రేడియో టైం అనేది ప్రజల్లో ఒక మాట అయిపోయిందండి. రేడియో టైంలో 10 గంటలు 59 నిమిషాలు అంటే 59, 59.5 ఉండదు. అంటే ఆ సమయ పాలన పాటించమనండి. ఆలోచన లేకుండా ఖచ్చితంగా పని అయిపోతుంది. ఆలోచన తర్వాత ఆలోచించండి, అప్పుడు ఒత్తిడి ఉండదు.
1: నేను అప్పుడప్పుడు అంటుంటాను సార్, రేడియో అంటే మాట్లాడే గడియారం అని. సరే, ఆకాశవాణి ప్రస్తావన వచ్చింది కాబట్టి మరి మా ఆకాశవాణికి మీ సాహిత్య బాణికి ఉన్న అనుబంధం గురించి చెబుతారా?
0: ఆకాశవాణి విషయంలో పేర్కొంటే నాకు అవధాన విద్యకి గురువు ఆకాశవాణి. నాకెవరు అవధానంలో గురువులు ఎవరు లేరు. నా గురువు ఎవరంటే ఆకాశవాణి. ఎందుకంటే విజయవాడ వంటి కేంద్రాల్లో సరస వినోదన కార్యక్రమం వచ్చేది, గురువారం రాత్రి 9 బావుకి వచ్చేది. 15 నిమిషాల్లో సమస్యాపూర్ణం పద్యాలు, 25 పద్యాలు చదివేవారు. నిమిషానికి 2 పద్యాలు అప్పగించచ్చని నేను అవధానాల్లో అప్పగించడానికి అదే ప్రేరణ. చదివేవారు అందులో ఆ పద్యాలు మన 78, 76, 77 ప్రాంతాల్లో నేను వింటుంటే ఇలాంటి పద్యం మనం కూడా రాస్తే అందులో చదువుతారు కదా అనిపించి 78 నుంచి 88 వరకు నేను చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడున్నా సరే ప్రతి గురువారం వారు సమస్య ఇవ్వగానే శనివారానికి రాసి పోస్ట్ డబ్బాలో వేసేవాడిని. సోమవారం ఎప్పుడో వారికి అందేది. గురువారం నాడు చదివేవారు, ఒకసారి పద్యం లేదా ఒకసారి పేరు చదివేవారు సమయం లేకపోతే. ఈసారి పేరు చదివి వదిలేశారు, మనం పద్యం చదివేలా చెయ్యాలి, ఆ పట్టికలోకి మనం వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తే 10 ఏళ్ల పాటు 10 52లో 520 వారాలు ఉంటే కనీసం 450, 460 పద్యాలు నేను రాసి పంపాను. ఇప్పటికీ నాకు ఆ పద్యాల పట్టిక నా దగ్గర ఉంది. ఆ తర్వాతే నేను అవధాన రంగంలోకి దిగా. అందులో సమస్యలు, దత్తపదులు, వర్ణనలన్నీ ఉన్నాయి. ఇంకొక 2-3 అంశాలు నేర్చుకుంటే అవధానం చేయొచ్చు కదా. అందుకని నాకు అవధానానికి ఆది గురువు ఆకాశవాణి. ఆకాశవాణి ప్రాంగణంలో గడబెడుతుంటే మా గురువు గారి ఇంట్లోకి వస్తున్నట్టు ఉంటుంది నాకు.
1: చాలా గొప్ప మాట. ఆకాశవాణిలో పనిచేస్తున్న ఉద్యోగులకి, అధికారులకి, మా సిబ్బంది అందరికీ కాదు, ఆకాశవాణి అంటే ప్రేమ ఉన్నవాళ్ళు అసంఖ్యాక శ్రోతలు, వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చే మాట. ధారణ అన్న పదం గురించి కొంచెం వివరిస్తారా?
0: ధారణకి ఎప్పుడు మూలమైంది ఏదో పైనుంచి ఏదో అనుగ్రహం గురిచేస్తుంది, అది కొంతమందికే ఉంటుంది, ఇది పూర్వజన్మ కారణం, ఇవన్నీ మాటలు నేను విశ్వసించను. ధారణకు కావలసింది ఏమిటంటే మననం బాగా చేయాలి. నాకు ఏ అంశం మీద మాట్లాడితే ఆ అంశానికి సంబంధించిన పద్యాలు నాకు స్ఫురణకు వస్తాయి అంటే, కారణం ఏంటంటే నేను నిత్యం చదివేటువంటి 10 గంటల ప్రణాళికలో రకరకాల పుస్తకాలు ఉంటాయి కదా, అవి తర్వాత ప్రసంగానికి అవసరమా కాదా అని నేను ఆలోచించను. మామూలుగా చదువుతూ పెడతాను. చదివినప్పుడే అతి ముఖ్యమని వెనకాల రాసుకుంటాను. ప్రతి పుస్తకం వెనకాల అట్ట మీద అతి ముఖ్యం అని పద్యాలు చదువుతున్నప్పుడు శ్లోకాలు చెబుతూ అతి ముఖ్యమైనవి పద్యాలు రాసుకుని నెంబర్లు వేసుకుని మళ్ళీ మర్నాడు దాన్ని చదివినప్పుడు ఈ అతి ముఖ్యమైనవి 4 పద్యాలు లేదా 4 శ్లోకాలు లేదా 4 వాక్యాలు చదివాకే ముందుకెడతాను. ఇలా రోజు గ్రంథం చదివినప్పుడల్లా అతి ముఖ్యమైనవి చదువుతూ ఉండడం వల్ల, నిత్య ప్రణాళికలో భాగంగా ఉండడం వల్ల ఈ అతి ముఖ్యమైన పద్యాలు, శ్లోకాలు, వివేకానందుడు లాంటివి, కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళ వాక్యాలు నా మనసులోంచి జారిపోవు. ఆ పుస్తకం పూర్తయ్యేలోగా అవే వాక్యాలు నేను ఒక 30-40 సార్లు పునశ్చరణ చేస్తాను. ఎందుకంటే ఈ పుస్తకం చదవడానికి 30-40 రోజులు పడుతుంది. రోజుకు అరగంట కంటే ఏ పుస్తకం చదవను. ఎందుకంటే మనిషి మనస్సు ఒక అరగంట మించి దేని మీద శ్రద్ధ చెయ్యలేదు. అది శాస్త్రజ్ఞులు చెప్పిన విషయం. 18 నిమిషాలే అని చెప్పారు కూడా నిజం చెప్పాలండి. ఎక్కువలో ఎక్కువ అరగంట. అరగంటకు పుస్తకం మార్చుకున్నా మీరు 3 గంటలు చదివారనుకోండి, జారిపోతుంది విషయం అంతా.
1: మీ ప్రవచనాలతో, సాహిత్యంతో, పద్యాలతో ప్రభావితం చేయాలి, ముఖ్యంగా అవసరం ఉన్న వాళ్ళకి అవసరమైంది అందాలి, అదే నా ధ్యేయం అన్నారు కదా. మరి మిమ్మల్ని ప్రభావితం చేసిన వాళ్ళ గురించి మాట చెప్తారా?

0: ప్రాచీనుల్లో నన్ను బాగా ప్రభావితం చేసిన చేస్తున్న వ్యక్తులు ముగ్గురు మహానుభావులు. ఒకరు జగద్గురు శంకరాచార్య, రెండు వివేకానంద స్వామి, మూడు మహానుభావుడు మహాతత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు. ఈ ముగ్గురు వ్యక్తులు నన్ను చాలా ప్రభావితం చేశారు తాత్వికంగా. సాహిత్యపరంగా అయితే శంకరాచార్య కూడా ఆ సాహిత్యం అంత మధురంగా ఉండాలి అనేది, సులభంగా కూడా ఉండాలి, పదప్రయోగం బాగుండాలనడానికి ఆయనే కారణం. సమాజానికి ఉపయోగపడేలా చెప్పాలి అనడానికి వివేకానందుడు కారణం. మూలంలోకి వెళ్ళు, మూలంలోకి వెళ్ళు అనడానికి జిడ్డు కృష్ణమూర్తి గారు కారణం. ఈ ముగ్గురు వ్యక్తులు నన్ను బాగా ప్రభావితులను చేశారు. ఇప్పటికీ వారి పుస్తకాలు రోజు నేను ఒక వాక్యమైనా వారిది వీరిది వీరిది ముగ్గురిది చదవాల్సిందే, ఒక వాక్యమైనా.
1: ఇంటరాక్టివ్ సెషన్స్ మీరు ఏమైనా ఎంకరేజ్ చేస్తారు?
0: ఇప్పుడు ఖరగ్పూర్ ఐఐటి సహా కొన్ని చోట్ల అటువంటివి జరిగాయి, కానీ ఇక ముందు నేను వాటిని కొంచెం ఎక్కువ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా యువతరంలో చాలా ప్రమాదకరమైన ధోరణి, ఆత్మహత్యల ధోరణి పెరుగుతోంది. అది సమాజానికి చాలా నష్టం చేస్తుంది. వాళ్ళకి తక్షణం సమాధానం ఆశిస్తున్నారు, తక్షణ పరిష్కారం ఆశిస్తున్నారు. అది మన దగ్గర ఉంది, మన ఆలోచన ప్రకారం. అది చెప్పాలంటే ముఖాముఖినే మాట్లాడాలి. అందుకని కొంచెం ఈ మధ్యన నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటి, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన సమావేశాలు ఉన్నప్పుడు ఓ గంట, వీలైతే 2 గంటలు కూడా వాళ్ళ ప్రశ్నలకి సమాధానం రూపంలోనే మన ప్రవచనం సాగితే బాగుంటుంది అనేది నిర్ణయం తీసుకున్నాను. దానికే ఎక్కువ కేటాయిస్తాను.
1: అనుకోకుండా అప్పటికప్పుడు ప్రేక్షకులు లేదా శ్రోతల నుంచి మీకు కొన్ని ప్రశ్నలు ఎదురు కావచ్చు, వాటిని ఎలా తీసుకుంటారు?
0: మన హృదయం ఎప్పుడైనా సరే రాగద్వేషాలకు లోను కాకుండా ఖాళీగా ఉంచగలిగితే, ఖాళీగా ఉన్న వెదురుగొట్టంలో శ్రీకృష్ణుడు వేణునాదం వినిపించినట్టుగా, ఖాళీగా ఉన్న హృదయంలో భగవంతుడు ఆ దానికి సమాధానం స్ఫురింపజేస్తాడు. హృదయాన్ని మనం ఖాళీగా అట్టిపెట్టాలి. రాగద్వేషాలు వద్దు, ఇది అడగాలి, ఇది చెప్పాలి, అది ఏం వద్దు, దీనివల్ల ఈ పేరు వస్తుంది, ఏం వద్దు.
1: మనిషి ఎదగాలంటే ఏం చేయాలో చెబుతారా? అంటే ఇందాక అన్నారు పద్మశ్రీ మీకు 30-40 ఏళ్ల కృషి తర్వాత వచ్చింది, కానీ ఇప్పుడు యువతకి అంత ఓపిక లేదు. ఒక కృషి ఏదైనా తాను ఆచరణలో పెడితే ఫలం వెంటనే రావాలి అనుకుంటారు.
0: అది ముందు ఇక్కడ ఈ తేడా ఉంది, ఈ ఓపిక లేదు, ఫలితం వెంటనే రావాలి, ఈ రెండే మార్చుకోవాలి. ఓపిక ఉండాలి, ఫలితం వెంటనే రాదు. ఎందుకంటే అది యువతరం ప్రధానంగా గ్రహించవలసింది ఏమిటంటే, నల దమయంతుల కళ్యాణం కాగానే నలుడు దమయంతుకు ఒక మాట చెబుతాడు, అతివా అయ్యడిదవు కానీ అది కాదు అంటాడు. అమ్మాయి జీవితంలో ఎప్పుడు అయ్యే పనులు కొన్ని అవుతాయి, మిగిలినవి కావు, ఏం చేయలేమన్నాడు. యువతరం గ్రహించవలసింది కొన్ని పనులు ఎప్పటికీ కావు, ఈ జన్మలోనే కావు, కొన్ని పనులు చాలా ఆలస్యంగా అవుతాయి, అంతవరకు ఓపిక పట్టాలి తప్పదు. అసలు ముందు ఆనందం ఫలితాన్ని పొందడంలో కాదు, భగవద్గీతలో చెప్పినట్టుగా ప్రయత్నంలోనే ఆనందం ఉందిగా. ఇన్ని పుస్తకాలు చదువుతుంటే చదవడంలోనే నేను ఆనందం పొందుతున్నా, ప్రవచనాలు చెప్పడంలోనే ఆనందం పొందుతున్నా, తర్వాత జరిగే సన్మానాలు అనేవి నాకు ఈ మధ్య అసలు ఆనడం లేదు మనిషికి. ఆ మనిషి భగవద్గీతలో చెప్పినట్టుగా ప్రయత్నంలోనే ఆనందం పొందితే, ఐఐటి విద్యార్థి ఐఐటి చదువుకోవడంలోనే ఆనందం పొందుతాడు. ఇంత ఐఐటి పొందినా నేను ఏదో పెద్దవాడిని కాలేకపోయా, పెద్దవాడు అవడం కోసం ఐఐటి కాదయ్యా, నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోవడానికి ఐఐటి అయిపోయింది, నిలబెట్టుకున్నావు కదా. ఇది గ్రహించగలిగితే, ఓపిక పెంచుకుంటే, ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని నడుపుకుంటే హాయిగా అన్నీ నడుస్తాయి. యువతరం గ్రహించాల్సింది మన జీవితం 3 స్థితుల మీద ఆధారపడి ఉంటుంది. 1 మన మనస్థితి, 2 చుట్టూ పరిస్థితి, 3 గ్రహస్థితి. గ్రహస్థితి కూడా ఉంది, తీసేయడానికి వీల్లేదు. మన మనస్థితి మీదే 60% జీవితం ఆధారపడింది. మనం ముందు అంగీకరించాలి, మనమేం చేస్తాం మనమేం చేద్దాం అనొద్దు. ఎవరు మనస్సును వారు పరిశీలించుకుంటే తెలుసు, మన మనస్థితి మీద 60% ఆధారపడింది. చుట్టూ పరిస్థితుల మీద ఇంకో 25% ఆధారపడింది, 85. గ్రహస్థితి కూడా కొంత కలిసి రావాలి, అది 15% ఉంటుంది. ముందు మన మనస్సును మనం సరి చేసుకుని సిద్ధం చేసుకుంటే 60% ఓకే, 60 సరిపోయింది. చుట్టూ పరిస్థితులు మనం మార్చలేం, కానీ వాటిని భగవంతుడు వదిలేసి మామూలు ప్రయత్నం చేస్తూ భగవన్నామస్మరణ ద్వారా చుట్టూ పరిస్థితులు నీకు అనుకూలంగా మారతాయి. నమే భక్త ప్రణశ్యతి అంటాడు భగవద్గీతలో. అలాగే మిగిలిన గ్రహస్థితి ఉందో చూడండి, ఇప్పుడు సూర్యగ్రహాన్ని శుక్రగ్రహాన్ని మనం మారుస్తామా, కానీ ఆ గ్రహాల ప్రభావం మన మీద చాలా స్వల్పంగా ఉండేలాగా మన మనస్సును నిత్యం భగవన్నామంతో నింపినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రభావం మన మీద బాగా తగ్గిపోతుంది. వాన ప్రభావం ఉంటుంది, గొడుగేసుకున్నవాడి మీద ఉండదు. ఎండ ప్రభావం ఉంటుంది, చెప్పులు వేసుకున్నవాడి మీద ఉండదు. ప్రతి గ్రహ ప్రభావం ఉంటుంది, భగవత్స్మరణ చేసేవాడి మీద ఉండదు, అనుమానం లేదు. అందులో 100% విజయం సాధించగలుగుతారు ప్రతి ఒక్కళ్ళు, అది జరగాలని మనం కోరుకుందాం.
1: ఇది ఆకాశవాణి వజ్రోత్సవ వత్సరం, శబ్ద ప్రపంచం లాంటి రేడియో గురించి ఒక మాట.
0: ఇప్పటికీ మళ్ళీ చూడండి, మీకు ప్రపంచం ఏదో టీవీ

0: టీవీలు రాగానే, సోషల్ మీడియా ఇవన్నీ రాగానే, ఇంకా రేడియో ఎవరు వింటారు అని కొంతమంది అనుకున్నారు. కానీ మళ్ళీ వేళ మా ప్రవచనాలు వింటున్న వాళ్ళలో కూడా ఆడియో రూపంలో వింటున్న వాళ్ళే ఎక్కువ. అది రేడియో కాదా నిజానికి? ఎందుకంటే రేడియో చేసిన గొప్ప మేలు ఏమిటంటే, పూర్వకాలం కూడా చాలా ఇళ్లల్లో గృహిణులు చాలామంది వాళ్ళ పనులు ఏవి మానకుండా రేడియో వినేవారు. పనులు మానకుండా ఏదైనా మంచి మాటలు మనం వినాలంటే ఎప్పటికీ రేడియోయే మనకి శరణ్యం. అందుకని అనేక రకాల ఉపయోగపడే కార్యక్రమాలు ఇలాగే అందిస్తే మనుషులు కనపడాల్సిన అవసరమే లేదు, మాట వినపడుతుంది. కాబట్టి రేడియో ఎప్పటికీ చిరంజీవిగా నిలబడిపోతుంది, అనుమానమే లేదు. అది రేడియోకి శుభాకాంక్ష.
1: ఈ అమూల్య సమయానికి ఎన్నో విషయాలతో విలోపించారు మీ రాకతో. ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇంతవరకు విద్యా సాహిత్య రంగాల్లో 2022 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డుతో సత్కారం అందుకున్న డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, సహకారం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ ప్రభాకర్ జాజుల, పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక తెలుగు పద్మాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రేపు ఉదయం 10 గంటలకు

0: తొమ్మిది దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలలో ఈరోజు తెలుగు పద్మాలు శీర్షికన పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారితో శ్రీ మడిపల్లి దక్షిణామూర్తిగారు జరిపిన సంభాషణ మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. రంగస్థలం చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన చంద్రబోస్ గీతం విందాం.

చిత్రసీమలో చివరిగా అరవింద సమేత చిత్రం నుండి అర్మాన్ మల్లిక్ పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం విన్నారు. సంగీతం ఎస్ఎస్ ధమన్. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని మరో 10 ఏళ్ల పాటు పెంచుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుగా ఉండగా ఈ నిర్ణయంతో 44 ఏళ్లకు పెరిగింది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నాగోల్లో కొనసాగుతున్న జనగణన పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యాసంగి సీజన్లో ఇప్పటివరకు 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట వ్యాప్తంగా 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా 29 లక్షల టన్నుల దొడ్డు వడ్లు, 11 లక్షల టన్నుల సన్నవడ్లు కొన్నామని పేర్కొంది. ఇందుకోసం 5,50,000 మంది రైతులకు కనీస మద్దతు ధర

కింద 6,556 కోట్ల రూపాయలు చెల్లించినట్టు వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజా సవరణ ప్రకారం లీటర్పై సగటున 90 పైసల భారం పెరిగింది. స్థానిక పన్నుల ఆధారంగా వివిధ నగరాల్లో ఈ పెంపు 80 పైసల నుండి రూపాయి వరకు ఉంది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా కెమిస్టులు, డ్రగ్గిస్టులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ బంద్కు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ సమ్మె ప్రధానంగా ఆన్లైన్లో మందుల విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని, మార్కెట్లో నకిలీ మందుల అమ్మకాలను అరికట్టాలనే డిమాండ్లతో జరుగుతోంది. ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువును యుఐడిఏఐ మరోసారి పూర్తి ఏడాది పాటు పొడిగించింది. ప్రజల నుంచి వస్తున్న స్పందనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యుఐడిఏఐ తెలియజేసింది. ఈరోజు నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీల నుండి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం యువవాణి సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి మోదిని ఆత్రేయ గారి గానం. వయలిన్ సహకారం టి శ్రీవత్స, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్ గారు. కార్యక్రమాన్ని ముందుగా దర్బార్ వర్ణం ఆదితాళంతో మొదలెడదాం.

కార్యక్రమంలో చివరిగా విందాం. శ్రీవల్లీ దేవసేన, నటభైరవీరాగం, ఆదితాళం, పాపనాశం శివన్ కీర్తన.

0: ఇంతవరకు మీరు యువవాణి సంగీత కార్యక్రమంలో మోదిని ఆత్రేయ గారి గానం విన్నారు. వయలిన్ సహకారం శ్రీ టి శ్రీవత్స గారు, మృదంగ సహకారం శ్రీ పెరవళి జయభాస్కర్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: హిందువుల వేదాంత విజ్ఞానాన్ని, బుద్ధమతస్థుల దయను, క్రైస్తవుల కార్యదీక్షను, మహమ్మదీయుల సోదరత్వాన్ని మన జీవితంలో మేళవించుకోవాలి అని ఉద్బోధించేవారు స్వామి వివేకానంద. ఆ సమైక్యత గీతం, ఆ సంఘటిత పటిమ మనందరినీ కూడా దాస్య శృంఖలలోంచి స్వేచ్ఛావాయువుల్ని పీల్చే సన్నద్ధతని కలిగించాయని మీకందరికీ తెలుసు.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
0: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
0: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
0: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
0: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
0: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
0: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
0: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
3: బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్నదే ఆకాశవాణి నినాదం. అదే భారతీయ జీవన విధానం కూడా.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
3: ఆకాశవాణి సుగమ్ సంగీత్, శ్రీమతి రూమాసేన్ గుప్తా గీత్ విందాం. హార్మోనియం శ్రీ యాకూబ్ అలీ, ఫ్లూట్ శ్రీ ఏ కామేశ్వర్ శర్మ, తబలా శ్రీ అమిత్ భూషణ్.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
0: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
0: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

శ్రోతలకు మరొక్క మారు గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి 7:15 భూసార పరీక్ష ప్రాముఖ్యత గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త ఎస్ రామ్గోపాల్ గారు. ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. జాతీయ స్థాయిలో తెలుగులో వార్తలు విందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. దీంతోపాటు మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాతో కూడా సమావేశమై ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక రాజకీయ అంశాలపై కీలక చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నార్వే రాజధాని ఓస్లోలో నిర్వహించిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హాకన్, ఆ దేశ ప్రధాని జోనాస్ గహర్ స్టోరే కూడా హాజరయ్యారు. ఉమ్మడి వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో కనిపిస్తున్న వృద్ధిని నరేంద్రమోదీ అభినందించారు. రాబోయే కాలంలో 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలని మోదీ అన్నారు.
1: ఎఫ్టా కంట్రీస్ సే భారత్ మే అగలే 15 వర్షో మే 100 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ కర్నే కా లక్ష్య హై. ये एम्बिशियस टारगेट है लेकिन अचीवेबल है और भारत में आपके इन्वेस्टमेंट को आउटकम्स में बदलना मैं आपको विश्वास से कहता हूं ये हमारी गारंटी है.
0: ప్రపంచ అనిశ్చితి సమయంలో ఉమ్మడి శ్రేయస్సు, సుస్థిర భవిష్యత్తు కోసం పరస్పర సహకారమే మార్గమని భారత్, స్వీడన్ దేశాలు స్పష్టం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్

ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ సంయుక్తంగా రాసిన వ్యాసంలో భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి సంకుచిత విధానాలను వీడి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ పాలనా సంస్థల్లో సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. భారత్ 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోందని పేర్కొన్నారు. దీనికోసం 2030 నాటికి ఇరు దేశాల కూటమిని విస్తరిస్తూ క్లీన్ టెక్నాలజీ కలిగిన నార్డిక్ దేశాలను కూడా భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం అధ్యక్షుడితో సమావేశమై ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు పునరుద్ఘాటించారు. అలాగే వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో సముద్ర భద్రత, రక్షణ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. ఇరు దేశాలు ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే వియత్నాం ఎయిర్ ఫోర్స్ కాలేజీలో లాంగ్వేజ్ ల్యాబ్ను ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ జగదల్పూర్లో జరిగే సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు. గత 6 దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా బస్తర్ ప్రజలు అనుభవించిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నష్టాలను రాబోయే 5 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ప్రభుత్వం భర్తీ చేస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా బస్తర్ డివిజన్లో ఏర్పాటు చేసిన దాదాపు 200 భద్రతా శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను రాబోయే 1.5 సంవత్సరంలో ప్రజాసేవా కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించారు. ఈ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు బ్యాంకింగ్, ఆధార్, రేషన్ కార్డులు, నైపుణ్య శిక్షణ, కేంద్ర, రాష్ట ప్రభుత్వాల అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన సేవలను ఒకే చోట అందిస్తారని అమిత్ షా స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను వ్యాక్సినేషన్ లేదా స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం గత 7 నవంబర్లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ అటువంటి కుక్కలను కేవలం జంతు సంరక్షణ శాలలకే పరిమితం చేయాలని అధికారులను ఆదేశించింది. పిల్లలు, వృద్ధులు, ప్రయాణికులపై వీధి కుక్కల దాడులకు సంబంధించిన సంఘటనలను కోర్టు ప్రస్తావించింది. ఈ ముప్పు విమానాశ్రయాలు, నివాస ప్రాంతాలతో సహా కీలకమైన పబ్లిక్ ప్రదేశాలకు చేరిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యే అధికారులు కోర్టు ధిక్కరణ, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. అలాగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశంలో ఇంధన ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 98.64 రూపాయలకు, డీజిల్ ధర 91.58 రూపాయలకు చేరింది. ముంబైలో పెట్రోలు లీటర్కు 107.59 రూపాయలు, డీజిల్ 94.08 రూపాయలుగా నమోదైంది. అలాగే కోల్కతాలో పెట్రోల్ 109.70 రూపాయలు, డీజిల్ 96.07 రూపాయలకు పెరగ్గా, చెన్నైలో పెట్రోల్ ధర 104.49 రూపాయలు, డీజిల్ ధర 96.11 రూపాయలకు చేరుకుంది. గత 4 ఏళ్ల విరామం తర్వాత ఈ నెల 15వ తేదీన లీటర్కు 3 రూపాయలు పెంచిన కొద్ది రోజులకే ఈ తాజా పెంపు నిర్ణయం వెలువడింది. ఇరాన్ వివాదం, హార్మోజ్ జలసంధి గుండా జరిగే రవాణాకు ఆటంకాలు కలగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడమే ఈ దేశీయ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. అమెరికా ఈ ఏడాది 30-31 తేదీల్లో జార్జియాలోని అట్లాంటాలో G20 విదేశాంగ మంత్రుల సమావేశానికి
ఆతిథ్య

ప్రాతినిధ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి ప్రపంచ అగ్రగామి దేశాల విదేశాంగ మంత్రులు ఇందులో పాల్గొంటారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలియజేశారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లు, అంతర్జాతీయ సహకారం, వస్తు సరఫరా వ్యవస్థ బలోపేతంపై ఈ చర్చలు జరుగుతాయి. ఈ సదస్సు అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల సమయంలోనే జరుగుతుంది. భారత్, అమెరికా, చైనాలతో కూడిన ఈ G20 కూటమి ప్రపంచ జీడీపీలో 85%, జనాభాలో 3/2 ప్రాతినిధ్యం వహిస్తుంది. రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పాటు చైనాలో పర్యటిస్తారు. ఈరోజు పుతిన్ చైనా చేరుకుంటారు. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో సమావేశమై చర్చలు జరుపుతారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన ముగించిన వారం రోజుల్లోపే పుతిన్ ఈ పర్యటనకు రావడం విశేషం. ఒకవైపు అమెరికాతో స్థిరమైన సంబంధాలను కొనసాగిస్తూనే మరోవైపు రష్యాతో బలమైన బంధాన్ని కాపాడుకోవాలని చైనా భావిస్తున్న తరుణంలో ఈ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంతో పాటు కీలకమైన అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై పుతిన్, షీ జిన్పింగ్ చర్చించనున్నట్టు క్రెమ్లిన్ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్, వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పబ్లిక్ ప్రదేశాల నుండి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి సమయం 1:09 దాటి 57 సెకండ్లైంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం కావాలని ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ జాతీయ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క హాజరయ్యారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థ వైస్ చైర్పర్సన్ డాక్టర్ శాంతికుమారి ఆధ్వర్యంలో 44 మంది గ్రూప్ 1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ వారిని అభినందిస్తూ అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి నిర్ణయంలో ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం కావాలని, పరిపాలనలో నిజాయితీతో ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలని సూచించారు. పదవి అనేది ఒక అధికారం మాత్రమే కాదని, అది ఒక పెద్ద బాధ్యత అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి పౌరుడి సమస్యను సున్నితంగా అర్థం చేసుకుని పరిష్కరించాలని, రాష్ట్రాభివృద్ధికి కీలకంగా మారాలని అధికారులను కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. గవర్నర్ను లోక్భవన్లో నిన్న కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయించాలని, జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు జుబ్బల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ వేపెన్నన్ శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ రాష్ట్ర మ్యూజియంలో నిర్వహించిన కార్యక్రమానికి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జుబ్బల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మ్యూజియాలు మన నాగరికత, సంస్కృతులకు అద్దం పట్టే జ్ఞాన కేంద్రాలని, వారసత్వ సంపదను రక్షించడం అందరి బాధ్యతని పేర్కొన్నారు. చారిత్రక ప్రాంతాల్లో స్థానిక యువతకు గైడ్లుగా శిక్షణ ఇచ్చేందుకు 5 కోట్ల రూపాయలు కేటాయిస్తామని వెల్లడించారు. పర్యాటక శాఖ స్పెషల్ సిఎస్ వాణిప్రసాద్ మాట్లాడుతూ ఆర్

0: ఆర్కియాలజీ రంగంలో నూతన కోర్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో పలు పుస్తకాలను ఆవిష్కరించగా పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, చరిత్రకారులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో మంత్రి దొద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి చేరేలాగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. రేషన్ కార్డుల మంజూరు, తాగునీరు, వైద్యం, గృహాలు, మహిళ రక్షణ వంటి మౌలిక వసతులపై దృష్టి పెట్టాలన్నారు. రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని, జవహర్ నగర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే వర్షాకాలానికి ముందే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మరమ్మతులు పూర్తి చేయాలని కూడా స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టరేట్లో ఈరోజు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశా సమావేశం నిర్వహించారు. జిల్లాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతిపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకువెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్ పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా షేక్ తదితరులు పాల్గొన్నారు. మేదీపట్నం గుడి మల్కాపూర్ పరిసరాల్లో చోటు చేసుకున్న ఉద్రిక్తత నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో మతపరమైన విద్వేషాలు రగిలిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న 17 అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని ఎక్స్ కార్పొరేషన్ లీగల్ విభాగానికి నోటీసులు జారీ చేశారు. ఐటీ చట్టం, బీఎన్ఎస్ఎస్లోని వివిధ సెక్షన్ల కింద ఈ లీగల్ నోటీసులు పంపినట్లు పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజా సవరణ ప్రకారం లీటర్పై సగటున 90 పైసల భారం పెరిగింది. స్థానిక పన్నుల ఆధారంగా వివిధ నగరాల్లో ఈ పెంపు 80 పైసల నుంచి రూపాయి వరకు ఉంది. పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 111.78 రూపాయలకు పెరిగింది. డీజిల్ లీటర్ ధర 98.90 రూపాయలుగా ఉంది. రాష్ట్రంలో రైతు పండించిన అధిక ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలని కోరిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి విలేకరులతో మాట్లాడుతూ,
1: పెద్ద ఎత్తున వరి ధాన్యం పేరు రావడం వల్ల తెలంగాణ ప్రాంతంలో పంట పండించిన వరి ధాన్యాన్ని గోడౌన్స్ లో ఫుల్ అయిపోయి రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి అప్పీల్ పెట్టినా కూడా కొనుగోలు చేయకుండా అనేకమైన నిబంధనలు పెట్టి ఇప్పటి వరకు ఎలాంటి కొనుగోలు చేయాలి, ఆన్లైన్ సిస్టమ్ అనేది ఎక్కడూ లేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టి వెహికల్ ట్రాకింగ్ కానీ ఆన్లైన్ అని చెప్పి 15 రోజులు ఆలస్యంగా వడ్ల కొనుగోలు చేయడం జరిగింది. ఏదైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా బాధ్యత.
0: న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన నిర్వహించిన స్వచ్ఛ భారత్ మిషన్ జాతీయ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పట్టణ పారిశుధ్యం, సుస్థిర వ్యర్థ నిర్వహణ, స్వచ్ఛ భారత్ మిషన్ అమలు పురోగతి వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కేంద్ర మంత్రులు తుఫాన్ సాహు, అరుణ్ సావు, కార్యదర్శి శ్రీనివాస్ కాకితాల, రూపా మిశ్రా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈవేళ జరగనున్న ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. విద్యార్థులు గమనించాలి, కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 19,450 మంది రైతుల నుంచి 105,112 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి అందులో 97,872 మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించామని, 14,190 మంది రైతుల ఖాతాల్లో 175,32,00,000 రూపాయలు జమ చేశామని చెప్పారు. రవాణా అన్లోడింగ్లో జాప్యం జరగకుండా 267 వాహనాలు అందుబాటులో ఉంచామని, గన్నీబ్యాగుల కొరత లేకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వ భూముల్లోనే కాకుండా ప్రైవేట్ భూముల్లో కూడా ఉన్న అటవీ ప్రాంతాలను గుర్తించి వాటిని పరిరక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. అడవుల సంరక్షణపై మాట్లాడుతూ, అడవుల పరిరక్షణతో పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని, అందుకే అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, గ్రామాల వారీగా సర్వే నిర్వహించి చెట్ల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తూ డీమ్డ్ ఫారెస్ట్గా గుర్తింపు పొందే ప్రాంతాల వివరాలను సమగ్రంగా సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టూరిజం వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో మే 23 తేదీ వరకు పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాయి. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, మ్యూజియంల వివరాలను పర్యాటకులకు వివరించేందుకు పురావస్తు మ్యూజియాలజీ కోర్సుల శిక్షణకు డిగ్రీ అర్హులైన

0: దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా టూరిజం అధికారి బి వెంకటరెడ్డి కోరారు. శిక్షణ అనంతరం గైడ్లుగా ఉపాధి పొందవచ్చునని, ఆసక్తి కలవారు జూన్ 10వ తేదీలోపుగా దరఖాస్తు చేయాలని లేదా 9849905722 నంబర్ని సంప్రదించాలని చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జైపూర్ మండలం టేకుమట్ల పెట్పల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన మహబూబాబాద్ జిల్లా నామాలపాడు చెక్పోస్టును జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టంగా బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎన్ రమణ వెల్లడించారు. నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంలో సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని, ఈ గుర్తింపు బాధ్యతను మరింత పెంచిందని సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. అదే సమయంలో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా పెరుగుతాయని కూడా పేర్కొంది. విశేషాలు మరొకసారి. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం కావాలని ప్రొబిషనరీ డిప్యూటీ కలెక్టర్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ జాతీయ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క హాజరయ్యారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వనితా లోకం. సుస్థిరమైన ఆహారపు అలవాట్లతో ప్రకృతి పదిలం, ఈ అంశం గురించి పక్కి చంద్రకళ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో హైదరాబాద్ సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్ పక్కి చంద్రకళ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో చంద్రకళ పక్కి గారు ఉన్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రంలో వర్క్ చేస్తారు మేడం. అలాగే సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కేవలం తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా దానివల్ల వచ్చే లాభాలు అందరికీ, కేవలం ఫార్మర్సే కాదు, ఇక్కడ వ్యవసాయదారులే కాదు, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలిసేలాగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ఎన్నో సభల్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతున్నారు, మన దగ్గర ఏం ఫాలో అవుతున్నారు అన్న నాలెడ్జ్ ఎక్స్చేంజ్ లో చేసే దాంట్లో కూడా మేడం పార్టిసిపేట్ చేస్తున్నారు. మేడం, వి వెల్కమ్ యూ టు దిస్ ప్రోగ్రామ్.
2: థ్యాంక్ యూ నిహార గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ.
1: మరి సుస్థిరమైన భవిష్యత్తు కోసం ఎన్నో మనం చేస్తున్నాం. మన జీవన శైలి సుస్థిరంగా ఉండాలి అని ప్రయత్నిస్తున్నాము, మన ఆహారపు అలవాట్లు సుస్థిరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాము, అలాగే ఇంధనం, సుస్థిరమైన ఇంధనం మనం వాడాలి అని ప్రయత్నిస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యమైనది వ్యవసాయం, దాని మీదే మన జీవితాలన్నీ ఆధారపడి ఉన్నాయి. మరి వ్యవసాయంలో సుస్థిరమైన పద్ధతులు పాటించడం చాలా ముఖ్యం. మరి ఆ అంశం మీద మీరు ఎంతో రీసెర్చ్ చేస్తున్నారు, చాలా మందికి దాని లాభాలు

0: చాటి చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మీ గురించి తెలుసుకుంటూ మీరు చేసే వర్క్ గురించి కూడా మా శ్రోతలకి చెప్పాలనుకుంటున్నాను మేడం. మరొకసారి స్వాగతం మీకు. మనం గతంలో కలుసుకున్నాం కదా ఆకాశవాణిలో మహిళా దినోత్సవం అప్పుడు మాట్లాడాం, కానీ ఆ 15 నిమిషాలు నాకు సరిపోదు అనిపించింది. సో మేడం, ఇంత ఎక్సెసివ్ గా మీరు వర్క్ చేస్తున్నారు సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫీల్డ్ లో, మీ ఎడ్యుకేషన్ మీకు దీనికి ఎలా సహాయపడింది, మీరేం చదువుకున్నారు?
1: యాక్చువల్గా ఇక్కడ ఎగ్జాంపుల్ నేననే చెప్పొచ్చు, ఎందుకంటే నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక ఎంకామ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అగ్రికల్చర్ డిగ్రీ కానీ ఏమీ లేదు. యాక్చువల్గా నా ప్రొఫెషనల్ కెరియర్ స్టార్టెడ్ ఫ్రమ్ 2003. 2003లో నేను కేర్ ఇండియా ఇంటర్నేషనల్ ఎన్జిఓలో కూడా వర్క్ చేశాను. యాక్చువల్గా అప్పుడైతే నేను అడ్మిన్ కమ్ ఫైనాన్స్ అసిస్టెంట్ గానే, అయితే సిఎస్ఏలో సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో నేను 2010లో జాయిన్ అయ్యాను. అప్పుడు కూడా నేను అకౌంట్స్ కమ్ అడ్మిన్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఒక 4-5 ఇయర్స్ అకౌంట్స్ ఆఫీసర్గానే వర్క్ చేశాను. చేస్తున్న క్రమంలో ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ వర్క్స్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండేది నాది, అంటే ప్రోగ్రామ్ టీమ్తో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని ఆ వర్క్స్లోని. తర్వాత ఏమైనా మీటింగ్స్ అయినా ట్రైనింగ్స్ అయినా వాళ్ళతో పాటు ఫీల్డ్ విజిట్స్కి వెరిఫికేషన్ అవన్నిట్లో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వడం వలన నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పొచ్చు.
0: సో మీ ఎడ్యుకేషన్ తోటి ఏమి సంబంధం లేదు, వృత్తిరీత్యా మీరు అకౌంట్స్ ఆఫీసర్గా జాయిన్ అయినప్పటికీ కూడా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
1: నౌ ఐఎమ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ సర్టిఫికేషన్,
0: ఆర్గానిక్ సర్టిఫికేషన్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ కి మీరు ప్రోగ్రామ్ డైరెక్టర్. మేడం, దీన్ని నేను ఒక అద్భుతమైన అచీవ్మెంట్ గానే పరిగణిస్తాను. ఐ కంగ్రాచులేట్ యూ మేడం.
1: థ్యాంక్ యూ.
0: అంటే ఇంకోటి ఏంటంటే, మీరు అకౌంట్స్ ఆఫీసర్గా జాయిన్ అయినప్పటికీ కూడా మీ ప్యాషన్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి అన్న దాని వైపు మీరు ఆర్గానిక్ గా వెళ్ళిపోయారు.
1: అయితే దీనికి ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మా డైరెక్టర్ ఎవరైతే డాక్టర్ జీవి రామంజనాయల్ గారు ఉన్నారో, అతను చాలా ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్. అది నేను ఆ ఆర్గనైజేషన్తో అతనితో కలిసి పనిచేయడం నాకైతే ఇప్పటికీ ప్రౌడ్ ఫీలింగ్. ఎందుకంటే అతను కంప్లీట్గా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పాలసీ లెవెల్ ఇష్యూస్ అవనివ్వండి, లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ టెక్నికల్ సపోర్ట్ వీటన్నిటిలో కూడా అతను ఎక్స్పర్ట్. సో అలాంటి ఆర్గనైజేషన్లో నేను పనిచేయడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంకొకటి ఏంటంటే, నాకు ఒక ఆపర్చునిటీ కూడా ఇచ్చారు, మీరు ప్రోగ్రాంలోకి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే షిఫ్ట్ అవ్వచ్చు అన్న ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నేను దాన్ని ఆ ఆపర్చునిటీని వినియోగించుకొని దాని మీద ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా మైండ్లో నా ఎడ్యుకేషన్ పరంగా చూస్తే అకౌంట్స్లో కూడా ఆడిటింగ్ అనేది ఒక పార్ట్. సో దాన్ని నేను అదే ఆడిటింగ్ మీన్స్ వెరిఫికేషన్, అదే వెరిఫికేషన్ని నాట్ ఓన్లీ అకౌంట్స్ ఫర్ ఎనీవేర్ వీ కెన్ యూటిలైజ్, రైట్? సో ఆ విధంగా ఇప్పుడు ఈ ఆర్గానిక్లో కూడా రియల్లీ అది ఆర్గానిక్గా కాదా అనేది ఎలా వెరిఫై చేయొచ్చు
0: నిర్ధారించడానికి మీరు ఆ ప్రిన్సిపల్స్ ఇక్కడ వాడారు.
1: Yes, for verification.
0: నాకు తెలిసి దానికి మీరు ఒక గైడ్ లైన్స్ తయారు చేసి ఉంటారు,
1: సెట్టింగ్ అప్ గైడ్ లైన్స్, తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ మాడ్యూల్స్, కరికులమ్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంటాం. ఇట్ డిపెండ్స్ అపాన్ పార్టిసిపెంట్స్, అంటే మనకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి ఫార్మర్స్ దగ్గర నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా ట్రైనింగ్స్ అవి ఇస్తుంటాము. సో ఏ పార్టిసిపెంట్స్ కి ఏ విధంగా అయితే రీచ్ అవుతుంది మెసేజ్ అన్న దాని మీద కూడా మేము ట్రైనింగ్ మాడ్యూల్స్, గైడ్ లైన్స్, కరికులమ్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంటాం. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ తీసుకొచ్చిన మాడ్యూల్ని ఫార్మర్స్ కి మనం చెప్పలేం. సో వాళ్ళకి ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఆ విధంగా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఈ సబ్జెక్ట్ మీద అన్న దాని మీద మేము ఎక్కువగా నేను కన్సల్ట్రేట్
0: బట్టి దాన్ని మోడిఫై చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు పారామీటర్స్ సెట్ చేస్తారు. చాలా బాగుంది మేడం. అంటే క్వాలిటీ గురించి డెఫినెట్ గా ఈరోజు మాట్లాడాలి. అది ముఖ్యంగా మీరు ఇందాకే చెప్పారు, మనం మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పెద్దగా లేరని అదో పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఇప్పుడు ఈ సర్టిఫికేషన్ ఏంటి, అసలు ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తారు, ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి మళ్ళీ దాన్ని చేయొచ్చా, దాని బ్రాండింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయినాయి. అయితే దానికంటే ముందు అసలు మనం ఇప్పుడు దాకా సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు అని మాట్లాడుకుంటున్నాం, సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. సో ఈ సస్టైనబిలిటీ

0: సస్టైనబిలిటీ అన్నది అది ప్లానెట్ కి సస్టైనబిలిటీనా, ఫార్మర్ కా, లేకపోతే వాళ్ళ ఫార్మ్ ల్యాండ్ కా, దేన్ని సస్టైనబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం?
1: సస్టైనబిలిటీ అనేది అన్ని యాంగిల్స్ లో కూడా చూడాలి. ఇప్పుడు నాట్ ఓన్లీ ఫార్మర్స్ కావచ్చు, గ్లోబల్ లెవెల్ ఎన్విరాన్మెంటల్, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. అయితే ఇవన్నీ మనం ఎదుర్కొని ముందుకు సాగాలి అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్కి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి డిఫరెంట్ స్కీమ్స్తో సపోర్ట్స్ అలాంటివి ఉన్నాయి. అది సపోర్ట్ ఉన్నా లేకున్నా కూడా ఫార్మర్ షుడ్ కంటిన్యూ ద ప్రాక్టీసెస్. అంటే వాళ్ళంతట వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలిగి ఈ విధంగా చేస్తే ఎన్విరాన్మెంట్కి మంచిది, తర్వాత మనకి కూడా మంచిది, మనం పండిస్తున్న పంటని సరైన ఫుడ్ని మనం బయట వాళ్ళకి అందిస్తున్నాము అన్న సాటిస్ఫాక్షన్ ఫార్మర్కి కూడా కలిగేటట్టు చేయాలి అంటే ఆ సస్టైనబిలిటీ ఏంటంటే ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా కూడా ఫార్మర్ షుడ్ కంటిన్యూ ద సేమ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అవన్నీ కూడా. అయితే అది కంటిన్యూ చేయాలి అంటే ఫస్ట్ అసలు ఎలా, ఏ విధమైన సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి అనేది కూడా అవసరం.
0: మేడం, మరి ఇప్పుడు మనం అటు ఎన్వైరన్మెంట్కి, ఇటు రైతుకి, అటు కస్టమర్కి, ఎవరైతే ఆ ప్రొడ్యూస్ని కొనుక్కుంటారో వాళ్ళకి, అందరికీ లాభసాటిగా ఉండాలి అంటే ఈ సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు ఫాలో అవ్వాలి అనుకుంటున్నాం. మరి ఈ సుస్థిరమైన వ్యవసాయ పద్ధతుల్లో కేవలం ఆర్గానిక్ ఫార్మింగే భాగమా, అది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలోనే
1: నేచురల్? అయితే మనకి ఇక్కడ ఒకటి ముఖ్యంగా ఆలోచించాలండి, ఇప్పుడు మనం ఈ ట్రాన్సిషన్ సిస్టమ్ అనేది ఓవర్ నైట్ రైతుని మీరు కన్వెన్షనల్ నుంచి ఆర్గానిక్ లోకి షిఫ్ట్ అవ్వండి అంటే జరిగేది కాదు. దీనికి కూడా కొంత టైం పడుతుంది. ఫస్ట్ కన్వెన్షనల్ నుంచి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, అంటే అక్కడ ఏంటంటే పెస్టిసైడ్ యూసేజ్ తక్కువ ఉంటుంది, తర్వాత వాళ్ళు యూజ్ చేసేది కూడా అంత హార్మ్ఫుల్ గా ఉండదు అనేది. సో కన్వెన్షనల్, కన్వెన్షనల్ తర్వాత గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ ఎన్పిఎం, నెక్స్ట్ ఈ పీజీఎస్, ఐసీఎస్, ఇలా స్టెప్ బై స్టెప్ వాళ్ళు షిఫ్ట్ అవుతూ ఉండాలి. అది ఆ విధంగా మనం ఏంటంటే మెయిన్ రైతులకి సరైన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలిస్తే కనుక వాళ్ళు కూడా కంపల్సరీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తారు.
0: మేడం, మరి మీరు చెప్పారు కదా స్టెప్ బై స్టెప్ ఈ ట్రాన్సిషన్ అనేది ఉంటుంది అని. కన్వెన్షనల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే మందులు వేయడం, ఫర్టిలైజర్స్ వేయడం ఇవన్నీ చేస్తుంటారు. మెల్లమెల్లగా వాళ్ళు నేచర్ అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్ వైపు వచ్చే క్రమంలో భూమిలో ఆల్రెడీ ఉన్న కెమికల్ కంటెంట్ సంగతి ఏమిటి, అది అలాగే ఉంటుందా, అది కూడా గ్రాడ్యువల్ గా తగ్గుతుందా?
1: అది గ్రాడ్యువల్ గా తగ్గాలి కంపల్సరీ. ప్రెజెంట్ ఏంటంటే మనకి ఈ కన్వెన్షనల్ ఫార్మింగ్ నుంచి నేచురల్ ఫార్మింగ్ అవ్వచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, రైతు షిఫ్ట్ అవుతున్న క్రమంలో మినిమం 3 to 5 ఇయర్స్ టైం పడుతుంది కంప్లీట్ గా వాళ్ళు ఆర్గానిక్ ఫార్మ్ అవ్వడానికి. ఒక రైతును మనం సేంద్రీయ రైతు అనడానికి, ఆర్గానిక్ ఫార్మర్ అనడానికి మినిమం 3 ఇయర్స్ అయితే కంపల్సరీ టైం తీసుకుంటుంది.
0: ఓకే, 3 ఇయర్స్ టైం పడుతుంది. మరి కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడినప్పుడు పురుగులు అమాంతంగా చచ్చిపోతాయి, పంట అలాగే ఉంటుంది పాడవకుండా, ప్రొడ్యూస్ ఎక్కువ ఉంటుంది, అలాగే సెల్లబిలిటీ కూడా ఉంటుంది, చూడ్డానికి చాలా బాగా మంచి రంగుతో నిగనిగలాడుతూ కనపడుతూ ఉంటాయి, అందరూ కొంటారు. మరి అవి తగ్గిస్తూ సేంద్రియ పద్ధతిలో పెంచినప్పుడు ఆ క్వాలిటీ కనపడదు, రైతుకి కొంత నష్టం జరగొచ్చేమో, మరి మీరు ఎలా కన్విన్స్ చేస్తున్నారు మేడం రైతుల్ని?
1: అయితే ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు గుర్తు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ప్రోడక్ట్ చూడడానికి గుడ్ లుకింగ్ ఉంటుంది, తర్వాత ఈల్డ్ ఎక్కువ వస్తుంది, ఇవన్నీ అనుకుంటాం, కానీ హెల్త్ వైజ్ చూస్తే కనుక చాలా రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే, కోవిడ్ టైంలో చూస్తే, అసలు ఆఫ్టర్ కోవిడ్, బిఫోర్ కోవిడ్ చాలా అవేర్నెస్ వచ్చింది అంతమందిలో, కన్జ్యూమర్స్లో. ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఆన్ మెడిసిన్స్ వీ కెన్ హ్యావ్ గుడ్ ఫుడ్ కదా అన్న, అంటే మనం హెల్దీ లైఫ్, హెల్దీగా ఉండాలి, మన పిల్లలకి కూడా హెల్దీ ఫుడ్ పెట్టాలి అన్న అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా వచ్చింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నది ఏంటంటే ఖర్చు విషయంలో కూడా ఆలోచించట్లేదు, 10 రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు కానీ క్వాలిటేటివ్ ఫుడ్ మాకు దొరికితే చాలు అన్న రకంలో ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఫార్మర్ పండించిన ప్రొడ్యూస్ కూడా మనం డిమాండ్ క్రియేట్ చేయాలి. అయితే రైతు ఎప్పుడు దీనికోసం ముందుకు వస్తారు ఆర్గానిక్ ఫార్మింగ్ కోసము అంటే వాళ్ళకి కూడా అష్యూర్డ్ మార్కెట్ అనేది చాలా అవసరం. ఎందుకు అంటే రైతు ఇంత కష్టపడి పండించిన తర్వాత రైతు ఎక్కడ అమ్ముకోవాలి, మార్కెట్ ఒక ప్లాట్ఫామ్ అనేది రైతు

0: వ్యవస్థకి క్రియేట్ చేస్తే కనుక గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సేమ్ అదే విధంగా ఈ నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్, ఆర్గానిక్ ప్రొడ్యూస్ కూడా సెపరేట్గా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, వేర్ హౌసెస్ అట్లాంటివన్నీ ఉంటే కనుక కంపల్సరీ రైతులు కూడాను వాళ్ళు కూడా దీంట్లోకి మారడానికి అవకాశం ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఇంత కష్టపడి పండించిన దానికి ఒక గిట్టుబాటు ధర, తర్వాత వాళ్ళకి ఒక ప్రీమియం ప్రైస్, వాళ్ళు పండించే పంటకి ఒక గుర్తింపు, అవన్నీ రావాలి అంటే మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొంత సపోర్ట్ అనేది అవసరం రైతులకి.
1: ఇప్పుడు అలాంటి సపోర్ట్ ఏమన్నా ఉందా మేడం? ఎన్జిఓస్ అయితే చేస్తున్నాయి,
0: ఎన్జిఓస్ చేస్తున్నాయి, గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి, అన్ని రాష్ట్రాల్లోనూ బాగానే చేస్తున్నారు. ఇప్పుడు మనకి తెలంగాణ విషయానికి వస్తే యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ వరకు మనకి తెలంగాణలో ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. మేము ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో యాజ్ ఎ సిఎస్ఏగా, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ గా, ఆ ప్రాంతాల్లో ఉన్న రైతులు కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ గుడ్ థింగ్ దట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా నేచురల్ ఫార్మింగ్ చేయడానికి ఒక స్టెప్ ముందుకు వేశారు. మనకి తెలంగాణలో కూడా నేచురల్ ఫార్మింగ్ చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నారు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. హోప్ఫుల్లీ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ తెలంగాణలో కూడా ఒక మంచి కార్యక్రమం ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను.
1: తప్పకుండా ఆశిద్దాం మేడం. అలాగే మేడం, నేను ఇందాక అన్నట్టు సోషల్ మీడియా అంతా కూడా అదే చర్చ నడుస్తోంది. అసలు ఏంటి సర్టిఫికేషన్? మనకి అందంగా ప్యాకెట్లలో పెట్టి ఆర్గానిక్ అని చెప్పి పప్పులు ఉప్పులు అన్నీ అమ్ముతూ ఉన్నారు. సో దాని ప్రైస్ కూడా మామూలు దానికంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ఇది ఆర్గానిక్ సర్టిఫైడా కాదా అన్నది ఎలా తెలుసుకోవాలి? అది ప్యాక్డ్ ఫుడ్ విషయానికి వస్తే, అన్ప్యాక్డ్ వెజిటబుల్స్ ఉంటాయి, ఇది ఆర్గానిక్ అని చెప్పేసి అమ్ముతారు. అది ఫ్రూట్ కానివ్వండి, వెజిటబుల్ కానివ్వండి, లీఫీ వెజిటబుల్స్ ముఖ్యంగా చాలా పెద్ద పెద్ద ఫోలియేజ్తో కనిపిస్తూ ఉంటాయి, మరి ఇవి ఆర్గానిక్కా కాదా అని మనం ఎలా తెలుసుకోవాలి?
0: అయితే ఈ సర్టిఫికేషన్ అనేది ముఖ్యంగా అసలు ఎందుకు ఆ ప్రశ్నకు వస్తే కనుక, పెరుగుతున్న సేంద్రియ వ్యాపారం, ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటున్నారు, కానీ నిజంగా అది ఆర్గానిక్గా కాదా అని తెలుసుకోవాలి అంటే సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ అవసరం. అదేవిధంగా డిస్టెన్స్ బిట్వీన్ కన్జ్యూమర్ టు ప్రొడ్యూసర్, అంటే మనకి ఈ పంట పండించే ఉత్పత్తిదారునికి, రైతుకి, కొనుక్కునే కన్జ్యూమర్స్కి మధ్య చాలా గ్యాప్ అనేది ఉంది. సో ఈ మధ్యలో ఏమైనా జరగచ్చు, అంటే నిజంగా అది ఆర్గానిక్గా కాదా అనడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు విశాఖపట్నం నుంచి ఒక ప్రోడక్ట్ వచ్చింది, అది తెచ్చి మనం హైదరాబాద్ స్టోర్స్లో పెడుతున్నాం,
1: కరెక్ట్.
0: సో అది నిజంగా అది ఆర్గానిక్గా కాదా, ఆ ట్రేసబిలిటీ ఎట్లా తెలుసుకుంటాం, ఆ సోర్స్ ఆఫ్ ది ప్రొడ్యూస్ ఎలా తెలుసుకోవాలి, ఈ ఫార్మర్ నుంచి ఈ విలేజ్ నుంచి వచ్చింది అని తెలుసుకోవాలి అంటే వాటన్నిటికీ కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అవసరం. అయితే మనకి ఇప్పుడు ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్, అయితే మనకి ఇక్కడ ఇండియాలో ఏంటంటే 2 kinds ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పీజీఎస్, పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్, ఇది అక్రిడేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ త్రూ NCONF, నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్. వాళ్ళ ద్వారా మనకి ఒక రకమైన సర్టిఫికేషన్ సిస్టమ్ ఉన్నది. అదేవిధంగా మనకి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఒకటి ఉన్నది, ICS సర్టిఫికేషన్. ఈ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఏంటంటే మనకి అక్రిడేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, అపిడా నుంచి వస్తుంది. అయితే ఇక్కడ మనకి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ఈ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ద్వారా ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే ఈ సర్టిఫికేషన్ సిస్టమ్ని యూజ్ చేస్తారు. అలా కాకుండా మనం విత్ ఇన్ ద కంట్రీ ఎక్కడైనా కూడా అమ్ముకోవచ్చు అనుకుంటే ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అనేది సరిపోతుంది.
1: మేడం, ఇందాక మీరు చెప్పారు విశాఖపట్నం నుంచి వచ్చి ఒకళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ అని. సో దానికి సిమిలర్గా ఉన్న నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక షాప్ ఉంది, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇచ్చట అమ్మబడును, ఇచ్చట సేంద్రియ ఉత్పత్తులు అమ్మబడును అని ఒక షాప్ పెట్టారు. ఆ షాప్ యజమానికి ఒక ఎకరం భూమి కూడా లేదు, రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఈయన అమ్ముతున్నారు. సో ఇలా అమ్మినప్పుడు ఆ సర్టిఫికేషన్ రైతు దగ్గర ఉంటుందా, వెండర్ దగ్గర ఉంటుందా, ఇది అమ్మే వాళ్ళ దగ్గర ఉంటుందా?
0: మంచి క్వశ్చన్. అయితే ఇక్కడ మనకి సర్టిఫికేషన్ అనేది ఎప్పుడు కూడాను మనం ఒక సర్వే నెంబర్తో రిజిస్టర్ చేయబడిన పొలానికి మనం ఫస్ట్ రిజిస్టర్ చేస్తాం. ఆ పర్టికులర్ ప్లాట్లో రైతు ఏమైతే పంటలు వేసి పండిస్తారో ఆ ప్రొడ్యూస్ని మనం ఆర్గానిక్గా ట్రీట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ సర్టిఫికేషన్ వల్ల ఈ ట్రేసబిలిటీ సిస్టమ్ అనేది ఎలా తెలుసు

0: ఉంది, ఎలా ఎస్టాబ్లిష్ చేశారు అంటే, మనకి సర్టిఫికేట్ రావాలి అన్నా కూడా కొంత సమయం పడుతుంది. ఇమీడియట్లీగా నేను ఈరోజు రిజిస్టర్ చేసుకొని నేను పండించే పంటకి నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అంటే అది జరిగే పని కాదు. అది ఏమైనా మార్కెట్లో కొనుక్కునే ఒక ఐటెం లాంటిది కాదు. ఎందుకు అంటే మనకి ఈ సర్టిఫికేషన్ ఎందుకు అంటే, ఇట్స్ లోకల్లీ ఫోకస్డ్ ఆన్ క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్. అంటే ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ మనం ఈ సర్టిఫికేషన్ అనేది ఒక వెరిఫికేషన్ ప్రాసెస్. అంటే నిజంగా రైతులు ఏదైతే ఈరోజు ఆర్గానిక్ అని క్లెయిమ్ చేస్తున్నారో, నిజంగా వెదర్ ఇట్ ఈస్ ఆర్గానిక్ ఆర్ నాట్ అనే దానికి ఒక ఎవిడెన్సెస్. అంటే ఇది ఎలా ఎవిడెన్సెస్, దీంతో సర్టిఫికేట్తో ఏమవుతుంది అనుకుంటే, ఇక్కడ మనకి వెరిఫికేషన్ ప్రాసెస్లో ఏంటంటే, మనకి వన్స్ రైతు రిజిస్టర్ చేసుకున్న తర్వాత రైతుకు సర్టిఫికేట్ పొందాలి అంటే ఇట్ విల్ టేక్ మినిమం 3 మంత్స్ ఆఫ్ టైం.
1: ఓకే,
0: కంపల్సరీ. ఎందుకు అంటే, వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మేము వాళ్ళకి ఓరియంటేషన్ ఇస్తాం రైతులకి, దీని సర్టిఫికేట్ వల్ల దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా పద్ధతులన్నీ పాటించాలి, తర్వాత ఈ స్టాండర్డ్స్ అన్ని వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలి, ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు ఏమేమి బుక్స్ ఆఫ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఫార్మర్ డైరీస్, తర్వాత మీటింగ్ రిజిస్టర్, ట్రైనింగ్ రిజిస్టర్. మనకి పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టంలో ఏంటంటే, గ్రూప్ సర్టిఫికేషన్ అని ఉంటుంది, సింగిల్ ఫార్మర్ సర్టిఫికేషన్ ఉంటుంది, లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ అని 3 కైండ్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి మాడ్యూల్స్. సో సింగిల్ ఫార్మర్ సర్టిఫికేషన్ అంటే ఇండివిజువల్గా రైతు రిజిస్టర్ చేసుకుని తన పొలానికి తను పండించే పంటకి సర్టిఫికేట్ కావాలని అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్ సర్టిఫికేషన్ అంటే మినిమం 5 మెంబర్స్ ఉండాలి, మాక్సిమం 15 to 20 మెంబర్స్ ఉంటే కనుక ఒక గ్రూప్గా వాళ్ళు ఫామ్ అయ్యి గ్రూప్ మెంబర్స్ అందరూ కలిపి సర్టిఫికేషన్ కోసం అప్లై చేసుకుంటారు. అదొక రకం. అలా కాకుండా లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ అంటే ఎంటైర్ విలేజ్, గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా ఆర్గానిక్ ఆర్ నేచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతులు ఉన్నట్టయితే కనుక, ఆ విలేజ్ లో ఉన్న రైతులందరినీ కూడా మనం లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ స్కీమ్ కింద ఉన్నాయి. మేము దంతెవాడలో 110 విలేజెస్ కి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. మనకి ఎంటైర్ డిస్ట్రిక్ట్ దంతెవాడలో చూస్తే 227 విలేజెస్, దాంట్లో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 110 విలేజెస్ కి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి
1: ఉంది. ఈవెన్
0: అనదర్ 50% కూడా 80% రేంజ్ లో ఉంది. సో అనదర్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో దంతెవాడ డిస్ట్రిక్ట్ విల్ బి కైండ్ ఆఫ్ ఆర్గానిక్ డిస్ట్రిక్ట్.
1: ఓకే, అలా నార్త్ ఈస్ట్ లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నట్టున్నాయి కంప్లీట్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు దంతెవాడలో కూడా వి విల్ సీ ఇట్ ఇన్ అనదర్ 2 to 3 ఇయర్స్ అన్నమాట.
0: ఇప్పుడు ఆల్ ఓవర్ కంట్రీలో ఏరియా వైజ్ చూస్తే దంతెవాడ ఇస్ ద ఫస్ట్ ప్లేస్, బికాస్ ఇక్కడ ప్రెసెంట్ 65,000 హెక్టార్స్ ఆఫ్ ఏరియా మేము ఆల్రెడీ సర్టిఫై చేస్తున్నాం. ఇది సెకండ్ ఇయర్, లాస్ట్ ఇయర్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ ఇష్యూ చేసాం. ఈ ఇయర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు మనకి ఖరీఫ్ లో ఇన్స్పెక్షన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా అయినాక వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే, మనకి ఈ ట్రేసబిలిటీ సిస్టమ్ విషయానికి వస్తే కనుక, మనకేంటంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రైతు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో నిజంగా అది ఆర్గానిక్ కాదా అని తెలుసుకోవాలి అంటే వెరిఫికేషన్ ప్రాసెస్ ఇంపార్టెంట్. అయితే ఈ వెరిఫికేషన్ అనేది కూడాను మనకేంటంటే ఇది ఒక పోలీసింగ్ లాగా కాదు. ఏంటంటే మనం రైతు యొక్క పొలం పరిస్థితి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే రైతు ఏమేమి పద్ధతులు పాటిస్తున్నారు, నిజంగా రైతుకు దీని మీద అవగాహన ఉందా లేదా, తర్వాత ఎన్ని నెలలకు ఒకసారి వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు, ఏమైనా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యారా లేదా, ఈ వివరాలన్నీ కూడా మేము వెరిఫికేషన్లో భాగంగా ఇవన్నీ వెరిఫై చేస్తాం. మేము ఇన్స్పెక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా, వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు రైతులతో మాట్లాడతాం, అదేవిధంగా ఫామ్ విజిట్ చేస్తాం, వాళ్ళు బఫర్ జోన్ విడిచిపెట్టారా లేదా, చుట్టుపక్కల పరిసరాలన్నీ క్లీన్గా ఉంచుకున్నారా లేదా, వీళ్ళు పద్ధతులన్నీ చుట్టూ బార్డర్ క్రాప్స్ పెడుతున్నారా లేదా, ఈ వివరాలన్నీ ఈ విషయాలన్నీ కూడా మేము ఇన్స్పెక్షన్లో భాగంగా అబ్జర్వ్ చేస్తాం.
1: అయితే మేడం, మీరు రకరకాల ప్రమాణాలు మీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి సర్టిఫికేషన్ ఒక ప్రాసెస్ లాగా
0: జరుగుతుంది,
1: కొన్ని సంవత్సరాల పాటు అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఇస్తారు. మరి వెండర్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది, అక్కడ వాళ్ళు ప్రొక్యూర్ చేసింది 100%

0: సర్టిఫైడా కాదా అన్నది ఎలా తెలుసుకోవాలి కన్స్యూమర్?
1: అయితే ఇక్కడ మనకి దీంట్లో భాగంగానే వన్స్ సర్టిఫికేట్ జనరేట్ అయిన తర్వాత వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. క్యూఆర్ కోడ్ జనరేట్ అయినప్పుడు ఏంటంటే మనం ఆ క్యూఆర్ కోడ్ని ప్యాకెట్ మీద, జనరల్గా మనకి డిపార్ట్మెంట్ స్టోర్స్లో చూడండి, ప్యాకెట్ బ్యాక్ సైడ్ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, మనం స్కాన్ చేస్తే కనుక ఆ ప్రోడక్ట్ వివరాలన్నీ కనిపిస్తాయి మనకి. అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ ఆర్గానిక్ ప్రొడ్యూస్లో కూడా ఏంటంటే మనం జస్ట్ వన్స్ ఫార్మర్కి సర్టిఫికేట్ జనరేట్ అయిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్టయితే, కన్స్యూమర్స్ ఎవరైనా స్కాన్ చేసినట్టయితే వాళ్ళు సోర్స్ ఆఫ్ ది ప్రొడ్యూస్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వాటి ఉత్పత్తి యొక్క మూలాలను తెలుసుకోవచ్చు. అంటే ఈ ప్రోడక్ట్ ఏ రైతు దగ్గర నుంచి వచ్చింది, ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఏ లోకల్ గ్రూప్ నుంచి వచ్చింది, ఏ విలేజ్ నుంచి వచ్చింది, వివరాలన్నీ కూడా కొనుక్కునే వాళ్ళకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కొనుక్కునే కన్స్యూమర్స్ కి కూడా ఏంటంటే ఒక ట్రస్ట్ బిల్డింగ్ అనేది ఉంటుంది, ఒక నమ్మకం అనేది కలుగుతుంది. రైతు యొక్క వివరాలు వీళ్ళు పబ్లిక్ గా ఇంత క్లియర్ గా పెట్టడం వలన వాళ్ళకి, కొనుక్కునే వాళ్ళకి కూడా ఒక నమ్మకం అనేది కలుగుతుంది.
0: అయితే రైతు నుంచి ప్రొక్యూర్ చేసి అమ్మే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్యూఆర్ కోడ్ పెట్టాలి ప్యాకెట్ మీద.
1: క్యూఆర్ కోడ్ పెట్టాలి. తర్వాత ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని కూడా ఒకటి ఉంటుందండి. అదేంటంటే మనకి అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర, నేను ఒక ఫార్మర్ అనుకోండి, నా దగ్గర ఒక 100 టన్స్ ప్యాడీ ఉందనుకోండి. ఇప్పుడు మీరు నా దగ్గర ఒక 50 టన్స్ ప్యాడీ కొనుక్కున్నారు. ఎలా కొనుక్కున్నారు అంటే నేను ఒక సర్టిఫైడ్ ఫార్మర్ని అని తెలుసుకున్న తర్వాత, నా సర్టిఫికేట్ చూసిన తర్వాత మీరు కొనుక్కున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేషన్ అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ ది ఎవిడెన్స్, మీన్స్ నా దగ్గర ఉన్న ప్రొడ్యూస్ని వేరే వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అన్నది. అయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వలన ఉపయోగం ఏంటి అంటే ఇక్కడ 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే నేను కొనుక్కున్న ప్రొడ్యూస్ని నేను మళ్ళీ ఎవరికైనా బల్క్లో అమ్మాలి అంటే నాకు ఒక ఎవిడెన్స్, ప్రూఫ్ ఆఫ్ ది డాక్యుమెంట్ అవసరం. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లో ఏంటంటే బయ్యర్ డీటెయిల్స్, సెల్లర్ డీటెయిల్స్, అదేవిధంగా సర్టిఫికేషన్ బాడీ డీటెయిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అయితే ఇక్కడ సర్టిఫికేషన్ బాడీస్ గురించి కూడా మీకు ఒక విషయం చెప్పాలి. మనకి ఆల్ ఓవర్ కంట్రీలో టోటల్ 70 రీజనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. అంటే ఈ 70 అప్రూవ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. సో ఈ 70 రీజనల్ కౌన్సిల్స్ లో సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, మా ఆర్గనైజేషన్ కూడా వన్ ఆఫ్ ది రీజనల్ కౌన్సిల్. సో వీఆర్ అట్ ప్రెసెంట్ యాజ్ అండ్ టుడే మా దగ్గర 64,000 ఫార్మర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు ఆల్రెడీ.
0: 64,000
1: ఫార్మర్స్ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, డిఫరెంట్ స్టేట్స్ నుంచి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈ విధంగా అప్రూవ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గా, అంటే భారత ప్రభుత్వం చేత గుర్తించబడిన సంస్థల్లో మా ఆర్గనైజేషన్ కూడా ఒకటి, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో ఎవరైనా సర్టిఫికేట్ పొందాలి అంటే కంపల్సరీ త్రూ రీజనల్ కౌన్సిల్స్ ద్వారా మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలి. డైరెక్ట్ గా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు.
0: మేడం చాలా మంచి విషయాలు చెప్పారు ఈరోజు. ఎందుకంటే మనం వెళ్ళి ప్యాకెట్లు కొనేసుకుంటున్నాము అంటే ముఖ్యంగా కొంతమందికి ఏంటంటే అబ్బా ఆర్గానిక్ ప్రొడ్యూస్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది వద్దు అనుకునే వాళ్ళు కొంతమంది, ఇంకొంతమంది దీని రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆర్గానికే అయి ఉంటుంది అనుకుని కొనేసుకునే వాళ్ళు కొంతమంది. సో ఈ క్యూఆర్ కోడ్ గురించి చెప్పారు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ గురించి చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. దీని మీద అవేర్నెస్ కన్స్యూమర్ కి ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం, మన కుటుంబం క్షేమంగా ఉండాలని, మన భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలి అని మనం కొంచెం ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆర్గానిక్ ఎందుకు కొనుక్కున్నాం అంటే టాక్సిక్ కెమికల్స్ వెళ్లి మనల్ని పొల్యూట్ చేయకుండా ఉండకూడదు అని. కానీ ఆ పర్పసే ఫుల్ఫిల్ అవ్వనప్పుడు ఇదంతా వేస్ట్. కాబట్టి ఎంతో వర్క్ వెనకాల జరుగుతుంది అని అనిపిస్తుంది. అంటే అంత ఆషామాషిగా లేదు ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ కూడా, చాలా పగడ్బందీగా
1: జరుగుతుంది. ఈవెన్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ కూడా స్టార్టింగ్ లో 327 రీజనల్ కౌన్సిల్స్ ఉండే. ఈవెన్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ కూడా స్క్రూటినీ చేస్తారు మినిస్ట్రీ.
0: అందుకే
1: ఇప్పుడు 70 వచ్చిందంటే
0: ఇక్కడ 300, ఎక్కడ 70.
1: సో ఈ రోజు మనకి సర్టిఫికేషన్ సిస్టమ్ లో కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అంత ఈజీ కాదు. ఎవరైనా సర్టిఫైడ్ ప్రోడక్ట్ అని అమ్ముతున్నారు అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా, ఈ వెరిఫికేషన్ ప్రాసెస్, ఈ ట్రేసిబిలిటీ సిస్టమ్, ఈ డేటా క్లీనింగ్, ఇవంతా ఇన్స్పెక్షన్.

0: అంటే సీజనల్లీ కంపల్సరీ వితౌట్ వెరిఫికేషన్ అసలు సర్టిఫికేట్ ఇష్యూ చేయం. అదేవిధంగా ర్యాండమ్ గా కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తాం, కలెక్ట్ చేసి పెస్టిసైడ్ రెసిడ్యూ టెస్టింగ్ చేస్తాం.
1: ఓకే.
0: సో ఆ విధంగా కూడా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రీజనల్ కౌన్సిల్స్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు.
1: అయితే మేడం, ముఖస్తుతి అని మీరు అనుకున్నప్పటికీ కూడా నేను చెప్తాను, మీరేమనుకున్నప్పటికీ కూడా, అయితే ఇది ఒక టెక్నికల్ సబ్జెక్ట్, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నది, అలాగే

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: మరొక్కసారి శ్రోతలకి గుర్తు చేస్తూ ఉన్నాం, వేసవిలో అనుకూలమైన పశుగ్రాస పంటల సాగు వివరాలు మనం ఈ సాయంకాలం 6:50 తెలుసుకుందాం. భూసార పరీక్ష ప్రాముఖ్యత గురించి మహబూబ్నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయ కార్యక్రమాన్ని 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్ గారు. లలిత సంగీత కార్యక్రమంలో జి రుక్మిణి గారు ఆలపించిన లలిత గీతాలు ప్రసారం చేస్తూ ఉన్నాం. 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. 7:45 వికసిత భారత కార్యక్రమం ప్రసారమవుతుంది.
4: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి. కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
4: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

0: ప్రభాతవేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు విందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో నిర్వహించిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. రాబోయే కాలంలో 100 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలని మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఇటలీలోని రోమ్ నగరానికి చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలానీతో విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం అధ్యక్షుడు లామ్తో సమావేశమై ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ రాష్ట్ర మ్యూజియంలో నిర్వహించిన కార్యక్రమానికి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో మంత్రి దుద్దుళ్ల శ్రీధరబాబు అధ్యక్షతన జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జీఎంఎస్ఎల్ కుమార్ నివాసంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని 8 ప్రాంతాల్లో ఎస్సీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజా సవరణ ప్రకారం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 111.78 రూపాయలకు పెరిగింది. డీజిల్ లీటర్ ధర 98.90 రూపాయలుగా ఉంది. అమెరికా ఈ ఏడాది అక్టోబర్ 30-31 తేదీల్లో జార్జియాలోని అట్లాంటాలో G20 విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇస్తుంది. అంతర్జాతీయ స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి ప్రపంచ అగ్రగామి దేశాల విదేశాంగ మంత్రులు ఇందులో పాల్గొంటారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

భూసార పరీక్ష ప్రాముఖ్యత గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కళ్యాణి గారితో పరిచయ కార్యక్రమం ఈ రోజు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమయం 3:03 దాటి 6 సెకండ్లైంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకి 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మీడియం వైపై మనం మళ్లీ కలుసుకుందాం. అందాక సెలవు మరి అందరికీ నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి, పోటీతత్వాన్ని పెంచడానికి, వికసిత భారతదేశంగా దేశ ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి పరిశ్రమ ప్రభుత్వం మధ్య మరింత లోతైన సహకారం ఉండాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఇండియా బిజినెస్ రిఫార్మ్ సమ్మిట్ 2026లో పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు భువన్ చంద్ర ఖండూరి దీర్ఘకాలిక అనారోగ్యంతో ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. మాజీ ఆర్మీ మేజర్ జనరల్ అయిన ఖండూరి 2 సార్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రిటైర్డ్ మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరి మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ రైల్వే 962 కోట్ల రూపాయల వ్యయంతో 54 కిలోమీటర్ల క్యూల్ ఝాఛా 3వ లైన్ ప్రాజెక్టుకు ఆమోదం తెలియజేసింది. ఈ ప్రాజెక్ట్ భారతీయ రైల్వే హై ట్రాఫిక్ డెన్సిటీ నెట్వర్క్లో ఒక ముఖ్యమైన భాగం. ఆపరేషన్ సింధూర్, సమాచార నియంత్రణ, దౌత్య సంకేతాలు, ఆర్థిక సంకల్పాన్ని ఒకే సమగ్ర జాతీయ చర్యగా అందించిందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈరోజు అన్నారు. నదీ జలాల్లో వాటా సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణానది యాజమాన్యం బోర్డు సమావేశం వాయిదా పడింది. బోర్డు 21వ సమావేశాన్ని తొలుత ఈ నెల 14వ తేదీన ఏర్పాటు చేశారు. అదే రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఉండడంతో దాన్ని ఈ నెల 21వ తేదీ గతంలో వాయిదా వేశారు. అయితే ఈ నెల 21వ తేదీన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. దాంతో తెలంగాణ విజ్ఞప్తి మేరకు 21న జరగవలసిన సమావేశాన్ని కేఆర్ఎంబి వాయిదా వేసింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గరిష్ట వయో పరిమితి 44 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు ఏడాది పాటు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు జాప్యం లేకుండా నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మంత్రులు జుబ్బల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో సతీ తులసి కథ చిందు యక్షగానం మొదటి భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం సారంగపాణి బృందం వారు.

0: మధీయం నీవెరంగి ఎందువా?
1: చెప్పండి.
0: గరుడ గంధర్వ కిన్నరి కింపురుషు యక్షసిద్ధ విద్యాధరులోనా తరలిత్త తిరిగిన మధ్య పేరు విన్నను. మధీయ నామధీయం జలంధర సార్వభౌముడు అంటారు.
1: జలంధరుడా?
0: అవును.
1: అమ్మరికి వివాహమైనదా స్వామి?
0: లేదు, ఇంకా వివాహం చేసుకోలేదు.
1: సరే స్వామి.

0: చెప్పమ్మా.
1: నా వాస్తవ్యము చెప్పమందువా.
0: చెప్పమ్మా.
1: నా పేరు తులసి అంటారు.
0: ఆహా,
1: మా తండ్రి ఎవరు తెలుసా? నా తండ్రి పేరు కాలనేమి అని రాక్షసునికి జన్మించిన దారును. నా పేరు తులసిదేవి అంటారు.
0: సరే అమ్మా, నీకు వివాహమయ్యాదా?
1: తారు.

0: అమ్మా,
1: లగ్నమని అంటున్నావు కానీ నాకు లగ్నం అనగానే కాస్త సిగ్గుగా ఉంది. అయినా నా సాటి స్త్రీలలో పతివ్రత మహాత్యము చేస్తూ భర్తే దైవమని నమ్ముకుంటూ నా చేసుకున్న భర్తను దైవంగా కొలిచే పతివ్రతనవుతాను.
0: అవును
2: గురుదేవా, తమరు నా వద్దకు ఎందు నిమిత్తం వచ్చారు
0: చూడయ్యా.
2: అవునా గురునాథ?

దేవనాథుని వదిలించి సురతి 33 కోట్ల దేవతను ఎట్టిపట్టి మునుల గడ్డం పెరిగి నానాదంపు చేసి వారిని వధించడానికి బయలుదేరాను.

0: చూసారా, నా వద్ద విలువిద్యలు నేర్చుకున్న వాడవు నిజమే. కానీ నీ బలము, నీ శక్తి, నీ యుక్తి ఏమిటో నాకు తెలుసు. గాని యుద్ధము చేయాలన్నా, రాజ్య పరిపాలన పరిపాలించాలన్నా వివాహమైతేనే యుద్ధము చేయాలి. వివాహమైన పిమ్మటనే రాజ్య పట్టాభిషేకము కట్టుకోవాలి. నా మాట విని కాలనేమి కుమార్తె అయిన తులసి అనే అమ్మాయి నీకు ఈడు జోడుగా ఉన్న వివాహము చేసుకో.
1: గురుదేవా, ఏమి నీవనమాట?

0: నా మాట విని నువ్వు పెళ్లి చేసుకుంటేనేమో, చేసుకోలేకపోతే నీకు శాపం ఇస్తా.
1: గురుదేవా, చిన్ననాటి నుండి విలువిద్యలు నేర్చావు, నేర్పించావు కావున నీవు శాపం ఇస్తానని నన్ను భయపెడుతున్నావు. అయినా నువ్వు గురుదేవుడు, నీ మాట ఆలకించి లగ్నం చేసుకుంటాను.
0: సరే,
1: ఆ అమ్మాయిని ఎవరో తీసుకురండి.
0: సరే సరే తులసి మహాన్.

0: ఈనాడు మీ తల్లి మీ తండ్రి నీకు వివాహం చేయ నిశ్చయించారు కాబట్టి దానవ కులలావాంఛన ప్రకారముగా పూలమాల పట్టుకుని నీవు రా, జలంధర సార్వభౌమునకు నిన్ను వివాహం చేసినము.
1: మహన్ బావా, సమరు అన్ని తెలిసిన వారు కానీ నా వద్దకు వచ్చారు అంటే రమ

అన్భావ, చిన్నప్పటి నుండి రాక్షస సమూహానికి విద్యాభ్యాసము చేసిన మహాన్భావుడివి. తమరు చేసిన విధానము ఎవరును కాదంటారు. నా తల్లిదండ్రులు నాకు వివాహము చేస్తాను ఎప్పుడన్నారో అదే ప్రకారముగా నన్ను ఎవరికిస్తున్నారు? తీసుకొని వెళ్ళినా నేను వస్తాను.

0: పరమశివుని త్రినేత్ర కంటి జ్వాల యందు జనించిన వాడు జలంధరాసురుడు. చావనదే లేకుండా పరమశివుని మెప్పించి విజయ శంఖము తెచ్చుకున్న గనుడు, నిన్ను ముత్తేది తనముతోని ఎల్లవేళల సుఖంగా నీ ఉంటావు, నా మాట విని రా
1: మహాశయ. తమరి ఆశస్సునే నాకు గొప్పగా భావించి వస్తున్నానంటే

0: నీవనుకున్న మాట ప్రకారంగా నేను విరళమాల తీసుకొని వస్తున్నాను.
1: సరే అమ్మా. జలంధరా,
2: గురుదేవా,
1: ఇదిగో ఈ అమ్మాయిని తీసుకుని వచ్చాను. ఒకరి గలమందు ఒకరు పూలమాల వేసుకుంటే వివాహమైనట్టు, అమ్మాయి గలమందు నీవు పూలమాల.
2: గురుదేవా, వలదు వలదనగా ఈ అమ్మాయిని నాకు కళ్యాణం చేస్తున్నావు. సరే, గురుదేవుడు కాబట్టి నీ మాట ఆలకించాను. అగ్ని సాక్షిగా, భూమి ఆకాశము సాక్షిగా, నీ పాత సాక్షిగా ఈ అమ్మాయిని నా అర్ధాంగిగా స్వీకరిస్తున్నాను.
1: సరే,
2: ఈ పూలమాల గలమంది వేస్తున్నాను.
1: అమ్మా తులసి,
0: స్వామి
1: నీవు కూడా సభికులందరూ చూస్తుండగా ప్రమాణం చేశాడు ఆ జలంధరుడు. నీవు కూడా నీ ఇష్టదైవమునకు మొక్కి పూలమాల వేయి.
0: వివాహమునకు విచ్చేసిన సర్వసామంత మహిపాలన మందులాధిపతుడు ఎటువంటి వారైనా ఈ సభకు విచ్చేసినటువంటి వారికి భూమి ఆకాశం సాక్షి, పంచభూతములు సాక్షిగా నా భర్తగా నేను స్వీకరించి పూలమాల వేస్తున్నాను.
2: గురుదేవా, ఏమి

0: వలద వలద వలదనగ ఈ అమ్మాయిని తీసుకువచ్చిన ఈలాంటి కళ్యాణ మంటపంలోన ఎందరెందరు యోధాను యోధులు చూస్తుండగా, నా రాక్షస వ్యూహంబు చూస్తుండగా, ఈ అమ్మాయి నాకు వేయవలసిన పూలమాల తరపైన వేసాది కనుక అవమానం అసభ్యమయ్యాది. నీచుడా, వలదని చెప్పిన వినకుండా ఇందుకేనా నన్ను అవమానపించడానికి ఈ అమ్మాయిని తీసుకువచ్చావు?
1: చూడు జలంధరా,

0: చూడరా, నా మాట విని ఆ అమ్మాయి చేసిన పొరపాటుకు ఆ తప్పును నువ్వు ఒప్పుగా భావించి ఆ అమ్మాయిని నీవు వివాహం చేసుకుంటేనేమో మంచిగుంటావు, లేకపోయినా నా కోపం వచ్చినా నీకు శాపం ఇచ్చదు.
1: గురుదేవా, శపిస్తున్నానని భయపెడుతున్నావే కనుక సరే, ఈ అమ్మాయినికి పెళ్లి చేసుకుంటున్నాను.
0: అమ్మా తులసి
2: స్వామి,
0: ఇప్పుడన్న మంచిగా చూసి అతని గలమందు పూలమాల వేయి. ఒకవేళ మళ్ళా అదే తప్పు నువ్వు చేశావంటే మనల్ని చంపుతాడు.
2: సరే స్వామి, ఏదో అప్పుడు తెలవక చూసి చూడలేక కింద వేశాను. సరే ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. అందరి పాద సాక్షిగా వివాహము చేస్తున్నాను. ఇదిగో పూలమాల విడలో వేస్తున్నాను.
0: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయ సర్వ విఘ్నో ప్రశాంతయే అగజానన పద్మారకం గజానన మహానిశమం ఏకదంతం భక్తానాం ఏకదంతం భాస్మహే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం విద్యాబలం గురుబలం తదేవ లక్ష్మీపతే యుగస్మరామి వలదు వలదని వాడు చెప్పాడు. నేను వివాహము

0: చేశాను, ఇవాళ కాపురం వాళ్ళకు చక్కగా ఉండండి.
1: అయినా గురుదేవుడు కళ్యాణం చేశాడు, పెళ్లిలోన అవమాన పరిచయం ఈ నీచురాలతో నాకవసరమా? ఇప్పుడే స్వర్గము చేరుకుని దేవేంద్ర వదించి దేవతలను ఎట్టి బట్టి రావడమే కర్తవ్యం. ఓరి సైన్యాధిపతి వారా
0: అయ్యా,
1: రెండు యుద్ధంలో బయలుదేరదాము.
0: సరే సరే అయ్యా, వెళ్లే ముందు నీ భార్య సెలవు తీసుకొని పోవడం మంచిది.
1: ఛీ, నీచుడా, దాని సెలవు తీసుకోకుండా కంటే ప్రాణం అర్పించడమే మేలు. అయినా దానితో నాకు అవసరం లేదు, ఇప్పుడే దాన్ని తీసుకువెళ్ళి ఘోరమైన ఫలిపురంలో ఉంచడము.
0: అమ్మా తులసి,
2: మంత్రి
0: మహారాజు గారి ఆజ్ఞ ప్రకారముగా నిన్ను కరుకుత్రాల చేత బంధించి తీసుకుని రమ్మన్నాడు.
2: అదేమిటయ్యా, నేనేం మేరం చేశానని చెప్పి అలా అన్నాడు?
0: నీవు సభికులందరూ చూస్తుండగా తన గలమందు వేయవలసిన పూలమాల కింద వేసినందుకు ఆయన కోపం వచ్చి అడవి మార్గము నిన్ను పంపించమన్నాడు. నువ్వు వేడుకుంటే నీ పతి ఏమన్నా కనికరిస్తాడో ఆ సభ అందు ఉన్నాడు. పో.
2: సారీ ప్రాణేశ్వర.
1: ఎవరు?
2: అందరి ముందులోన వివాహము చేసుకుని నన్ను కాదన్నవట, నేనే నేరము చేశానని.
1: నీచురాల, నీతో నాకు అవసరం లేదు, వెళ్ళో. నీ ముఖము చూసిన రవరవాది నరక ప్రాప్తి పొందుతాది.
2: మహానుభావా.

0: చూడయ్యా, అందరిలో ఉన్న వివాహము చేసుకుని పూలమాల కింద వేసిన నిపముతో నన్ను అడవి మార్గం పట్టించడము భావ్యమును కాదు. నా తప్పులు క్షమించి నన్ను భార్యగా స్వీకరించి నన్ను ఆశీర్వదించి నన్ను కరుణించమని వేడుచున్నాను.
1: దూరం ఉండము.

0: నా తాతలు, కురువృద్ధులు, గురువృద్ధులు ఎందరెందరో ఉండవలసిన సభలోన అట్టి కళ్యాణ వేదిక పైన నా గల ముందు వేయవలసిన పూలమాల ధర పైన వేసి నన్ను అవమానపరిచినది కాక ఇంకా నాదాని వస్తున్నావా నీచురాల? వెళ్ళో
1: ప్రాణేశ్వర. వివాహ మహోత్సవంలోన పూలమాల నా మెడలో ఎప్పుడు వేశావో, నీ మెడలో నేను పూలమాల వేశానో, అప్పటి నుండి మనం భార్యభర్తలమయ్యాము. అది ఎనుగాక నువ్వేమన్నా సాధయ్యా.

0: స్వామి.
1: ఏమి?
0: నన్ను నీవు కొట్టినా తిట్టినా ఏ అపకారము చేసినా ఏది చేసినా నీ ఆధీనమే తప్ప నేను వేరే మాట్లాడే అవసరమును లేదు. నీవు ఇంతగా హింసించడానికి గురి చేసి నన్ను ఈ మాటలంటున్నావంటే నన్ను కరుణించమని వేడుచున్నాను.
1: నీచురాలా, ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని ఊరుకోవాలి. కాని ఎందరెందరో నా స్నేహితులు, నా హితులు, పురోహితులు, సర్వ సైన్యాధిపతులందరూ చూస్తుండగా నా గల మందు వేయవలసిన పూలమాల ధర పైన వేసినచో గలగలగలగల నవ్వారు సభికులు. అంతటి అవమానపరచిన నీవెక్కడా? నీవెంతటి దానవు? వెళ్ళో.

0: సాయి, మదీయ పేరు విన్నను. అతల వితల రసాతల మహాతల తలాతల పాతాలలో కూడా వాసులే గటగట గటగడ వణుకుతారు. ఈ జలంధర సార్వభౌముడంటే నలుదిశల పేరుగాంచిన వీరాది వీరుడును, శివుని కంటి మంటలో జన్మించిన వీరుడును, చావు లేకుండా విజయ శంకింప పొందిన మహాగణుడును. అలాంటి నన్ను పెళ్లి మంటపములోను అవమానపరిచి నూనము చేసి మళ్ళీ వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు. సిగ్గులేదా? వెదవా, నీచురాడా.
1: ప్రాణేశ్వరా,

0: మహానుభావ, పరణయము సమయములోన నీవు పూల మాల కింద వేషమన్న నెపముతో నా మీద జాలి లేకుండా ఇంత కోపావేశముతో నన్ను చేస్తున్నావు. కానీ ఒక్క విషయం ఆలోచించండి, కొట్టినా తిట్టినా చేసుకున్నవాడు కావాలి కాని వేరే కాదు. అందు కారణమున నిన్ను నేను ప్రాధేయపడి అడుగుతున్నాను. నా ప్రాణము తీసినా, నన్ను ఏది చేసినా, ఎంత చేసినా నీ పాదముల పడి నేను ఉండేదాన్ని తప్ప వేరే భావం లేదు.
1: ఓసీ నీచుడాలా, వెళ్ళు.

0: రామేశ్వర.
1: ఏమి?
0: కన్నవారిని వదిలిపెట్టి వివాహము చేసిన మరుక్షణము చేసుకున్న భర్తే కావాలని వచ్చి ఉన్నదానను, దీనురాలని, దిక్కు లేకుండా ఉండేదాన్ని, తల్లిదండ్రి ఉన్నా లేనట్టుగా భావించి వద్ద ఉంటున్నాను, కావున నన్ను నీవు ఒక బానిసగా నీ సేవ చేసే దానిగా నన్ను భావించమని వేడుచున్నాను.
1: బానిస బానిస నీవా?

0: వస్తుంది.
1: నీ శ్రీరంగ నీతులు నా వద్ద కట్టి పెట్టుము. వెలో నీచురాలా, నీ ముఖము చూడలేను. కారణమంటే కటకటలందు అడవులు సంచరించుము.
2: స్వామి, ఇంత నీవు అన్నా నా పైన కనికరము లేకుండా ఈ మాట అంటున్నావరంటే నన్ను బలిపురములో వేస్తానంటున్నావు.
1: అవును,
2: కానీ నేను చెయ్యని తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధిస్తున్నావనంటే నీ చేత నీవు నన్ను కరుణ ఉంచి కూడా తప్పు చేసిన దానికి నీ భార్యగా నన్ను స్వీకరించి నీవు నన్ను నీ చేత చంపుము. అందుకు నేను సిద్ధపడతాను. కాదు అంటావా అగ్ని చేత కాల్చి చంపుము, దానికి నేను సిద్ధమవుతాను. అది కాదు అంటావా నీ చేత విషమిచ్చినా నేను చస్తాను. కాని ఖడ్గము చేత నరికి చంపినా, గిరి శృంగము నుండి కిందికి వేసినా చస్తాను, సముద్రంలో పడవేసినా చస్తాను. కాని నన్ను ఆ బలిపురము భార్యను తప్పించి నన్ను స్వీకరించమని వేడుచున్నాను.
1: ఓసి దుర్మార్గురాలా, నాకు చేసిన అవమానానికి నీవు ప్రాణము తీయడము కాదు, నీ ప్రాణముతో ఉండి నశించి కృషించి అట్టి చెరలోనే నీవు జీవసమాధిలా కావాలి.
0: అమ్మా,

0: ఈ ముఖం చూసే దానం కాదు. ఒరే మంత్రి
1: అయ్యా,
0: ఈ నీచురాల్ని తీసుకువెళ్ళి
1: ఆ
0: ఘోరమైన బలిపురంపులోన కఠిన కారాగార గృహంలో బంధించు.
1: చిత్తమ స్వామి.
0: వెళ్ళో
1: అమ్మా, రాజుగారి ఆజ్ఞేయాది.
2: వెళ్లే ముందు ప్రాణనాథుడికి నమస్కరించి వెళుతున్నాను స్వామి.
0: చిచి,
2: ఆశీర్వదించము.
0: నీ ముఖం చూసేవాడిని కాదు, నిన్ను చేర తీసేవాడిని కాదు, నీ నీడ కూడా నా పైన పడకూడదు. వెళ్ళో.
2: కానీ
0: నీచురాల,
2: ఇంత తప్పిగా మరి నన్ను భయప్రభులు తీసుకుని వెళుతున్నాడు కావున ఆ భగవంతుడి నాకు తోడు నీడ తప్ప వేరే భావన లేదు. చూడయ్యా, ఇప్పుడు నీవు నన్ను ఈ భయప్రభులు ఉంచుతున్నావు కావున నా భర్త పాదూకులు తీసుకుని వచ్చి నా చేతికిచ్చిన నా భర్త పాదూకలకు సేవ చేసుకుంటూ ఇక్కడ ఉంటాను. అవి తీసుకొచ్చి నాకు ఇవ్వము.
1: సరే సరే అమ్మా, తీసుకువస్తాంలే.

ఇంట్లోన ఒక్కదానను ఉంటున్నాను. కన్నాయందు నా భగవంతుడు పరమేశ్వరుడే దిక్కుంటాడు. పరమేశ్వర మహాన్భావ అరర మహాదేవ శంభో శంకర, నీవే నాకు తోడు నీడా, నన్ను కాపాడి నా భర్తను నన్ను కలిపే భారము నీరే స్వామి. మహాన్భావ శివశంకర నమస్తే నమః.

ఇంతవరకు సతీ తులసి కథ చిందు యక్షగానం మొదటి భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీ గడ్డం సారంగపాణి బృందం వారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం కళ్యాణి ఆలపించిన గీతం విందాం. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీజే మేయర్.

ఇప్పుడు వినబోతున్న పాట హిట్లర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించింది. గీత రచన చంద్రబోస్, సంగీతం కోటి.

మురిపించుకోక ముత్యమంత ముద్దే పెట్టు, పరిగెట్టుతున్న పల్స్ రేటు పగ్గం పట్టు, శృతిమించుతున్న హార్ట్ బీట్ తగ్గేటట్టు, అరే ఎక్స్రేల చూపుతో

ఇంతవరకు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, వేసవిలో అనుకూలమైన పశుగ్రాస పంటల సాగు, ఈ విషయానికి సంబంధించిన వివరాలు. 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో భూసార పరీక్ష ప్రాముఖ్యత గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో జి రుక్మిణి గారు ఆలపించే లలిత గీతాలు. 9:15 స్పాట్లైట్. 9:30 మనీ టాక్ అండ్ మంథన్ ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇక రేపటి ప్రసారాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో సాదృశ్యం గురించి శ్రీ పొత్తూరి సుబ్బారావు గారి లఘు ప్రసంగం. 6:15 భక్తరంజని కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం. 6:35 పరంపరలు, మామిడి ఎగుమతికి మేలైన పద్ధతులు, ఈ అంశానికి సంబంధించిన వివరాలు. 7:00 కరీంనగర్ జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు శ్రీ హెచ్ సంపత్ కుమార్. 7:15 ఉదయతనిగిని కార్యక్రమంలో వరల్డ్ బీ డే గురించి విశేషాలు. ఇంకా ఇది మన చట్టం శీర్షికన డిపిటిపి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ గురించి సిడిఎస్సి చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సిహెచ్ ఏఎస్ మూర్తి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అరుణ పద్మగారి గానం. 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం జీవన సౌందర్యం. ఆదిలాబాద్కు చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పకారుడు, కీర్తిశేషులు రవీంద్ర శర్మ గురూజీతో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు. 2010 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంస పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా రికార్డ్ చేసిన కార్యక్రమం ఇది. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి లక్ష్మీ మంజూష గారు ఆలపించే భక్తి సంగీతం. వయలిన్ శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పి జయభాస్కర్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అనుమూల యోషా గారి గానం. హార్మోనియం శ్రీ రాహుల్ అరవింద్ దేశపాండే, తబలా శ్రీ నరసింహరావు పంచ్పోటి. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేనుకబుర్లు గృహవిజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సతీ తులసి కథ చిందు యక్షగానం 2వ భాగం వినిపిస్తున్నవారు శ్రీ గడ్డం సారంగపాణి బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, జొన్న పంట ఉత్పత్తులు వివరాలు. 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో చేపల విత్తనోత్పత్తి సరఫరా గురించి జిల్లా శాఖాధికారి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వి రజనీ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్లో పిఎం ధన్ ధాన్య కృషి యోజన గురించి కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం ఉంటుంది. 8:03 దొంగ నాటిక రచన కె మట్టపల్లిరావు, నిర్వహణ పి గోపాలరావు. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 5:50 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు జాప్యం లేకుండా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చెప్పారు. నదీ జలాల్లో వాటా సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణ

కృష్ణానది యాజమాన్యం బోర్డు సమావేశం ఈరోజు వాయిదా పడింది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి ఈ నెల 27వ తేదీన కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు జాప్యం లేకుండా నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు మంత్రులు చూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చెప్పారు. హైదరాబాద్లో ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈరోజు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మిత్రులు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు పాలమూరు పోరయాత్ర పేరిట పాదయాత్ర చేస్తామనడం విడ్డూరమని వాకిటి శ్రీహరి అన్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పి ప్రజల వద్దకు వెళ్లాలని హితవు పలికారు. 2 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తామని గతంలో కేసీఆర్ అన్నారని జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ ప్రాజెక్టును బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేస్తుందన్నారు. పాదయాత్ర చేసే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని ఆయన చెప్పారు. నదీ జలాల్లో వాటా సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణానది యాజమాన్యం బోర్డు సమావేశం మరోమారు వాయిదా పడింది. బోర్డు 21వ సమావేశాన్ని తొలుత ఈ నెల 14వ తేదీన ఏర్పాటు చేశారు. అదే రోజు ఏపీ కేబినెట్ సమావేశం ఉండడంతో భేటీని ఈ నెల 21వ తేదీకి గతంలో వాయిదా వేశారు. అయితే ఈ నెల 21వ తేదీన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. దీంతో కేఆర్ఎంబీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ విజ్ఞప్తి మేరకు 21వ తేదీన జరగవలసిన సమావేశాన్ని కేఆర్ఎంబీ వాయిదా వేసింది. సమావేశం తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కృష్ణా బోర్డు చెప్పింది. ఈ మేరకు 2 రాష్ట్రాలకు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 27వ తేదీన కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. 2 విడతల కౌన్సిలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, పాలీసెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన విడుదల చేశారు. 9 విడత కౌన్సిలింగ్ సీట్లను జూన్ 6వ తేదీన కేటాయిస్తారు. అదే నెల 9వ తేదీన పాలిటెక్నిక్ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. చివరి విడత కౌన్సిలింగ్ జూన్ 15వ తేదీన ప్రారంభమై 22వ తేదీతో ముగుస్తుంది. జూన్ 27వ తేదీ నుంచి 30 వరకు ఇంటర్నల్ స్లైడింగ్ నిర్వహిస్తారు. స్పాట్ ప్రవేశాలను 1వ తేదీ నుంచి 8వ తేదీల మధ్య పూర్తి చేసుకోవాలని నిర్దేశించారు. ఈ నెల 13వ తేదీన పాలిస్ సెట్ నిర్వహించగా 23వ తేదీలోపు ఫలితాలు వెల్లడించనున్నారు. కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కోసం ఉద్యోగుల వివరాలు సేకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులు, పింఛనర్ల వివరాలు పోర్టల్లో అప్డేట్ చేయాలని వివిధ విభాగాలను ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ నెల 31 నాటికి వివరాలు అప్డేట్ చేయాలని సూచించింది. జూన్ 2వ తేదీన ఉద్యోగులు, పింఛనర్లకు హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈహెచ్ఎస్ వివరాల సేకరణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వోద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏడాదిపాటు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొన్నారు. పోలీస్ తదితర యూనిఫామ్ సర్వీసులకు సడలింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లపాటు సడలించారు. ఆ తర్వాత మరో 2 ఏళ్లు పొడిగించారు. ఆ గడువు కూడా ముగియడంతో నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం మరో 7 ఏళ్లు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో భవానీ శంకర్ చెప్పారు. జిల్లాలోని యాదగిరిగుట్టలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టెంపుల్ సిటీలో నిర్మించనున్న లక్ష్మీ నరసింహస్వామి వేద పాఠశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. శంకర విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో కొండపైన నిర్మించనున్న కళ్యాణ మండపం, దీక్షా పరుల సదనం, మెట్ల మార్గానికి పైకప్పు, మాడవీధుల్లోకి వెళ్లే కొత్త మెట్ల మార్గానికి కూడా శంకుస్థాపన జరగనుంది. మొత్తం 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని ఈవో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని గతంలో పాలించిన బీఆర్ఎస్, ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలు తెర వెనుక ఒకరికొకరు సహకరించుకుంటున్నాయని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఉనికి కోల్పోతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒకరినొకరు కాపాడుకుంటూ నటిస్తున్నాయని ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల రాకపోకలు కొనసాగించేందుకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తుందని రామగుండం శాసనసభ్యుడు రాజ్

0: ఠాకూర్ మఖన్ సింగ్ అన్నారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా ఎగ్లాస్పూర్లో జరిగిన కార్యక్రమంలో ఇందిరా మహిళా శక్తి ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే ప్రారంభించారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వం లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి ఎకరానికి 2 పంటలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. ఈరోజు జనగామ జిల్లా గండి రామారావు ఎత్తిపోతల పథకంలోని లిఫ్ట్ 1 పంపు హౌస్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నైపుణ్యాభివృద్ధితో ఎన్నో అవకాశాలు వస్తాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. యువజన క్రీడా వారోత్సవాల సందర్భంగా నైపుణ్యాభివృద్ధిపై నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 23 తేదీ వరకు యువజన క్రీడా వారోత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. ఇటీవల విద్యా వారోత్సవాల కింద సమ్మర్ క్యాంపులు నిర్వహించామని విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారని ఆమె చెప్పారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. అదే సమయంలో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరుగుతాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి, బీబీనగర్ మండలాల్లోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం నిల్వ, తరలింపు ప్రక్రియపై అధికారులతో మాట్లాడారు. జన్ జాతీయ గరిమా ఉత్సవ్ 2026 జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమంలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ ఆవరణలో పీఓ రాహుల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనజాతీయ గరిమా ఉత్సవాల్లో భాగంగా మారుమూల గిరిజన ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి ఈరోజు నుంచి 25 తేదీ వరకు గిరిజనుల గ్రామాలకు అధికారులు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారని తెలియజేశారు. మంచిర్యాల జిల్లా బుయ్యారం గ్రామంలో గుడుంబ తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. 30 గుడుంబ తయారీ కేంద్రాలను గుర్తించి 3000 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు. 2027 జనగణనలో భాగంగా ఇళ్ల గణన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. జిల్లాలోని చోటుప్పల్లో జరుగుతున్న ఇళ్ల గణన ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. 2027 జనగణన మొదటి విడతలో భాగంగా ఇళ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లాలో జరుగుతున్న ఇళ్ల గణన ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ఈరోజు జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా పర్యటించారు. మల్లెలమడుగు గ్రామంలో నిర్వహిస్తున్న జనగణన ఇంటింటి సర్వే ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మొండికుంట ధాన్యం కొనుగోలు కేంద్రం, సీతారాంపురంలోని శివసాయి రైస్ మిల్ను కూడా తనిఖీ చేశారు. దేశవ్యాప్తంగా రేపు ఆలిండియా కెమిస్టుల బంద్ నేపథ్యంలో జిల్లాలో ప్రజలకు అత్యవసర మందుల సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టినట్లు జనగామ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలియజేశారు. విశేషాలు మరొకసారి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు జాప్యం లేకుండా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చెప్పారు. నదీ జిల్లాలో వాటా సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఈరోజు వాయిదా పడింది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 27 తేదీన కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరే తృతీయే భారత్ నార్డిక్ శిఖర సమ్మేళనే భాగం భజితవాన్. యస్యోద్దేశ్యం ప్రౌద్యోగికీ పునర్నవీకరణీయోర్జా రక్షా వ్యాపార క్షేత్రేషు సహకారం సుదృఢీకరణమస్తి. ప్రధానమంత్రిణా శ్రీమోదినా స్వీడన్ దేశస్య సమకక్షీయేణ ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఇత్యనేన సహ సంయుక్తలేఖె వైశ్విక అనిశ్చితతావధౌ సహభాగితాయాః విషయే అవధానం ప్రదత్తం. సర్వోచ్చన్యాయాలయేన మానవజీవనస్య సార్వజనికసురక్షాయాః చ ఆవశ్యకతాం ఉల్లిఖన్ ఉన్మత్తానాం అసాధ్యరోగిణాం అథవా ప్రత్యక్షతయా అపాయకారిణ

వినేంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం. వర్షం చిత్రం కోసం అద్నాన్ సమీ, సునీతారావు ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.

వ్యవసాయ సూచనలు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు, శాస్త్రవేత్తలు, నిపుణులు వేసవిలో మనకు అనుకూలమైన పశుగ్రాస పంటలను పండించుకొని మన పాడి పశువులకు, ఎద్దులకు, మేకలకు, గొర్రెలకు చక్కటి పశుగ్రాసాన్ని అందించడానికి వీలుగా ఎన్నో సూచనలు చేస్తూ ఉన్నారు. పశుగ్రాస

పిల్లలకు చక్కటి పశుగ్రాసాన్ని అందించడానికి వీలుగా ఎన్నో సూచనలు చేస్తూ ఉన్నారు. పశుగ్రాసాలపై పాడి రైతులకు మంచి అవగాహన ఉంది, ఇంతకు ముందు కన్నా చాలా పెరిగింది కూడా. అయినప్పటికీ ఎండాకాలంలో పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడుతుంది. దీనికి గల కారణాలు రైతు సోదరులు తెలుసుకోవాలి. రాష్ట్రంలో పశువుల మేతకు పశుగ్రాస పంటలు పెంచుకోవడం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ. రైతులు వేరే పంటలకు ఇచ్చే విలువ పశుగ్రాస పంటలకు ఇవ్వడం లేదు. దేశం మొత్తం మీద 4% వ్యవసాయ భూమి పశుగ్రాసాల కింద సాగు చేయబడుతుంటే మన రాష్ట్రంలో మాత్రం 2.7% భూమి మాత్రమే పశుగ్రాసాల క్రింద సాగవుతుంది. దీన్ని బట్టి చూస్తే మన తెలుగు రాష్ట్రంలో పశుగ్రాసాలకు ఇచ్చే ప్రాముఖ్యత చాలా అతి తక్కువని తెలుస్తుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా పశుగ్రాస కొరతను మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక అకాల వర్షాభావ పరిస్థితుల్లో అయితే పశుగ్రాస కొరత చాలా తీవ్రంగా ఉంటుంది. దీని వలన వేసవిలో చుట్టుప్రక్కల పచ్చదనం మీద ఆధారపడటం, పంట అవశేషాలు అంటే జొన్న, మొక్కజొన్న చొప్ప, కంది కాండాలు, ఎండుగడ్డి లాంటి వాటిపై ఆధారపడటం చేస్తుంటారు రైతులు. అయితే ఎండాకాలంలో మేత, ముఖ్యంగా పచ్చి మేత లేక పశువులు అల్లాడిపోతుంటాయి. ఈ నేపథ్యంలో వేసవిలో పశుగ్రాస కొరతను తట్టుకోవాలంటే పాడి పోషణ రైతులందరూ వారి కమతాలలో కొంత భాగాన్ని పశుగ్రాసాల సాగుకు కేటాయించుకుంటే ఎంతో లాభదాయకంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. వేసవిలో సాగు చేయడానికి అనువైన పశుగ్రాస పంటలను ధాన్యపు జాతి, గడ్డి జాతి, పప్పు జాతి పంటలుగా విభజించవచ్చు. పంట కాలాన్ని బట్టి వీటిని ఏకవార్షికాలు, బహువార్షికాలు ఉంటాయి. వీటిని ముందుగానే అనగా జనవరి, ఫిబ్రవరి మాసాలలో విత్తుకొని ఎండాకాలంలో పచ్చి మేత కొరత అధిగమించవచ్చు. ఏకవార్షిక ధాన్యపు జాతి పశుగ్రాస పంటలైన జొన్న, సజ్జ, మొక్కజొన్న, పప్పు జాతి పశుగ్రాస పంటలైన అలసంద, పిల్లి పెసర, జనుము సాగు గురించి తెలుసుకుందాం. పశుగ్రాసపు జొన్న గురించి, మన రాష్ట్రంలో జొన్న పంటని ప్రధాన పశుగ్రాసంగా చెప్పుకోవచ్చు. ఈ పంటను అన్ని రకాల భూములలో సాగు చేసుకోవచ్చు. ఎండాకాలపు పంటగా దీన్ని జనవరి నుండి మే వరకు ఎప్పుడైనా విత్తుకోవచ్చు. జొన్న పంటలో ఒకే కోతనిచ్చే రకాలు, పలు కోతలునిచ్చే రకాలున్నాయి. ఒకే కోత రకాలలో ముఖ్యమైనవి PC6-1, PC9-1, తర్వాత MP4 ఇంకొకటి. పలు కోతలునిచ్చు రకాలలో SSG 5-9-3, SSG 9-8-8, CHS 20, MFCHS 24, తర్వాత MFCSH 24, MF మొదలైనవి ముఖ్యమైనవి. అంతేకాకుండా బహువార్షిక పశుగ్రాసపు జొన్న రకమైన COFS 29 కూడా సాగు చేసుకొనవచ్చు. ఈ పంట సాగుకు నేలను 2-3 సార్లు దున్ని చదును చేసుకోవాలి. ఎకరాకు 8-10 కిలోల విత్తనాన్ని సాలుకి సాలుకి 30 సెంటీమీటర్లు ఎడమలో విత్తుకోవాలి. దుక్కిలో ప్రతి ఎకరాకు 25 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్, ఇది మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇచ్చుకోవాలి. తర్వాత నత్రజనిని 2 దఫాలుగా, అనగా విత్తుటకు ముందు, విత్తిన 30 రోజుల తర్వాత పైపాటుగా వేసి నీరు పెట్టుకోవాలి. పలు కోత రకాలైతే ప్రతి కోత తర్వాత 12 కిలోల నత్రజనినిచ్చే ఎరువును వేసి వెంటనే నీరు పెట్టాలి. సాగునీటిని 10-15 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి ఇవ్వాలి. ఈ పంటలో కోత దశ చాలా ముఖ్యమైనది. పంటను 50% పూత వచ్చిన తర్వాత మాత్రమే కోయాలి. ఎట్టి పరిస్థితులలోనూ ముందుగా కోయరాదు. పూత దశ కన్నా ముందు పంటలో విష పదార్థాలు నిల్వ ఉండడం వలన అవి పశువులకు ఆరోగ్యమును, అంటే నాము వ్యాధిని కలగజేస్తాయి. పలు కోత రకాలైతే మొదటి కోత 50% పూత దశలోను, తర్వాత కోత 40-45 రోజుల వ్యవధిలో చేసుకోవాలి. నీటి వసతి క్రింద మొదటి కోతలో ఎకరాకు 18 టన్నులు పచ్చి మేత దిగుబడిని, తర్వాత ప్రతి కోతకి 10 టన్నుల దిగుబడి వస్తుంది. జొన్నలో అలసందని అంతర పంటగా సాగు చేసుకుంటే నాణ్యమైన, అధిక పోషక విలువలు కలిగిన పశుగ్రాసం లభిస్తుంది. ఇక పశుగ్రాసపు మొక్కజొన్న గురించి, ఇది అధిక పౌష్టిక విలువలు గల రుచికరమైన ధాన్యపు జాతి పంట. ఈ పంట చాలా త్వరగా పెరిగి తక్కువ కాలంలో ఎక్కువ పచ్చి మేతనిస్తుంది. అన్ని దశలలో పశువుకు మేతగా ఉపయోగించవచ్చు. ఇది ఒకే కోతనిచ్చే పశుగ్రాస పంట. నీటి వసతి ఉంటే ఈ పంటను సంవత్సరం పొడవునా పండించవచ్చు. మురుగునీటి సౌకర్యం ఉంటే అన్ని రకాల నేలల్లోనూ ఈ పంటను పండించవచ్చు. ఆఫ్రికన్ టాల్, J1006, గంగా సఫేద్ 2 అనే రకాలు పశుగ్రాసం కొరకు సాగు చేసుకోవడం అనుకూలమైనవి.
ఈ పంటను సాగు

0: చేయడానికి అవసరాన్ని బట్టి నేలను బాగా దున్ని దుక్కిలో 10 బండ్ల పశువుల ఎరువును వేసుకోవాలి. ఎకరాకు 10-20 కిలోల విత్తనాన్ని 60 సెంటీమీటర్ల ఎడంగా ఉన్న బోదెలకు రెండు వైపులా మొక్కకి 10 సెంటీమీటర్ల ఎడంలో వేసుకోవాలి. ఎకరానికి 60 కిలోల నత్రజని 2 దఫాలుగా అంటే విత్తడానికి ముందు, విత్తిన 35 రోజుల తర్వాత వేసుకోవాలి. అలాగే 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషినిచ్చే ఎరువుల ఆఖరి దుక్కులో వేయాలి. 10-15 రోజులకు ఒకేసారి నీటి చడ్ని అవసరం ఉంటుంది. విత్తిన 60-65 రోజుల తర్వాత 50% పూత దశ నుండి కండె పాల దశలో ఉన్న మొక్కజొన్నని పచ్చిమేతగా కోసుకోవాలి. ఒక ఎకరానికి 20 నుండి 24 టన్నుల పశుగ్రాసం లభిస్తుంది ఈ పశుగ్రాసపు మొక్కజొన్న వల్ల. ఇక సజ్జ పంటను కూడా మనం ఈ పశుగ్రాసంగా వాడుకోవచ్చు, సాగు చేసుకోవచ్చు. వేసవిలో సాగు చేసుకోవడానికి చాలా అనుకూలమైన పంట. తగినంత నీటి వసతి లేని చోట ఈ పంటను సాగు చేసుకోవచ్చు. జొన్న కన్నా అధిక మాంసకృతులు కలిగిన పుష్టికరమైన పశుగ్రాసం ఇది. ఈ పంట కోత కోసినప్పుడు మళ్ళీ పెరుగుతుంది కాబట్టి 2-3 కోతల వరకు తీసుకోవచ్చు. జొన్నలో లాగా దీనిలో ఎటువంటి విష పదార్థములు ఉండవు గనక ఏ దశలోనైనా పశువులకు మేపుటకు అనువైనది. 50% పూత దశలో కోసినట్లయితే పచ్చిమేత అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇక అలసంద పంటను కూడా పశుగ్రాస పంటగా మనము సాగు చేసుకోవచ్చు. అలసంద మంచి పుష్టికరమైన అధిక పోషక విలువలు కలిగిన కాయజాతి రకానికి చెందినది. అందుకే దీనిని ధాన్యపు జాతి పశుగ్రాసాలైన జొన్న, మొక్కజొన్న, సజ్జ పంటలలో అంతర పంటగా సాగు చేసుకుంటారు, చేసుకోవాలి కూడా. 3 వంతుల ధాన్యపు జాతి పశుగ్రాసంలో పండించుకోవచ్చు. ఈ అలసంద పంటలో అధిక పచ్చిమేత దిగుబడినిచ్చే రకాలు బూందేల్ లోబియా 1-2, రష్యన్ జెయింట్, యూపీసీ 5-2-8-6, కేబీసీ 2, సిబిఎఫ్సి 8. ఈ పంట సాగుకు మధ్యరకపు తేలిక నేలలకు అనుకూలమైనది. ఎకరాకు 10-15 కిలోల విత్తనాన్ని 30 సెంటీమీటర్ల ఎడంలో చాలలో విత్తుకోవాలి. ఎకరాకు 8 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం ఇచ్చు ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. వేసవిలో 7-10 రోజులకు ఒకసారి నీటి తడి అవసరమవుతుంది. పంట 50% పూత దశలో అంటే విత్తిన 2 నెలల తర్వాత కోతకు వస్తుంది. ఎకరాకు 10-12 టన్నుల పచ్చిమేత దిగుబడినిస్తుంది. ఇక పిల్లి పెసర కూడా ఈ పశుగ్రాస పంటగా మనం సాగు చేసుకోవచ్చు. వేసవిలో సాగు చేసుకోవడానికి అనుకూలమైన మరొక పప్పుజాతి పశుగ్రాస పంట ఈ పిల్లి పెసర. ఈ పంటను వరి కోసిన తర్వాత భూమిలోని తేమతో కూడా సాగు చేసుకోవచ్చు. పశువులు ఇష్టంగా తినే పంటల్లో ప్రధానమైన పంట పిల్లి పెసర. అన్ని రకాల భూముల్లో ఈ పశుగ్రాసాన్ని సాగు చేయొచ్చు. ఈ పంటను వరి తర్వాత జనవరి ఫిబ్రవరి మాసాల్లో వేసుకోవచ్చు. ఎకరానికి 8-10 కిలోల విత్తనాన్ని వరి కోయడానికి ముందు పొలంలో వెదజల్లుకోవాలి. మొదటి కోతను 50% పూత దశలో అంటే 50 రోజులకు, తర్వాత 30 రోజులకు ఇంకొక కోతను తీసుకోవాలి. ఎకరాకు 6-8 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. ప్రతి రైతు తన సాగు విస్తీర్ణంలో కొంత భూమిలో పశుగ్రాసాల సాగు చేపట్టి మెలకువలు పాటించి సంవత్సరం పొడవునా పచ్చగడ్డి లభించే ఏర్పాటు చేసుకుంటే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు, అధిక ఆదాయము ఇటు పంటలలో ఇటు పాల ఉత్పత్తిలో పొందగలరని రైతులందరికీ వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు రైతులందరికీ తెలియజేస్తున్నారు.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. వ్యవసాయ సూచనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం. మిస్సమ్మ చిత్రం కోసం వసుంధరా దాస్ ఆలపించిన గీతం విందాం. గీత రచన భువనచంద్ర, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో ప్రారంభమైన 3వ భారత నార్టిక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. ఛత్తీస్గఢ్లో నక్సలిజం నుంచి విముక్తమైన ప్రాంతాల అభివృద్ధికి రానున్న 5 ఏళ్లకి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగ అంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనకు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు ఈరోజు ప్రకటించింది. 3వ భారత నార్టిక్ సదస్సు నార్వే రాజధాని ఓస్లోలో ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నార్టిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాల ప్రధానమంత్రులు పాల్గొంటున్నారు. 2022లో డెన్మార్క్లోని కోపెన్హాగన్లో జరిగిన గత సదస్సు కొనసాగింపుగా భారతదేశం నార్టిక్ దేశాల మధ్య వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్యోద్దేశం. అందులో సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరత, పునరుత్పాదక ఇంధనం, డిజిటలైజేషన్ వంటి కీలక అంశాలపై ప్రధానంగా

దృష్టి సారిస్తారు. వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం టేపా ప్రస్తుతం అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ సదస్సు భారతదేశం నార్డిక్ ప్రాంతాల మధ్య వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేస్తానని భావిస్తున్నారు. ప్రస్తుతం నార్డిక్ కూటమితో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $19 బిలియన్గా ఉంది. ఈ సదస్సు భారత్ నార్డిక్ దేశాల మధ్య బహుముఖ సహకారాన్ని మరింత విస్తరిస్తుందని, అలాగే పరస్పరం ఆసక్తి గల ప్రాంతీయ ప్రపంచ అంశాలపై చర్చించేందుకు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు. సదస్సుకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐస్లాండ్ ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, డెన్మార్క్ ప్రధానమంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. రానున్న 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ది చెందిన గిరిజన డివిజన్గా అవతరిస్తుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జగ్దల్పూర్లో మీడియాతో మాట్లాడిన అమిత్ షా, 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బస్తర్ను నక్సలిజం నుండి విముక్తం చేసిన తర్వాత రాబోయే 5 ఏళ్లలో ఈ ప్రాంతం అభివృద్ది కోసం కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక శాస్త్రీయమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేశాయని ఆయన చెప్పారు. ప్రణాళిక ప్రకారం బస్తర్ డివిజన్లోని దాదాపు 200 భద్రతా దళాల శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను షహీద్ వీర్ గుండం ధూర్ సేవా డేరాలుగా మారుస్తారు. ఈ కేంద్రాల ద్వారా బ్యాంకింగ్ సౌకర్యాలు, నైపుణ్య శిక్షణ, పాఠశాలలు, అంగన్వాడీలు, అటవీ ఉత్పత్తుల ప్రాసెస్ యూనిట్లతో సహా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందిస్తారు. బస్తర్లోని ప్రతి గిరిజన కుటుంబానికి ఒక ఆవు లేదా గేదెను అందజేస్తామని, 6 నెలల్లోగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సహకార డైరీ నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని కూడా అమిత్ షా ప్రకటించారు. దీనికోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. యువత, మహిళల సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ బస్తర్ సమగ్ర అభివృద్ది కృషి చేస్తామని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అంతకుముందు హోంమంత్రి ఈరోజు జగ్దల్పూర్లో జరిగిన కేంద్ర జోనల్ కౌన్సిల్ 26వ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, 4 రాష్ట్రాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, సీనియర్ పోలీస్ పరిపాలనాధికారులు పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికార పర్యటన నిమిత్తం ఈరోజు సౌత్ కొరియా రాజధాని సియోల్ చేరుకున్నారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య రక్షణ సహకారాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి, వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ పర్యటన మంచి అవకాశం కల్పిస్తుందని ఆయన చెప్పారు. సౌత్ కొరియా పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి అక్కడ జాతీయ రక్షణ మంత్రి అన్గ్యూ బాక్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని 2 మంత్రులు సమీక్షించడమే కాకుండా ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. అంతకుముందు 2 రోజుల హనాయ్ పర్యటన ముగించుకుని రాజ్నాథ్ సింగ్ సియోల్ చేరుకున్నారు. ఆ పర్యటనలో భారత్, వియత్నాం దేశాలు తమ మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రముఖ అమెరికా కంపెనీల ప్రతినిధులు, అమెరికా భారత్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంతో కూడిన యునైటెడ్ స్టేట్స్ అణు పరిశ్రమ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతదేశాన్ని మార్చేందుకు అణుశక్తి ల్యాండ్మార్క్ సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ శాంతి చట్టాన్ని సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారని, ఈ చట్టం కింద ప్రవేశపెట్టిన సంస్కరణలు వివరించారని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగపరమైన అంశాలపై తీర్పునిచ్చేందుకు త్వరలోనే 7 న్యాయమూర్తుల ధర్మాసనాలను ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలియజేశారు. అంతకుముందు ఏడాది ప్రారంభంలో పరిశ్రమ, ఇండస్ట్రీ అనే పదానికి చట్టపరమైన నిర్వచనానికి సంబంధించిన అంశంపై 9 న్యాయమూర్తుల ధర్మాసనం విచారణలను అత్యున్నత న్యాయస్థానం ముగించింది. దీన్ని అనుసరిస్తూ గత వారం శబరిమల అంశానికి సంబంధించిన విచారణ కూడా ముగించింది. ఆర్జీ కర్ అత్యాచారం హత్య కేసుపై తదుపరి విచారణ జరపాలని కోరుతూ సిబిఐ బాధితురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం నాడు విచారణ చేపట్టనున్నట్టు కోల్కతా హైకోర్టు ఈరోజు తెలియజేసింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అత్యాచారానికి, హత్యకు గురైన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ ఘోరమైన ఘటనలో 1 కంటే ఎక్కువ మంది వ్యక్తుల ప్రమేయం ఉందనే అనుమానంతో ఈ నేరంపై తదుపరి దర్యాప్తు జరపాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేరానిగాను సంజయ్ రాయ్కు
సియాల్డా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

0: 2024 ఆగస్టులో ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఆర్జీ కర్ ఆసుపత్రిలో సెమినార్ హాల్లో విధి నిర్వహణలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యురాలిపై అత్యాచారం హత్య జరగడం, ఆమె మృతదేహం అక్కడ లభ్యమవడం దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలకు దారితీసింది. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ప్రాజెక్ట్ చీతా ప్రగతిని అంచనా వేసేందుకు, భవిష్య కార్యాచరణపై చర్చించేందుకు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మన దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి ప్రవేశపెట్టే లక్ష్యంతో చేపట్టిన ఒక వినూత్నమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రాజెక్ట్ చీతా. పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ సహకారం, శాస్త్రీయ ప్రణాళికల ద్వారా నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి మొదటగా 20 చీతాలను ఇక్కడికి తరలించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైందని, ఆ తర్వాత బోట్స్వానా నుండి మరో 9 చీతాలు తీసుకురావడం ద్వారా దీన్ని మరింత బలోపేతం చేశామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత వైమానిక దళం ఐఏఎఫ్ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ 3 రోజుల అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి శ్రీలంక చేరుకున్నారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను, స్థానిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. శ్రీలంక వైమానిక దళం ఈ విషయం తెలియజేస్తూ, భారత వైమానిక దళాధిపతి ఈ నెల 21వ తేదీ వరకు ద్వీప దేశంలోనే పర్యటిస్తారని, పర్యటనలో భాగంగా ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ సోమవారం నాడు ఐపీకేఎఫ్ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారని తెలియజేసింది. కొలంబోలోని ఎస్ఎల్ఏఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అమర్ప్రీత్ సింగ్ తన పర్యటనలో భాగంగా పవిత్ర దంత అవశిష్ట ఆలయాన్ని సందర్శించడంతో పాటు శ్రీలంక సైనిక నౌకాదళ ప్రధాన అధికారులతో కూడా సమావేశం అవుతారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇబోలా వైరస్ కు సంబంధించి తాజా నివేదికలు విడుదల చేసింది. కొన్ని వారాల క్రితమే ఇబోలా వ్యాప్తి ప్రారంభమైందని, ప్రస్తుత మరణాల సంఖ్య 131కి చేరుకుందని తాజా గణాంకాల్లో తెలియజేసింది. 513 అనుమానిత కేసులు ఇబోలా వైరస్తో ఈ మరణాలు ముడిపడి ఉన్నాయా లేదా అని నిర్ధారించేందుకు దర్యాప్తు జరుగుతోందని కాంగో ఆరోగ్య మంత్రి శామ్యుల్ రోజర్ కాంబా తెలియజేశారు. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు భారత క్రికెట్ జట్టును ప్రకటించింది. ఒక వన్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఇందులో భాగంగా జరుగుతాయి. టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను తప్పించగా కెప్టెన్ శుభ్మన్ గిల్కు డిప్యూటీగా కేఎల్ రాహుల్ను నియమించారు. జూన్ 6వ తేదీ నుంచి ములన్పూర్లో ఏకైక టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తారు. తర్వాత 14వ తేదీ నుంచి ధర్మశాల, లక్నో, చెన్నైలో వన్డే మ్యాచ్లు జరుగుతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం నార్వే రాజధాని ఆస్లోలో 3వ భారత నార్డిక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగ అంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఇల్లువాకిలి కార్యక్రమంలో భూసార పరీక్ష ప్రాముఖ్యత గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయమిందాం. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎస్ రామగోపాల్.
1: మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా మనకు నీటి సదుపాయం, నీటి పారుదల వసతి కూడా మన రాష్ట్రమంతా మనకు ఇది ప్రారంభమైంది. ఇటువంటి సందర్భంలో రైతులందరూ కూడా చక్కటి పంటలు పండించడం కోసం ముందుకొస్తున్నారు. ముఖ్యంగా అయితే

0: వరి ప్రధానమైన పంటగా వండిస్తున్నారు. సరే, ఏ పంట అయినా కానీ చక్కగా పంటలు పండించాలంటే మన నేలను చక్కగా ఆరోగ్యంగా చూసుకోవాలి. ఈ ఆరోగ్యంగా లేని నేలలను ఆరోగ్యవంతంగా చేసుకోవాలంటే ప్రధానంగా మనకు భూసార పరీక్ష అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఈ భూసార పరీక్ష ఆవశ్యకత గురించి విపులంగా మనం తెలుసుకోవడం కోసం మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణ్ గారిని మనం ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. వారిని అడిగి మరిన్ని వివరాలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక వారిని ఆహ్వానిస్తాను. నమస్కారం అండి కళ్యాణి గారు.
1: నమస్కారం సార్.
0: కళ్యాణి గారు, వేసవి కాలం వచ్చిందంటే పంటలన్నీ కోత కంప్లీట్ అయింటది, పంటలన్నీ కోత కోసుకొని ఉంటారు. ఈ సందర్భంలో వేసవి కాలంలో చేయవలసిన పనులు ముఖ్యంగా దుక్కి దున్నడం ఇటువంటివి ప్రారంభిస్తుంటారు. అలాగే ఈ మధ్యకాలంలో ఒక కొన్ని సంవత్సరాలుగా భూసార పరీక్ష కంపల్సరీ చేసుకోవాలా, భూసార పరీక్ష చేసుకుని చక్కటి పంటను పండించుకోవాలని ప్రముఖమైన పాత్ర వహిస్తుందని కూడా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ సందర్భంలో ఈ భూసార పరీక్ష ఎందుకు చేసుకోవాలి, ఈ అవసరం ఏంటి, మన రైతు సోదరులకు ముందుగా తెలియచేయండి.
1: అయితే భూసార పరీక్ష అనేది చాలా ఖచ్చితంగా చేయించుకోవాల్సినటువంటి అంశం అండి. మనం ఏ పంట పండించుకోవాలన్నా మొదటగా నేల ఆరోగ్యం అనేది చాలా అవసరం. నేల యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించాలి అంటే మనం తప్పకుండా భూసార పరీక్షలు చేయించుకోవాలి. ఎలా అయితే ఒక మనిషి ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి మనము బ్లడ్ టెస్ట్ ఇచ్చి ఆ పరిశోధనల ద్వారా తెలుసుకుంటాం, పరీక్షల ద్వారా తెలుసుకుంటామో, అదేవిధంగా నేలకు కూడా ఈ భూసార పరీక్షలు అనేవి చాలా అవసరము. భూసార పరీక్షల ద్వారా మనము దాంట్లో ఉదజని సూచి, లవణ సూచిక, సేంద్రియ కర్బనము, నత్రజని, భాస్వరము, పొటాషియము మరియు సూక్ష్మ పోషకాలు ఎంత ఉన్నాయి అనేది తెలుసుకుంటాం. సో దీనివల్ల ఏమిటంటే నేల యొక్క ఆరోగ్యం తెలుస్తుంది మనకి, అంటే పోషకాలు ఏ మోతాదులో ఉన్నాయి అనేది తెలుస్తుంది. అలాగే పిహెచ్ అన్నాం, ఉదజని అన్నాం కదా, ఉదజని సూచిక అనేది మరియు లవణ సూచిక అనేవి నేల యొక్క సమస్యలను తెలియజేస్తుంది. అంటే అది సమస్యాత్మక నేలనా, మంచిగానే ఉందా అనే విషయాన్ని తెలుస్తుంది. అంటే మనం చౌడు గురించి మాట్లాడుకుంటాం కదా, చౌడు నేలలు అయినట్లయితే మనకి ఉదజని సూచిలో తేడాలు కనిపిస్తాయి అన్నమాట. 7.5 కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది, లవణ సూచికల్లో కూడా ఎక్కువగా నమోదవడం జరుగుతుంది. ఆ రకంగా మనము చౌడు నేలలు ఉన్నట్లయితే గుర్తించవచ్చు. సో ఇంకా ఇదే కాకుండా నేల ఆరోగ్యాన్ని బట్టి మనము ఏ రకమైనటువంటి పంటలు వేసుకోవచ్చు, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించవచ్చు అనేది తెలుసుకోవచ్చు.
0: చాలా చక్కగా మీరు వివరిస్తుంటే చాలా ఆసక్తికరంగా వినాలనిపిస్తుంది మాకు కూడా. అయితే ఈ భూసార పరీక్ష చేయడానికి ఈ మట్టి నమూనా కూడా ప్రముఖమైన పాత్ర వహిస్తుందంటారు. ఈ మట్టి నమూనాను ఏ విధంగా సేకరించాలి, ఏ విధంగా ఈ పరిశోధన ప్రయోగశాలలకు మనం పంపించాలి, ముందుగా చెప్పండి.
1: మట్టి పరీక్షలు చేయించుకోవాలి అంటే ఈ వేసవి అనేది దానికి సరైన సమయము. ఎటువంటి పంట లేనటువంటి సమయంలో మనము నమూనాలను సేకరించినట్లయితే ఫలితాలు చాలా కరెక్ట్గా వస్తాయి. కాబట్టి ఈ వేసవి సమయంలో పొలంలో ఒక 2 నుంచి 2.5 ఎకరాల వరకు ఒక నమూనాను సేకరించవచ్చు. ఒకవేళ మనకున్నటువంటి పొలంలో 2 రకాలైనటువంటి నేలలు, అంటే నల్ల భూమి కొంతమందికి మరియు ఎరుపు రంగులో మట్టి ఉన్నప్పుడు, లేదంటే చౌడుతత్వం ఉన్నప్పుడు, అలా వివిధ రకాలుగా ఉన్నప్పుడు ఒక్కో రకానికి ఒక మట్టి నమూనాను సేకరించాల్సి ఉంటుంది. మట్టి నమూనా సేకరించేటప్పుడు ముందుగా ఏ పొలంలో అయితే మనం మట్టి నమూనాను సేకరిస్తామో దాంట్లో 8 నుంచి 10 స్థలాల్లో మట్టి నమూనాను సేకరించాలి. అది కూడా ర్యాండమైజ్డ్ మెథడ్, అంటే అక్కడక్కడ పొలంలో ఒక పద్ధతిగా కాకుండా క్రిస్ క్రాస్ గా అక్కడక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. పొలం గట్లకి దూరంగా రోడ్డు పక్కన కాకుండా, చెట్ల నీడల్లో కాకుండా, మరియు ఈ ఎరువుల దిబ్బలు అలాంటివి ఏమైనా ఉంటే వాటి దగ్గర కూడా మనం నమూనాలు సేకరించకూడదు. అలా పంట ఉన్న సమయంలో సేకరించకూడదు. ఈ రకమైనటువంటి జాగ్రత్తలు వహించి ఒక 8 నుంచి 10 దగ్గరలు మనం వి ఆకారంలో 15 సెంటీమీటర్ల లోతుకు పార సహాయంతో చెక్కాలి. చెక్కి తీసుకుని ఇలా 8 నుంచి 10 స్థలాల్లో తీసుకున్నటువంటి మట్టిని ఒక దగ్గర పరుచుకున్నట్లయితే, ఒక బస్తా పైన, లేదంటే ఒక టార్పలిన్ షీట్ పైన, లేదంటే నీట్గా చదునుగా ఉన్నటువంటి ఒక ప్లేస్లో దాన్ని పరుచుకొని చతురస్రాకారంగా కానీ గుండ్రంగా కానీ పరుచుకోవాలి. దాంట్లో ఏవైనా కర్ర పుల్లలు కానీ ఎండిన ఆకులు కానీ అలాంటివి ఉన్నట్లయితే అన్నిటినీ కూడా తీసివేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ చతురంగా పరుచుకున్నటువంటి మట్టిని 4 భాగాలుగా చేసుకోవాలి. ఈ 4 భాగాల్లో వ్యతిరేకంగా ఉన్నటువంటి

0: వంటి రెండు భాగాలను తీసివేయాలి. దానికి వ్యతిరేకంగా ఉన్న ఇంకో రెండు భాగాలను కలిపి మళ్ళీ ఇదే విధంగా చతురస్రాకారంగా గాని గుండ్రంగా గాని చేసుకుని నాలుగు భాగాలుగా చేసి ఈసారి మొదటిసారి తీసుకున్న దానికి ఆపోజిట్ లో ఆ శాంపిల్ ఆ భాగాలను బయటకు తీసివేసి ఈ రకంగా రిపీటెడ్ గా ఒక అరకిలో వచ్చే వరకు మనం చేయాల్సి ఉంటుంది. దీన్ని క్వార్టరింగ్ మెథడ్ అంటాం. సో ఈ క్వార్టరింగ్ చేసి మనం ఒక అరకిలో శాంపిల్ వచ్చేలాగా తీసుకుంటాం అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనం తీసుకున్న నేల అంతటికి సరిపోయేటువంటి కరెక్ట్ గా నమూనాను సేకరించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ రకంగా తీసుకున్నటువంటి శాంపిల్ ను లేబులింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
1: లేబులింగ్ అంటే మీరు ఏమేమి ఆ లేబుల్ మీద మనం రాయాల్సి ఉంటుంది, వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఆ వివరాలు?
0: ఓకే, లేబులింగ్ అనగా మనము ఈ శాంపిల్ తీసుకున్నటువంటి కవర్ లోపల మరియు బయట కూడా లేబుల్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో రైతు యొక్క పేరు, తండ్రి పేరు, సర్వే నెంబరు, వారు వేసినటువంటి పంట, గత సంవత్సరంలో వేసినటువంటి పంట, తర్వాత వేయబోయే పంట, ఎటువంటి ఎరువులను వినియోగించారు మరియు ఎలాంటి నీటి సౌకర్యం ఉంది, ఇలాంటివన్నీ కూడా దానిలో నమోదు చేయాల్సి ఉంటుంది. సో లోపల మనం ఏదైతే లేబుల్ వేస్తామో అది పెన్సిల్ సహాయంతోనే రాయవలసి ఉంటుంది. రాసి ఆ కవర్లో వేసి కవర్ పైన కూడా మీ ఈ డీటెయిల్స్ అన్ని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
1: ఇలాగా ప్యాక్ చేసి తర్వాత ప్రయోగశాలలకు పంపించాల్సి ఉంటుంది.
0: ఈ రకంగా నమోదు చేసిన తర్వాత వీటిని ప్రయోగశాలలకు పంపించినట్లయితే అక్కడ మనకు కావలసినటువంటి పరీక్షలన్నీ కూడా, అంటే ఉదజని సూచి తీసుకోవచ్చు, లవణ సూచిక, సేంద్రియ కర్బనము, నత్రజని, భాస్వరం, పొటాషియం, సూక్ష్మ పోషకాల వివరాలన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది,
1: వారు తెలియజేస్తారు. అయితే మీరు ఈ విధంగా ఈ మట్టి నమూనాను పంపించినటువంటి సందర్భంలో ప్రయోగశాలలో వాళ్ళు పరీక్షించి ఒక పట్టికలాగా ఏదో తయారు చేస్తారంటారు కదా, ఆ పట్టిక ఏమేమి వివరాలు ఉంటాయి, ఆ వివరాలు ఏ విధంగా ఉంటాయి, ఒకసారి రైతులకు అవగాహన కోసం తెలియచేయండి.
0: మనం ఈ భూసార పరీక్ష చేయించుకున్న పరీక్షా పత్రాలను విశ్లేషించినట్లయితే దాంట్లో పిహెచ్ అంటే ఉదజని సూచి అనేది 6.5 నుంచి 7.5గా ఉన్నట్లయితే ఆ నేలలను తటస్థ నేలలుగా చెప్పవచ్చు. ఇటువంటి నేలల్లో మనకు పోషకాలన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఒకవేళ 6.5 కంటే తక్కువగా ఉన్నట్లయితే దానిని ఆమ్ల గుణం ఉన్నటువంటి నేలగా చెప్తాము. ఇలాంటి నేలలు మన దగ్గర, అంటే మన తెలంగాణ ప్రాంతంలో లేవు, కాబట్టి మనకి దీని గురించి ప్రాబ్లం లేదు. సో 7.5 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నేలలను క్షార నేలలుగా చెప్తాము. అదేవిధంగా లవణ సూచిక, ఈ లవణ సూచిక 4 కంటే తక్కువగా ఉన్నట్లయితే మనకి ఎటువంటి సమస్య ఉండదు. 4 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే లవణాల శాతం ఎక్కువగా ఉన్నట్లు కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా సేంద్రియ కర్బనం విషయానికి వస్తే, సేంద్రియ కర్బనము 0.5 కంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని తక్కువగా ఉన్నట్టు అభివర్ణిస్తాము. సో మన తెలంగాణ తీసుకున్న, ఆంధ్రప్రదేశ్ తీసుకున్న చాలా వరకు నేలల్లో ఈ సేంద్రియ కర్బనము రాను రాను తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం మన నేలల్లో ఇది 0.3గా ఉంది. ఎందుకంటే మనం ఎక్కువగా రసాయనాలను వాడడము, సేంద్రియ వాడకం చాలా వరకు తగ్గించాం కాబట్టి నేలలో సేంద్రియ కర్బనం శాతం రాను రాను తగ్గుతూ ఇది 0.3గా నమోదవుతూ ఉంది. కరెక్ట్ మోతాదు వచ్చేసి 0.5 నుంచి 1గా ఉంటే దాన్ని మధ్యస్థం అంటాం. 1 కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నట్లుగా చెప్తాము. అదేవిధంగా నత్రజని విషయానికి వచ్చినట్లయితే ఇది 280 కంటే తక్కువగా ఉన్నట్లయితే తక్కువగా సూచించినట్లు, 560 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తాము. మరియు భాస్వరం విషయానికి వచ్చినట్లయితే 10 నుంచి 25 కిలోలు ఒక హెక్టార్ కి దీని యొక్క రేంజ్ గా తీసుకుంటామన్నమాట. 10 కంటే తక్కువగా ఉన్నట్లయితే తక్కువ ఉన్నట్లుగా, అదేవిధంగా 25 కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నట్లుగా తీసుకుంటాము. అదేవిధంగా పొటాషియం విషయానికి వచ్చినట్లయితే అది కూడా అంతే, 288 కంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని తక్కువగా ఉన్నట్టుగా అభివర్ణిస్తాము, 560 కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నట్టుగా అభివర్ణించడం జరుగుతుంది. ఈ రకంగా మనం గనక నత్రజని, భాస్వరము, పొటాషియము తక్కువగా నమోదైనప్పుడు ఆ నేలల్లో మనం వేసుకునే పంటకి 25% అధికంగా ఈ ఎరువులను పెంచి వేయాల్సిన అవసరం ఉంది. మధ్యస్థంగా వచ్చినప్పుడు మనకు రికమెండెడ్ డోస్ లో ఫర్టిలైజర్స్ వేసుకుంటాం. ఒకవేళ ఎక్కువగా సూచించినట్లయితే ఆ ఎరువుని ఒక 25% తగ్గించుకుని వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మనము పంటలకు ఎరువులు వేసుకునేటప్పుడు భూసార పరీక్షలు చేయించుకొని దాంట్లో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా విశ్లేషించుకొని ఎరువులు వాడడం వల్ల అధికంగా రసాయనాలను వేయాల్సిన అవసరం ఉండదు. దానివల్ల కాలుష్యం తగ్గుతుంది మరియు ఈ అధిక ఎరువులు వేయడం వల్ల ఖర్చు కూడా పెరుగుతుంది. సో ఇది గమనించుకొని రైతులు ఎరువులు వాడాల్సిందిగా మనవి.
1: విజ్ఞప్తి చేస్తున్నారు, ఒక శాస్త్రవేత్తగా మీరు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కళ్యాణి గారు, మీరు చెప్తూ ఉంటే చాలా చక్కగా మీరు ఒక సూచిక ప్రకారం ఇవి వివరిస్తున్నారు.

0: బాగుంది. అయితే రైతు సోదరులు కృషి విజ్ఞాన కేంద్రానికి వస్తూ ఉంటారు రైతులు. ఇటువంటి సందర్భంలో మీరు వాళ్ళను బంటి నమూనా పరీక్షలు తీసుకుని వచ్చినప్పుడు మీరు ఇటువంటివని సాధారణంగా తెలియజేస్తూ ఉంటారా? మరి తెలియజేస్తే రైతులు కూడా మీ అనుభవంలో పాటిస్తున్నారా? మీ ప్రాంతంలో ఎటువంటి అవగాహన చర్యలు చేపడుతున్నారు? రైతులకు ఏ విధంగా అవగాహన మీరు కల్పిస్తున్నారు? అటువంటి విజయవంతమైన కథనాలుంటే ఒకసారి మాకు రైతు సోదరులందరికీ తెలియచేయండి.
1: చాలా వరకు రైతులకి దీనిపైన ఒక అవగాహన వచ్చిందండి. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల ఉన్నటువంటి లాభాలను వారు గమనించారు. రైతులు రెగ్యులర్గా వస్తూ ఉంటారు, వాళ్ళ మట్టి నమూనాలు తీసుకొని వచ్చి ఇవ్వడం జరుగుతుంది. సో మేము దాన్ని విశ్లేషించి చెప్పినప్పుడు వారు దాన్ని పాటిస్తున్నారు. ఈ రకంగా పాటించి చాలా మంది రైతులు వారి పొలాల్లో తక్కువ రసాయనాలతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను సాధించడం జరిగింది. ముఖ్యంగా పంట తోటలకు సంబంధించినటువంటి రైతులు ఎక్కువగా వస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళది లాంగ్ డ్యూరేషన్ కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ భూసార పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిదని మేము సూచిస్తూ ఉంటాము. కాబట్టి అటువంటి రైతులు కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు.
0: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు, బాగుంది. అయితే ఈ మధ్య కాలంలో ప్రకృతి వ్యవసాయం, నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ వ్యవసాయం అనే మాటలు వింటున్నాం, చేస్తూ ఉన్నారు రైతులు కొందరు. మరి ఇటువంటి సందర్భంలో మీరు సేంద్రియ కర్మణం కూడా తక్కువగా ఉంది అని కూడా సూచిస్తున్నారు మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో. ఇటువంటి సందర్భంలో సేంద్రియ కర్మణము పెంచుకోవాలంటే ఈ సేంద్రియ ఎరువులు వాడాల్సిన అవసరం ఉందా? మీరు ఏ విధంగా రైతు సోదరులకు రికమెండ్ చేస్తున్నారు? ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా కాస్త ఈ భూమి సారవంతం చేసుకునే అవకాశం ఉందా? ఈ వివరాలు కూడా ఒకసారి మన రైతు సోదరులకు తెలియచేయండి.
1: తప్పకుండా అండి. ప్రస్తుతము మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటి అంటే నేల ఆరోగ్య పరిరక్షణ. సో దీనిలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే మనకున్న ఏకైక మార్గం సేంద్రియ ఎరువులను వినియోగించుకోవడం. ఈ సేంద్రియ ఎరువుల వాడకం ద్వారానే మనం నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచి తద్వారా నేలలో సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుకోవచ్చు. ఈ సూక్ష్మజీవులు అనేవి సేంద్రియ కర్బనం పైన వాటిని ఆహారంగా తీసుకుంటూ వాటిని చివికి లేదా కుళ్ళింపజేసి పోషకాలను విడుదల చేయడం జరుగుతుంది. సో తద్వారా పంటకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా అందుతాయి. కాబట్టి సేంద్రియాలను ఖచ్చితంగా వాడాలి. సేంద్రియాలు వాడకుండా ఓన్లీ రసాయనాలు వేయడం వల్ల మనము ఆహారం తీసుకోకుండా మందులు మీద మనిషిని బతికించినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు ఖచ్చితంగా సీజన్లో పంట వేసే ముందు సేంద్రియ పదార్థాలైనటువంటి FIM అంటే ఫార్మ్యార్డ్ మెన్యూర్ అంటే పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు లేదా వర్మి కంపోస్ట్ లాంటివి వినియోగించాలి. సో ఇప్పుడు మన దగ్గర పశువుల సంతతి తక్కువగా ఉంది కాబట్టి పచ్చిరొట్ట పైర్లు దీనికి చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. సో పచ్చిరొట్ట పంటల విషయానికి వస్తే జనుము కానీ జీలుగ, పిల్లి పెసర లాంటి పంటల్ని మనము వేసవిలో వేసుకొని 45 రోజులు పుష్పదశకు వచ్చిన తర్వాత వాటిని అదే నేలలో కలియదున్నాలి. ఈ రకంగా చేయడం వల్ల నేలకు కావలసినటువంటి సేంద్రియం అనేది యాడ్ అవుతుంది. ఇదే కాకుండా మనకి కొన్ని పొలం గట్ల మీద కానీ దగ్గరలో ఉన్న అడవుల్లో ఉండేటువంటి వేప, గ్లైరిసీడియా కానీ, కానుగ, జిల్లేడు వంటి ఆకులను కానీ లేత కొమ్మలను కానీ తీసుకొచ్చి నేలలో కలియదున్నడం వల్ల కూడా సేంద్రియం అనేది పెరుగుతుంది నేలల్లో. ఈ రకంగా మనము వివిధ రకాలైనటువంటి సేంద్రియాలను వాడి నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవచ్చు.
0: అయితే మన పూర్వీకులు సమీకృత వ్యవసాయం చేసేవారు, అంటే పాడి పంట అంటే పాడి ఉండేది, పంట ఉండేది అని సందర్భంలో. ఈ సమీకృత వ్యవసాయంలో రకరకాల పశువులను పెంచడం అంటే గేదెలు, ఆవులు, గొర్రెలు, కోళ్లు, పందులు ఇటువంటి జంతువులను పెంచి వాటి యొక్క పేడ పెంటని మురుగబెట్టి తర్వాత పొలాలకు అందించేవారు. ఆ విధంగా సేంద్రియ ఎరువులను వాడడం వల్ల సేంద్రియ కర్బనం పెరుగుతూ మంచి పంటలు ఇచ్చేటి, సారవంతమైనటువంటి నేలలు తయారయ్యేటివి అప్పట్లో. మరి ఇటువంటి ఈ సమీకృత వ్యవసాయానికి ఏమైనా ప్రభుత్వం గాను ప్రోత్సహిస్తుందా, లేదంటే సమీకృత వ్యవసాయం చేయమని మీరు కూడా కృషి విజ్ఞాన కేంద్రంలో, ఎందుకంటే వ్యవసాయ సదస్సులు జరుగుతుంటాయి, రైతులు వస్తుంటారు, ఇటువంటి సందర్భంలో మీరు ఏమైనా వాళ్ళను ప్రేరేపించి చక్కగా ఈ యొక్క ఆవులను, గేదెలు పెంచమని మనం రికమెండ్ చేస్తున్నారా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన యొక్క పశు సంపద కూడా కనుమరుగవుతుంది, తక్కువగా అవుతుంది ఖర్చు అని, మనుషులు ఖర్చు ఎక్కువైతుంది, కష్టం ఎక్కువైతుందని. మరి ఏ విధంగా మీరు రికమెండ్ చేస్తున్నారు ఈ యొక్క పశువులు పెంచుకోవాలని మీరు ఏమైనా తెలియజేస్తున్నారా? ప్రభుత్వం కూడా ఏమైనా ప్రోత్సహిస్తున్నా ఉంటే ఒకవేళ ఆ వివరాలుంటే తెలియచేయండి.
1: చాలా మటుకు రైతులకి దీనిపైన ఒక అవగాహన వచ్చింది. సేంద్రియాలను వాడాలి అంటే సేంద్రియ వ్యవసాయము, సహజ వ్యవసాయం చేయడం వల్ల నేల ఆరోగ్యం బాగుపడుతుంది, మన ఆరోగ్యం బాగుంది.

0: బాగుపడుతుంది అనే అవగాహన చాలా మంది రైతులకి ఉంది. మనం ఖచ్చితంగా సేంద్రియాలను వాడాలి అంటే పాడి ఉండాల్సిందే, పంటతో పాటు పాడి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం సేంద్రియ ఎరువులు అనేది ఖచ్చితంగా మనం పశువుల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలను సేంద్రియాలుగా వాడుకొని పంటకు వేయడం జరుగుతుంది. పంటలో వచ్చేటువంటి మిగులు లేదా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో గడ్డిని వాటిని మనం పశువులకు మేతగా ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే వృధాని తగ్గించుకోవచ్చు. సో ఈ రకంగా చేయడం వల్ల ఖచ్చితంగా లాభాల బాట పడతాము అని చాలా మంది రైతులు అవగాహనలోకి వచ్చారు. ఇప్పుడు సేంద్రియ లేదా సహజ వ్యవసాయానికి సంబంధించి చాలా మటుకు FPOలు కూడా తయారవుతున్నాయి. వారు అందరూ ఇంటిగ్రేటెడ్గా అంటే కలిసికట్టుగా ఉండి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సబ్సిడీలను వినియోగించుకొని ఈ సమగ్ర వ్యవసాయం సహజ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా మనకి వివిధ రకాలైనటువంటి సబ్సిడీలను ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి.
1: చాలా చక్కటి వివరాలు. భూసార పరీక్షను చేసుకుని ఏ విధంగా సేంద్రియ కర్బనాన్ని సేంద్రియ ఎరువులు మనం భూమికి అందించి చక్కటి పంటలు పండించుకోవచ్చన్న వివరాలు అందించారు డాక్టర్ కె కళ్యాణి గారు. ధన్యవాదాలు.
2: ఇంతవరకు భూసార పరీక్ష ప్రాముఖ్యత గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
3: అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: రైతు సోదరులకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 21వ తేదీ గురువారం సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో వేసవి కాలంలో పోషకాహారం ప్రాముఖ్యత అంశాన్ని గురించి రాజేంద్ర నగర్ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి జి జ్యోత్స్న గారు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సరైన సమాధానాలు తెలియజేస్తారు. కావున రైతు సోదరులు మీ సందేహాల నివృత్తికై ఫోన్ చేయండి, ప్రామాణికమైన సమాధానాలు సలహాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు 2324 08 5 2 2 3 2 4 0 8 5 3, ఎస్టడీ కోడ్ 040 గుర్తుంచుకోండి. ఈ నెల 21వ తేదీ గురువారం సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో వేసవి కాలంలో పోషకాహార ప్రాముఖ్యత అంశాన్ని గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో రాజేంద్ర నగర్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఈ జ్యోత్స్న గారు పాల్గొని రైతు సోదరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324 08 52 2324 08 53, ఎస్టడీ కోడ్ 040.

0: ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 7:45 కావస్తోంది. ప్రకటించిన వికసిత్ భారత్ కొద్దిసేపట్లో.
1: వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై హరిత వ్యూహం, ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దండే స్వప్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు ఉన్నారు. వీరు వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్గా సిల్వర్ జూబ్లీ క్లస్టర్ యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారు. మరి వీరి ద్వారా వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై మన ప్రభుత్వం చేపడుతున్న హరిత వ్యూహంపై మన శ్రోతలకు వీరి ద్వారా వినిపిద్దాం. నమస్కారం అండి డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు.
3: నమస్కారం అండి.
2: మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా ఈ భూ సంరక్షణ గురించి మన ప్రభుత్వం హరిత వ్యూహం రచించి దాన్ని అనుగుణంగా వ్యూహాత్మకంగా దాన్ని ప్రవేశపెట్టి ఈరోజు అమల్లో కూడా జరుగుతూ ఉందండి. మరి వీటి గురించి మా శ్రోతలు కాస్త తెలియజేస్తారండి.
3: అలాగేనండి. భారతదేశము 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సాంకేతికత, యువత, మహిళలు మరియు రైతుల

భాగస్వామ్యంతో ఆర్థిక వృద్ధిని పర్యావరణ పరిరక్షణతో జత చేయడం లక్ష్యంగా చేసుకుని వృక్ష సంరక్షణ మరియు హరిత ఉద్యోగాలు వంటి స్థిరమైన పద్ధతులను అనుసంధానిస్తుంది. సహజ వనరుల సంరక్షించడం, హరిత సాంకేతికతను మెరుగుపరచడం, బాధ్యతాయుతమైన వినియోగాన్ని నిర్ధారించడం వీటిపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. అదేవిధంగా సౌర పవన ఇంధనం వాడుక మరియు వ్యర్థాల తగ్గింపు, స్వచ్ఛమైన గాలి నీరు మరియు వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం అనగా క్లైమేట్ స్మార్ట్ వ్యవసాయ ఫార్మింగ్ లేదా క్లైమేట్ రీసైలెంట్ ఫార్మింగ్ అని కూడా అంటారు, ఈ నాలుగిటిని అనుసంధానిస్తుంది. వాతావరణ మార్పుల సవాళ్లు పరిష్కరించడంలో మరియు భవిష్యత్తు తరాల కోసం విస్తారమైన జీవ వైవిధ్యాన్ని రక్షించడంతో భారతదేశం స్థిరమైన పద్ధతుల ద్వారా ముందుండటమే లక్ష్యంగా వికసిత్ భారత్ను సాధించే మార్గంలో ప్రణాళికా దశ నుండి కార్యాచరణ దశకు వెళ్లడం గమనార్హం. సో ప్రణాళిక దశ వేసుకున్నాము, కానీ దాని కార్యాచరణ దశకు మనము ముందడుగు వేస్తున్నాము. 2047 నాటికి ఈ ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. వాటికి ఈ కీలక లక్ష్యాల ద్వారా వికసిత్ భారత్ 5 కీలక లక్ష్యాల ద్వారా మనకు అందిస్తుంది. అవి హరిత ఇంధన పరివర్తన, పర్యావరణ కోసం జీవనశైలి మరియు చక్రీయ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల తగ్గింపు, స్వచ్ఛమైన రవాణా మరియు పారిశ్రామికాభివృద్ధి, సుస్థిర వ్యవసాయం మరియు ప్రపంచ నాయకత్వం మరియు సహకారం. సో ఈ 6 కీలక లక్ష్యాలను పెట్టుకుని ముందడుగు వేస్తుంది. హరిత ఇంధన పరివర్తన అనగా 2032 నాటికి 22.5 గిగావాట్ల అణు విద్యుత్ను లక్ష్యంగా పెట్టుకుని $1 బిలియన్ పెట్టుబడితో పునరుత్పాదక ఇంధనాలను అనగా సౌర లేదా పవన మరియు హరిత హైడ్రోజన్ను దూకుడుగా అనుసరిస్తుంది. సో ఈ విధంగా మనము ముందడుగు వేయాలని ఆశిస్తున్నాము. పర్యావరణ కోసం జీవన శైలి అనే లైఫ్ అనే దాంట్లో సుస్థిర రోజువారీ పద్ధతులను ప్రోత్సహించడానికి వ్యక్తిగత చర్యలను ప్రవర్తనను మార్చడం తద్వారా ప్రపంచ వాతావరణ లక్ష్యాలతో సమలేఖనం చేస్తుంది. చక్రీయ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల తగ్గింపు లో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ మరియు కొత్త విధానాల ద్వారా భారతదేశ పట్టణ ప్రణాళికలో వ్యర్థాల తగ్గింపును మరియు వనరుల సామర్థ్యాన్ని ఏకీకృతం చేస్తూ వ్యర్థరహిత సమాజం నిర్మించడం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుంది. స్వచ్ఛమైన రవాణా మరియు పారిశ్రామిక అభివృద్ధి పరంగా చూసుకుంటే విద్యుత్ వాహనాల వినియోగం మరియు పారిశ్రామిక డీకార్బనైజేషన్ ప్రాధాన్యమిస్తూ MSMEల ద్వారా గ్రీన్ స్టీల్ మరియు సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణపై దృష్టి సారిస్తుంది. సుస్థిర వ్యవసాయంలో భాగంగా వ్యవసాయ రంగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా భారతదేశం గ్లోబల్ సౌత్ కోసం వాతావరణ చర్యలను ప్రోత్సహిస్తుంది మరియు సుస్థిర పద్ధతులను పంచుకుంటుంది. అంతర్జాతీయ సౌర కూటమి వంటి కార్యక్రమాల ద్వారా హరిత సాంకేతికతల కోసం కీలక ఖనిజాలను సమకూరుస్తుంది. ఇవన్నీ లక్ష్యాలుగా పెట్టుకుని భారతదేశం 2047 నాటికి వికసిత భారతదేశంగా పరిగణింపడానికి ఇవన్నీ మార్గాలు సూచించుకున్నది. April 22 ప్రతి సంవత్సరం మనము భూమి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో ఇతివృత్తం మన శక్తి మన గ్రహం, ఈ 2026 థీమ్ వచ్చేసి మన శక్తి మన గ్రహం, అంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్. సో ఎర్త్ ఈజ్ ఎ ప్లానెట్, భూమి అనేది ఒక గ్రహం అని మనం అందరికీ తెలుసు. మరి భూమి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి, మరి ఎలా జరుపుకోవాలి, ఇవన్నీ గమనించుకుంటే ప్రతి సంవత్సరము April 22 భూమి దినోత్సవాన్ని జరుపుకుంటాము. భూమి కోసం సానుకూల మార్పును సృష్టించే శక్తి మనలో ప్రతి ఒక్కరికి ఉందని గుర్తు చే సందర్భమే ఈ భూమి దినోత్సవం. కాలుష్యం, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పులు, అంతరించిపోతున్న జీవజాతులు వంటి సమస్యలపై అవగాహన కల్పించడానికి ఈ భూమి దినోత్సవాన్ని జరుపుకుంటాము. భవిష్యత్ తరాల కోసం మన గ్రహాన్ని కాపాడుకోవాల్సిన మన బాధ్యతను ఇది గుర్తు చేస్తుంది. ఆచరణీయమైన మార్పును ప్రోత్సహించడానికి మరియు స్థిరమైన సామూహిక చర్య నిజమైన పర్యావరణ పురోగతిని సృష్టిస్తుందని
పునరుద్ఘాటించడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.

ఉంటున్నాము. సుస్థిరమైన పద్ధతులు మరియు విధానాల కోసం చర్చించడానికి, ప్రజలను ఏకతాటిపై తీసుకురావటానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. పర్యావరణ అవగాహనను, క్రియాశీలతను ప్రోత్సహించడం, తద్వారా సానుకూల మార్పును ప్రేరేపించడంలో మరియు మానవాళికి గ్రహానికి మధ్య లోతైన అనుబంధాన్ని పెంపొందించడంలో ఈ భూమి దినోత్సవం కీలక పాత్ర పోషిస్తుంది. మొదటి భూమి దినోత్సవం 1970 ఏప్రిల్ 22న విస్కాన్సిన్కు చెందిన సెనేటర్ గైలార్డ్ నెల్సన్ మరియు యువ కార్యకర్త డెనిస్ హెయాస్తో కలిసి అక్కడ ఉన్న యువతతో భూమిని కాపాడుకునే దిశగా నిర్వహించారు. ప్రస్తుతం 190కి పైగా దేశాలలో ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. దీనితో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక వేడుకలలో ఒకటిగా నిలిచింది ఈ భూమి దినోత్సవం. 2026 భూమి దినోత్సవం

0: పైగా దేశాలలో ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. దీనితో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక వేడుకలలో ఒకటిగా నిలిచింది ఈ భూమి దినోత్సవం. 2026 భూమి దినోత్సవం యొక్క ఇతివృత్తం మనం తెలుసుకున్నాం కదా. ఈ ప్రచారం స్వచ్ఛమైన శక్తిని వేగవంతం చేయడం, పర్యావరణ నష్టానికి జవాబుదారీతనాన్ని పెంచడం, సమాజ స్థాయిలో వాతావరణ సమస్యల పరిష్కారాలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. మెరుగైన రేపటి కోసం నేడే భూమిని రక్షిద్దాం. ప్రతి చిన్న చర్య ముఖ్యమైనదే. మనమందరం కలిసి పనిచేస్తున్నప్పుడే మన సమిష్టి శక్తి మన గ్రహం కోసం మరింత ఆరోగ్యకరమైన, పచ్చని మరియు సుస్థిర భవిష్యత్తును నిర్మించగలదు. అసలు ఈ దినోత్సవం ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు అనేది తెలుసుకున్నాం, 1970 నుండి. మరి భూమి వయస్సు ఎంత? సుమారు 4.54 బిలియన్ సంవత్సరాలుగా భావిస్తున్నాము. ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే శిలలలోని రేడియోధార్మిక ఐసోటోప్ల క్షయాన్ని కొలిచే రేడియోమెట్రిక్ డేటింగ్ అను పద్ధతి ద్వారా భూమి యొక్క వయస్సుని మనము నిర్ధారిస్తాము. ఈ విధంగా చూసుకుంటూ పోతే మనము వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధిని పర్యావరణ పరిరక్షణతో సమతుల్యం చేస్తూ 2047 నాటికి సుస్థిరమైన, సుసంపన్నమైన భవిష్యత్తును లక్ష్యంగా పెట్టుకుని వికసించిన భారతావనిని అందించే దిశగా మన భారతదేశం ఉరకలు వేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో ఇక్కడ మనము ఇందుకు ప్రతి మనిషి ఏమి చేయాలి అనేది చూసుకుంటే, భూమి దినోత్సవాన్ని కలిసి జరుపుకుందాం, మన గ్రహం కోసం ఒక మార్పును తీసుకువద్దాం అని నానుడితో మొదలు పెడితే, ప్రతి మహిళ లేదా ప్రతి మానవుడు లేదా యువత, స్కూల్ పిల్లల నుంచి చిన్న పెద్ద, ధనిక పేద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వికసిత భారతావనిని సాధించడంలో తమదైన శైలిలో తోడ్పడాలని ఆశిస్తుంది.
1: ఇకైతే అండి, మీరు ప్రతి సంవత్సరం April 22 భూగ్రహ దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలియజేశారండి. అయితే మన శక్తి మన గ్రహం ఇతివృత్తంతో జరుపుకును ఈ భూ సంరక్షణ గురించి ఇప్పుడు వికసిత భారత్ 2047 యువత మహిళలు అంటే ప్రభుత్వం చేపడుతుందండి, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలే కాకుండా వారి అధ్యక్షతనే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి యువత మహిళలు ఇంకా ప్రతి మానవుడి పాత్ర ఏంటో, అది ఎలా జరుపుకోవాలో, ఎలా సంరక్షించుకోవాలో, మన తల్లిని మనం ఎలా సంరక్షించుకోవాలో తెలియజేస్తారండి.
0: అలాగేనండి, వికసిత భారత్ను సాధించే మార్గంలో ప్రభుత్వం ప్రణాళిక దశగా ముందడుగు వేసింది. సో అటువంటి ప్రణాళికలను కార్యాచరణ దిశకు తీసుకురావడం మన యువత చేతిలోనే ఉన్నది. సో కార్యాచరణ దశకు వెళ్ళాలి అని అంటే, ప్రతి మానవుడు చిన్న పెద్ద, ధనిక పేద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ వికసిత భారతావనిని సాధించడంలో తమదైన శైలిలో తోడ్పడాలి. అది ఏ విధంగా అంటే కొన్ని పద్ధతులు మనము పెట్టుకోవచ్చు. ఒకటి వచ్చేసి సామూహిక వృక్షారోపణ కార్యక్రమాలు, అంటే మాస్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్స్. ఇప్పుడు మొక్కలు నాటండి మొక్కలు నాటండి అంటున్నామే కానీ మొక్కలు నాటిన మొక్కలను సంరక్షించినామా లేదా అనేది ఎవరూ గమనించటలేదు. సో ఒక్కొక్క మొక్కను ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చి దాని సంరక్షణ వారి బాధ్యతగా భావిస్తే, 1వ తరగతి నుంచి మనము 1వ తరగతి పిల్లలతో నాటించినా కూడా 10 ఏళ్ళు వాళ్ళు 10వ తరగతి వరకు వచ్చేసరికి 10 ఏళ్ళ మొక్కలు అక్కడ తయారవుతాయి. ఆ విధంగా హరితారోహణను మనము చూసుకోవచ్చు. క్లీన్లీనెస్ మరియు ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్స్, అంటే పరిశుభ్రత మరియు ప్లాస్టిక్ రహిత ప్రచారాలు. స్వచ్ఛత డ్రైవ్స్, మనము కూడా ఎవ్రీ 3rd Saturday మనము ఈ స్వచ్ఛత డ్రైవ్ను పాటిస్తున్నాము. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అని అయితేమి, లేదా స్వచ్ఛ భారత్ అని కానీ ర్యాలీలు మారి ప్రతి విశ్వవిద్యాలయం, స్కూల్ పిల్లల నుండి విశ్వవిద్యాలయ యువత వరకు ఈ ప్లాస్టిక్ ఫ్రీ, ప్లాస్టిక్ రహిత ప్రచారాలను చేపడుతుంది. మరి ప్రచారం చేయడమే కాదు పాటించడం కూడా ఇక్కడ గమనించాలి. సో ప్రచారం చేయుట ఎంత ముఖ్యమో, ఆ ప్రచారాన్ని పాటించడం, మనం పాటిస్తూ ఎదుటి వారిని పాటించమని చెప్పడం, అప్పుడైతేనే ఇది సాధ్యమవుతుంది. మూడవది చూసుకుంటే వాహనరహిత దినం. ప్రతి 7 రోజుల్లో మనము ఒక రోజును వాహనరహిత దినంగా

0: సైకిల్ ర్యాలీ, సైకిల్ వాడకము, లేదా నడుచుకుంటూ దగ్గర ఉంటే నడుచుకుంటూ వెళ్ళడము, ఈ విధంగా మనము చూసుకున్నామంటే వాహన రహిత దినంని పెట్టుకుని కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే వీధి నాటకాల ద్వారా లేదా స్కూల్లో చిన్న చిన్న స్కిట్ల ద్వారా వాతావరణ మార్పుల గురించి, పొల్యూషన్ను, కాలుష్యాన్ని నివారించేదానికి మార్గాల గురించి మనము నాటకాల రూపంలో కూడా చెప్పుకోవచ్చు. ప్రజా ప్రచార కార్యక్రమాలు దీంట్లో ముఖ్యమైనవి. సో ప్రజలకు వరకు చేరాలి అని అంటే ఈ కార్యక్రమాలను మనము చేపట్టాలి. మానవహారాలు, ర్యాలీలు, ఇవన్నీ కూడా ప్రజా ప్రచార కార్యక్రమాలుగా భావించవచ్చు. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే దత్తత తీసుకొనుట. మొక్కను గాని ఒక పార్కును గాని దత్తత తీసుకున్నారు అని అంటే దాన్ని మనమే సంరక్షిస్తాము. ఎప్పుడైతే మనిషి నాది అనుకున్నాడో అప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. కాబట్టి ఒక మొక్కను గాని ఒక పార్కును గాని దత్తత తీసుకొనుట అనేది చాలా ముఖ్యమైన విషయం. వృధా పదార్థాల నుండి ఉత్తమమైన వస్తువుల తయారు చేయుట, ఇటువంటి కార్యక్రమాలు మనము చిన్నపిల్లల నుండి, స్కూళ్ల నుండి విశ్వవిద్యాలయాల వరకు ఈ వృధా పదార్థాల నుండి ఉత్తమమైన వస్తువులను తయారు చేసుకున్నటకు మనము ప్రోత్సహించినచో ఇక్కడ భూతాపాన్ని కూడా తగ్గించవచ్చు. రీసైక్లింగ్ మరియు అప్సైక్లింగ్ పద్ధతులను ప్రజలకు లేదా విద్యార్థులకు బోధించడం, తద్వారా ఆ విద్యార్థులు వెళ్లి వారి ఊర్లలో 10 మందికి తెలియజేయడం అనేది దీని ముఖ్య ఉద్దేశం.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకు మన ప్రభుత్వం చేపడుతున్న హరిత వ్యూహంపై ఎంతో చక్కగా మా శ్రోతలకు వినిపించినందుకు మీకు ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరపున, అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల శ్రోతల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. నమస్కారం అండి.
0: నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి కేంద్రానికి మరియు శ్రోతలకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మెరుగైన రేపటి కోసం నేడు భూమిని రక్షిద్దాము అను నానుడితో ముందుకు వెళ్లాలని ఆశిస్తూ ధన్యవాదములండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై హరిత వ్యూహం ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దండే స్వప్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మూడవ భారత నార్టిక్ సదస్సు నార్వే రాజధాని ఒస్లోలో ఇవాళ ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాల ప్రధానమంత్రులు పాల్గొంటున్నారు. రానున్న 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్గా అవతరిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జగ్దల్పూర్లో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి, 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు సౌత్ కొరియా రాజధాని సియోల్కి చేరుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు జాప్యం లేకుండా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని రాష్ట్ర మంత్రులు జుపల్లి కృష్ణారావు, వాకిట్ శ్రీహరి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్లో ఈ నెల 23 తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో భవాని శంకర్ చెప్పారు. టెంపుల్ సిటీలో నిర్మించనున్న లక్ష్మీనరసింహస్వామి వేద పాఠశాల సహా మొత్తం 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 27వ తేదీన కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కోసం ఉద్యోగుల వివరాలు సేకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులు, పింఛనర్ల వివరాలు పోర్టల్లో అప్డేట్ చేయాలని వివిధ విభాగాలను ఆర్థిక శాఖ ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం మరో 7 ఏళ్లు పొడిగించి 44 సంవత్సరాలకు పెంచింది. తెలంగాణ రాష్ట్రాన్ని గతంలో పాలించిన బీఆర్ఎస్, ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలు తెర వెనుక ఒకరికొకరు సహకరించుకుంటున్నాయని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగపరమైన అంశాలపై తీర్చేందుకు త్వరలోనే 7 న్యాయమూర్తుల ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో పర్యటించే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కోసం భారత క్రికెట్ జట్టును ఈరోజు బీసీసీఐ ప్రకటించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 17:05 జాతీయ వార్తల్లో.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం లలిత సంగీతం. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో జి. రుక్మిణి గారు ఆలపించే లలిత గీతాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 8:18 దాటి 6 సెకండ్లు. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. చిత్రసీమలో ముందుగా కింగ్ చిత్రం కోసం విజయ్ని ఆలపించిన గీతం విందాం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు.

చంద్రలేఖ చిత్రం కోసం శ్రీనివాస చక్రవర్తి ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం సందీప్ చౌత. దింత దింత.

ఇప్పుడు వినబోతున్న పాట చందమామ చిత్రం కోసం రాజేష్ ఆలపించింది. గీత రచన పెద్దాడమూర్తి, సంగీతం

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఇప్పుడు అనుమానాస్పదం చిత్రం కోసం ఉన్నికృష్ణన్ శ్రేయ ఘోషల్ ఆలపించిన గీతం విందాం. గీత రచన వంశీ, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 21వ తేదీ గురువారం సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో వేసవికాలంలో పోషకాహారం ప్రాముఖ్యత ఈ అంశాన్ని గురించి రాజేంద్రనగర్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఇ జ్యోత్స్న గారు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సరైన సమాధానాలు తెలియజేస్తారు. రైతు సోదరులు మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంటుంది కదా, ఈ నెల 21వ తేదీ గురువారం సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో వేసవి కాలంలో పోషకాహారం ప్రాముఖ్యత అనే అంశాన్ని గురించి రైతు సోదరులు ప్రశ్నలను అడిగినట్లయితే రాజేంద్రనగర్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఇ జ్యోత్స్న గారు అప్పటికప్పుడే సమాధానాలు తెలియజేస్తారు. ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. చిత్రసీమలో చివరిగా వినబోతున్న పాట అనుకోకుండా ఒకరోజు చిత్రం కోసం స్మిత ఆలపించింది. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, దక్షిణ పశ్చిమ బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తటి ఆంధ్రప్రదేశ్, యానం, మరాఠవాడా, ఒడిశా మే లూ చల్నే కి సంభావనా హై. ఇస్ బీచ్ మౌసమ్ విభాగ్ నే కహా హై కి 21 మై తక్ అండమాన్ ఔర్ నికోబార్ ద్వీప్ సమూహ, తమిళనాడు, పుదుచ్చేరీ, కరైకాల్, కేరళ, మాహే ఔర్ లక్షద్వీప్ మే తేజ్ బారిష్ హో సక్తీ హై. ఆంధ్రప్రదేశ్, బీహార్, గంగా కే మైదానీ, పశ్చిమ బంగాల్, ఝార్ఖండ్ ఔర్ ఒడిశా మే గరజ్ కే సాథ్ తేజ్ హవాఓ కా అనుమాన్ హై. భారత్ ఔర్ అఫ్ఘానిస్తాన్ కే బీచ్ ఏక్ మాత్ర క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఔర్ 3 ఏక్ దివసీయ మ్యాచ్ కి శృంఖలా కే లియే భారతీయ టీమ్ కి ఘోషణా కర్ ది గయి హై. శుభమన్ గిల్ టెస్ట్ టీమ్ కే కప్తాన్ ఔర్ కేఎల్ రాహుల్ కో ఉప కప్తాన్ బనాయా గయా హై. శుభమన్ గిల్ ఏక్ దివసీయ టీమ్ కి కప్తానీ కరేంగే ఔర్ శ్రేయస్ అయ్యర్ ఉప కప్తాన్ హోంగే. IPL క్రికెట్ మే జైపూర్ మే రాజస్థాన్ రాయల్స్ ఔర్ లక్నో సూపర్ జాయింట్స్ కే బీచ్ మ్యాచ్ జారీ హై. తాజా సమాచార్ మిల్నే తక్ లక్నో సూపర్ జాయింట్స్ నే 16 ఓవర్ మే 2 వికెట్ పర్ 182 రన్ బనా లియే హై. రాజస్థాన్ నే టాస్ జీత్ కర్ గేందబాజీ కా ఫైసలా కియా. అంత మే ముఖ్య సమాచార్ ఏక్ బార్ ఫిర్. భారత్ ఔర్ నార్డిక్ దేశో నే ఆప్సీ సంబంధో కో హరిత్ ప్రౌద్యోగికీ ఔర్ నవాచార్ రణనీతిక సాజేదారీ కే స్తర్ తక్ బఢాయా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్ ఔర్ డెన్మార్క్ కే ప్రధానమంత్రియో కే సాథ్ నార్వే కే ఓస్లో మే 3రే భారత్ నార్డిక్ శిఖర్ సమ్మేళన్ మే షామిల్ హువే. శిక్షా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నే అగ్లే మహీనే హోనే వాలి నీట్ యూజీ పునర్పరీక్ష కే తయారీయో కి సమీక్షా కీ. సర్వోచ్చ న్యాయాలయ నే రేబీ సే సంక్రమిత ఔర్ ఖతర్నాక్ కుత్తో కో మౌత్ కా ఇంజెక్షన్ దేనే కి అనుమతి దీ. रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन इस वर्ष सितंबर में नई दिल्ली में ब्रिक्स शिखर सम्मेलन में शामिल होंगे. मौसम विभाग ने उत्तर भारत में भीषण गर्मी की चेतावनी दी. दक्षिण क्षेत्र में तेज वर्षा की आशंका. और शुभमन गिल अफगानिस्तान के साथ टेस्ट और एक दिवसीय क्रिकेट श्रृंखला में भारतीय टीम की कप्तानी करेंगे. इसके साथ ही समाचार संध्या का ये अंक समाप्त हुआ. नमस्कार.
1: Good evening. This is Akashvani and I am Subhadra Ramachandran with the news at 9. The headlines. Prime Minister Narendra Modi says investments from Nordic countries in India rose by 200% in the past decade, attends third India-Nordic summit in Oslo with counterparts from Norway, Sweden, Iceland, Finland and Denmark. Education Minister Dharmendra Pradhan reviews preparation for NEET UG re-examination to be held next month. Supreme Court allows euthanasia for rabid and dangerous stray dogs to protect human life. Russian President Vladimir Putin to attend New Delhi BRICS summit in September this year. IMD warns of severe heatwave conditions in northern India, forecast heavy rainfall in southern region. In cricket, Shubman Gill to lead Indian squads in Test and ODI series against Afghanistan. India and the Nordic nations, comprising Norway, Sweden, Denmark, Finland and Iceland, have elevated their bilateral ties to a green technology and innovation strategic partnership. Mr. Modi made the announcement while addressing a joint press meet with leaders of Nordic nations after attending the third India-Nordic summit in Norwegian capital Oslo today.
2: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियोथर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे.
1: Prime Minister Narendra Modi said investments from Nordic countries in India rose by 200% in the past decade.
2: 10 वर्षों में हमारा बायलेटरल ट्रेड लगभग 4 गुना बढ़ा है. नॉर्डिक देशों के इन्वेस्टमेंट फंड भी भारत की रैपिड ग्रोथ में अहम साझेदार बन रहे हैं. पिछले एक दशक नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है. तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है, साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं.
1: Prime Minister Modi affirmed that the relations between India and the Nordic

ఆకాశవాణి స్వామి అయ్యప్ప హరికథాకానం వింటారు. శ్రీ ఎమ్మని వెంకటేశ్వర్లు భాగవతార్ కథకులు వినండి. స్వామి అయ్యప్ప హరికథాగానం.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్సుమాంజలు. భక్త మహాశివులారా, లోక కళ్యాణార్థం హరికి హరుడికి పుట్టిన అర్చామూర్తి స్వామి అయ్యప్ప. ఈనాటి సత్కథ స్వామి అయ్యప్ప విజయం. అష్టాదశ పురాణాలు 18. భారత యుద్ధం 18 రోజులు జరిగింది. భగవద్గీత 18 అధ్యాయాలు. దశావతారాలు ఎత్తినటువంటి శ్రీహరి, దిక్కులు 8, అవతారాలు 10, కలిపితే 18. రామరావణ యుద్ధం 18 రోజులు జరిగింది. కలియుగంలో అధర్మం తొలగించి ధర్మ ప్రతిష్టకై అర్చామూర్తిగా ఆవిర్భవించారు స్వామి అయ్యప్ప. 18 సంవత్సరాలు వరుసగా వెళ్ళి సందర్శించి వస్తే ఆ భక్తునికి మోక్షమేనని మన పురాణాలు ఘోష చేస్తూ ఉన్నాయి. ఓం స్వామీ శరణమయ్యప్ప. భక్తాదులంతా కూడా కథాశ్రవణం చేసి అయ్యప్ప కృపకు పాత్రులవుతారని ప్రార్థన చేస్తూ
1: హరిహరుని చరిత్రము వినుడు

పార్వతీ పరమేశ్వరులు ప్రమథగణాలు కొలువై ఉన్నారు. ధ్యానంలో ఉన్న శివునిగాంచి ఒకనొకనాడు అమ్మ పార్వతీ, స్వామి ఓం నమో నారాయణాయ. అబ్బబ్బబ్బా, ఇప్పుడు ధ్యానంలో ఉంటారు వీరు. ఏమండోయ్ మిమ్మల్ని, స్వామి ఓం నమో నారాయణాయ. కళ్ళు తెరిచాడు శంకరుడు. పార్వతీ, ఏమి? నాకు చాలా కాలం నుంచి కొన్ని సందేహాలు మిగిలిపోయినాయి. నా సందేహాలు తీర్చమని అమ్మ ప్రార్థించింది. శివయ్య ప్రసన్నుడై, దేవి మీకు సందేహమా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ సృష్టికి ఆధారభూతులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా స్వామి. అవును. అందులో ఆశ్చర్యమేముంది? నీకొచ్చిన అనుమానమేముంది? అదే అదే అడుగుతున్నానయ్యా. అందులో మీరు లయకారులు, పైగా బోళాశంకర్లు. అసలే రాక్షసులు దుర్మార్గులే. వారికి మీరిచ్చిన వరప్రభావంతో ముల్లోకాలను ఓడిస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆ వరప్రభావంతో స్వర్గమంతా రాక్షసుల మయమైపోయింది. పైగా ఏమన్నా అడిగితే ఎవరైనా, శివుడు ప్రత్యక్షమై వరాన్ని పొందిన మాకు నరకమేమిటి అంటూ ఉన్నారు. ధర్మాత్ములకు స్వర్గం గాని దుర్మార్గులకి రాక్షసులకి స్వర్గధామమా? చదివిన వాడికి చదవని వాడికి ఒకటే ఉద్యోగమా? మంచివాడికి చెడ్డవాడికి ఒకటే స్థానమా? కొంచెం ఆలోచించండి స్వామి. పాలనా వ్యవస్థ ఎప్పుడూ కూడా ఆనందించేటువంటి అంశంగా ఉండాలి కదా. అందులో దేవతా విశిష్టత కదా మీది అని భార్య అలా పరమశివుణ్ణి నెమ్మదిగా అడుగుతూనే ఆయనకు తగలవలసినటువంటి అంశంలో చెబుతూ ఉంది. అంటే ఏమరుపాటుతో ఎవరికి వరాలు ఇవ్వద్దు అని చెప్పడం. వెంటనే మరలా చెప్పింది, మా అన్న విష్ణుమూర్తి చూడండి, దుర్మార్గుల్ని శిక్షిస్తాడు, సన్మార్గుల్ని రక్షిస్తాడు. మరి మీరో పెళ్లికి తద్దినానికి ఒకే మంత్రం. ఎవరు శివ శివ శివ అంటే పూర్తిగా వశమైపోతారు. ఇల్లు వాకిలు లేదు, మంచి చెడ్డ చూడరు. నా మాట ఆలోచించండి స్వామి, కొంచెం యోచన చేయండి. మీకు అవసరం వస్తే అప్పుడప్పుడన్నా విష్ణుమూర్తిని నా సంప్రదించండి, ఆడబిడ్డ కదా. అన్నగారి గురించి చాలా గొప్పగా చెప్పింది. పైగా పరిపాలనా విధానాన్ని చెప్పేటప్పటికి శివయ్యకు కోపం వచ్చింది. పార్వతి, ఇంటి వ్యవహారాల వరకు మీరు చూసి చెబితే బాగుంటుంది. మీరు ఇలా ఉండాలి, ఇలా నడవాలి అని మీరు చెప్పడం, అది మేము వినడం, సరిచేసుకోవడం, అది సమంజసం కాదు. పైగా విష్ణుమూర్తితో నన్ను పోలుస్తావా? ఎవరి ప్రభావం వారిది, ఎవరి ఆధిపత్యం వారిది, ఎవరి పాలనాస్థితి వారిది. వెంటనే మా ఇష్టం, ఎవరు నన్ను ఆస్వాదిస్తారో అర్థిస్తారో, నా గురించి నిరంతరం తపిస్తారో, వారికి నేను లొంగిపోతాను. అందులో ఆశ్చర్యమేముంది? నాకు దేవ దానవ మానవ భేదాలు నాకు లేవు పార్వతి అనేటప్పటికీ అమ్మవారికి కించిత్ బాధ కలిగి, అయితే స్వామి మీస్తానే నేను పరిపాలిస్తా, పాపపుణ్యాలు సమపాలంగా అంది. ఓ అదిట్లన్నాడు శివుడు, అయితే వినండి అంటూ ఆవేశంగా పార్వతి అమ్మవారు ఎట్లా పరిపాలిస్తారు అంటారంటే ఆమె చెబుతూ ఉన్నారు ఈ విధంగా.

ராஜேஸ்வரனை புவனேஸ்வரனை பரமேஸ்வரனை அம்பனை ஜான பிரசூனாம்பனை காமாட்சினை வாமாட்சினை காசி விசாலாட்சினை துர்கனை எல்ல வர்க்கமுல வாரினி ரட்சிஸ்தும் கிராமதேவத்தனை மாரினை மகம்மாரினை நைவேத்யாலு அந்துக்குண்டும் சரப சரப சரப அண்டும் வாரிச்சேத்தனே கொன்னி பாபாலு செய்யிஸ்தூ புண்ணியாலு செய்யிஸ்தூ பாப புண்ணியாலு லேகபோதே ஜன்மலு லேவு கதா ஹிம்சத்தோனே மல்லி கொந்த பாபம் மல்லா பூஜைத்தோ கொந்த மூடு வந்துலு புண்ணியம் ఇలా భక్తుల చేత జన్మతో కర్మ కర్మతో జన్మ అందుకే పాపం చేయిస్తాను పుణ్యాన్ని ప్రసాదిస్తాను. ఇది స్పష్టం. ఆపై మీ ఇష్టం. ఏమంటారు స్వామి అంది పార్వతి. సరే నీ ఇష్టం అన్నాడు ఆయన. ఇంట్లో వాళ్ళు గట్టిగా మాట్లాడితే ఆయన మాత్రం ఏం చెప్తారు చెప్పండి. ఆలు మగని మాట కడ్డంబు చెప్పేనేని ఆలుగాదది విషపు తేలుగాని అట్టి ఆలి విడిచి అడివి నుండుట మేలు విశ్వదాభిరామ నురవేమా. ఆఖరికి మగవాళ్లకు రాస్తాడాయన వేమన. ఇంటి ఆలి విడిచి ఇలజార కాంతల వెంట తిరుగువాడు వెర్రివాడు పంట చేను విడిచి పరిగిలేరినట్లు విశ్వదాభిరామ వినురవేమ. చివరికి మానవలోకానికే కాదు దేవలోకానికి కూడా రాస్తాడు ఒక పద్యం. పాల కడలిపై పవలించడివాడు గొల్ల ఇండ్ల పాలు కోరనేల. పాల సముద్రం మీద పడుకో ఉన్నారు, గ్లాసులు పాలు కావాలంటే ముంచుకొని తాగచ్చు, పని మనిషి కూడా అక్కర్లే. గొల్ల ఇండ్ల పాలు కోరనేల, ఇంకొకరింట్లో దొంగతనం ఎందుకు? ఎదుటివారి సొమ్ము ఎల్లవారికి తీపయా విశ్వదాభిరామ వినురవేమ. ప్రజాకవేమన గారు మానవలోకానికి అందించిన అమృతమైనటువంటి సూక్తి విధానం ఆ పద్యరత్నావళి. అయ్యలారా, వెంటనే పార్వతి ఆ మాత్రం గట్టిగా మాట్లాడి నేను పాలిస్తాననేటప్పటికీ శంకరయ్య సరే మీ ఇష్టమన్నారు, వాదోపవాదాలు వచ్చినాయి, కైలాసంలో ఒకరిమొకరొకరు చూసుకోకుండా పెడమొహం ఎడమొహంగా కూర్చొని వారు గమ్మని కూర్చో ఉన్నారు కైలాసం నిశ్శబ్ద వాతావరణం. ఇంతలో ఎక్కడి నుంచో శివస్తోత్రం వినపడుతోంది.

Genuta, teledom, teledom, teledom, teledom. ఈ స్తోత్రం కైలాసం దాకా వినపడింది. పరమశివుడికి ఆనందంగా ఉంది. ఆహా, ఏమి నాదం, ఏమి గానం, ఏమి ధ్యానం, ఆహా అని మైమరిచిపోయారట పరమశివయ్య. ఆనందంతో నాట్యం చేస్తున్నాడు. తగ తగిట తగ తగిట అని ఆయన

జతులతో ప్రమానందంగా ఉంటూ చూశావా పార్వతి, ఇంతకుముందే ఆవేశపడ్డావు, నా గురించి అనుమానించావు. ఎంత లైవిన్యాసంగా గానం చేస్తున్నాడో ఈ భక్తుడు, నీకు వినపడుతోందా? పార్వతి నవ్వి, స్వామి, కైలాసం దాకా వినపడుతోందంటే వాడు నిజంగానే మానవుడు కాదు, వాడెవడో దానవుడై ఉంటాడు. లేకపోతే ఇంత గంభీరంగా కైలాసం దాకా వినపడ్డం అంటే ఆశ్చర్యం కదా. ఎవరైతే ఏం పార్వతి, మాకు భక్తి ప్రధానం. ఏది నా త్రిశూలం అనుకూలంగా ఉంటే ఏమండోయ్, ఇదిగో ఇంట్లో పలహారం ఉంది తినేసి వెళ్ళండి, అదిగో ఈ చొక్కా వదులు ఆ చొక్కాకు తొడుక్కోండి, ఇదిగో తువాలు ఇక్కడ ఉంది, అనుకూలంగా ఉంటే అన్నీ ఎత్తిస్తారు వాళ్ళు, ప్రతికూలంగా ఉందనుకో ఇబ్బందికరం. ఏదడిగినా వారు ఏదో పనిలో మునిగిపోతారు. ఆ త్రిశూలం ఎక్కడుందో మీరే చూసుకోండి అయ్యా అనింది. వెంటనే మళ్ళా మాటిమాటికి స్వామి అడిగేటప్పటికి త్రిశూలాన్ని తెచ్చి స్వామి చేతికిచ్చింది. ఆ పరమశివుడు నెమ్మదిగా

0: చక్కగా ఆ త్రిశూలధారుడు ఆ భూలోకానికి బయలుదేరి విశాల కాసారంభు చెంత తలక్రిందులుగా పాదమ్ములు నేలకు అంచకుండా పైభాగానికి పెట్టి ఘోరాకారుడై శిరస్సును భూమికి అంచి ఆ రాక్షసుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ జపిస్తూ ఉన్నాడు. శివుడు ప్రత్యక్షమై, వత్సా, నీ భక్తికి మెచ్చాన్నాయనా, నీకేం కావాలి, ఏ వరం కావాలో కోరుకోరా అన్నాడు. శివా, వచ్చావా? వచ్చాన్నాయనా, నీకోసమే వచ్చాను. మరి నీ అడిగింది ఇస్తావా? ఇవ్వడానికే కదరా ఇంత దూరం వచ్చాను, ఏం కావాలో కోరుకో, తీరా అడిగిన పిదప లేదంటావా అనగా, భక్త లయకారులం, నీకేం భయం లేదు, నీవు సందేహించవద్దు, ఏం కావాలో కోరుకో, ఇప్పుడే ఇస్తాను, ఆలస్యం లేదు అన్నాడు శివుడు. అప్పుడు ఆ దానవుడు భూమిలో గుచ్చినటువంటి తన శిరస్సును పెకలించి లేచి నిలబడగా వాడి శిరస్సుపై పద్మాకారములో 60 కొమ్ములు, దవడల్లో ఇటు అటు 10 కోరలు ఉన్నాయి. కొమ్ముకి కన్ను, కోరకి కన్ను, 60 20 మొత్తం 80 అసలు నేత్రాలు, 82 నేత్రాలు రెప్పలు మూస్తూ తెరుస్తూ ఉంటే అక్కడ పెద్ద భయంకరమైన వాతావరణంగా ఉంది. శివుడే కదలతా ఉన్నాడు ఆ గాలికి. పరమేశ్వరుడు ఆశ్చర్యపడ్డాడు. ఓహో, సృష్టిలో వీడొక వింత భక్తుడు, బాగుంది, ఇది కూడా నా ఖాతాలో ఉంది సంతోషం. వత్సా, ఏమి నీ కోరిక అన్నాడు శివుడు. శివునకు ప్రదక్షిణ నమస్కారం చేసి ప్రణామాలు చేసి ఈ విధంగా అంటూ ఉన్నాడు. శంకరా,
1: యౌవాని శిరమున అస్మదీయ హస్తంబు పెట్టువాడను.
0: శివా,
1: యౌవాని శిరమున అస్మదీయ

దేవదానవ యక్ష రాక్షస గరుడ గంధర్వ కిన్నెర కింపురుషులు ఎవరైనా సరే భస్మం కావలసిందే. నేను చెయ్యి పెట్టడం క్షణంలో వాడు బూడిదైపోవాలి ఎవడితైనా సరే. నాకు అలాంటి వరం స్వామి అన్నాడు శివుడు. నాయనా చాలా విడ్డూరంగా ఉంది, ఎన్నో వరాలుండగా ఇటువంటి వరం ఎందుకు? శివా, యగనామం వేస్తావా? లేదు లేదు నాయనా, తప్పక ఇస్తాను. తదాస్తని వైచ శివుడు. భగవంతుడు ఒక్కసారి తదాస్తు అని ఆ అభయహస్తం చూపించేటప్పటికీ ఆనాటి నుండి పద్మాసురుడికి భస్మాసురుడు అనే సార్థక నామధేయం ఏర్పడింది. కానీ

వాడికో సందేహం వచ్చింది. అసలు ఈ వరం పనిచేస్తుందో లేదో నాకెట్లా తెలిసేది? ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దానికి ఇంతకాలం సమయం ఇస్తారు కదా, ఈయనేమీ చెప్పకుండా ఈయన దారిలో ఈయన వెళ్ళిపోతా ఉండారే. పరిసర ప్రాంతాల్లో పరిశీలించాడు రక్కసుడు, ఎవ్వరూ కనిపించలే. అప్పుడు ఆ భస్మాసురుడికి వరమిచ్చి వెళ్ళే శివుడే కనపడ్డాడు. శివా కేక వేశాడు, ఆయనకు వినపడలే. రెండోసారి మళ్ళీ గట్టిగా శివా, ఇంకొంచెం గట్టిగా అరిచాడు. ఎవరో పిలుస్తున్నారని పాపం శంకరయ్య, బోళా శంకరుడు, తిక్క శంకరుడు పాపం వెనక్కు చూశాడు. ఏమిరా ఒక్క క్షణం ఆగు, అన్ని చోట్ల పాపం చిక్కుకుంటాడు, ప్రతిదీ సమస్యే బోళా శంకరుడు. వెంటనే ఈ రక్కసుడు రెండడుగులు గట్టిగట్టిగా వేసుకుంటూ అలా ముందుకు సాగుతూ పరుగులు తీస్తూ వస్తూ ఉంటే, వీడు ఒకవేళ నా మీదేమన్నా పరీక్ష చేయడానికి వస్తున్నాడా అని సందేహం వచ్చి శంకరుడు కూడా పరుగు లంఘించాడు. ఆగవయ్యా శంకరయ్యా అంటూ

0: ఆగవయ్య ఆగవయ్య శివ శివ, నువ్వు ఆగవయ్య ఆగవయ్య శివ శివ.
1: పాపం పరమేశ్వరుడికి ఏం చెయ్యాలో తోచకుండా ఆయన కూడా పరిగెడుతూ ఉన్నాడు వీడికి భయపడి.
0: ఆగనోరి ఆగనోరి భస్మాసుర.

హాయిగా ఎండకు కైలాసంలో కూర్చోకుండా, నేను వెండి కొండనుండలేక వీడి పాలపడ్డాను, ఆగనోరి ఆగనోరి భస్మాసురా, నేను ఆగనోరి ఆగనోరి భస్మాసురా, శివా ఆగవయ్య ఆగవయ్య శివ శివ, నువ్వు ఆగవయ్య ఆగవయ్య శివ శివ, ఆగు ఆగను ఆగు ఆగను ఆగు ఆగను ఆగు ఆగను ఆగు ఆగను. ఇలా అరణ్యం అంతా తరుముతూ ఉన్నారు పరమేశ్వరుల వారిని. పరిగెడుతూ ఉన్నాడు శంకరుడు, భస్మాసురుడు వెంబడిస్తూ ఉన్నాడు. గ్రహస్థితి వక్రిస్తే ఎంతటి వారికైనా తిప్పలు తప్పవు కదా. చేతిలో త్రిశూలం, దానికి ఢమరుకం వేళ్లాడుతోంది. పాపం శివుడు మరుగైపోదామని ఎటు పరిగెత్తినా చేతిలో ఢమరుక శబ్దం ఉండటం చేత శివయ్యను సులభంగా కనిపెట్టేస్తూ ఉన్నాడు ఆ భస్మాసురుడు. ఆకాశ మార్గంలో బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు, శివుడు పరిగెత్తడం, భస్మాసురుడు వెంబడించడం గాంచి, అయ్యో ఎంత పరిస్థితి వచ్చింది స్వామికి, నారాయణ నారాయణ అనుకుంటూ కొంచెం దిగి వచ్చాడు. పైకి చూసేటప్పటికి భస్మాసురుడికి నారదవారు కనిపించారు. నారద నమస్కారం. ఆ పైనుంచి బాగా చూడు, ఆ చెట్లల్లో పుట్లల్లో ఎక్కడైనా శివుడున్నాడా, భస్మ పరీక్ష చెయ్యాలి. దా దా. ఏమిటినాయనా, నేనా, నాకు సమయం లేదు నాయనా. గుండె జల్లుమన్నది నారదుల వారికి. అమాంతం పైకి వెళ్ళాడు. ఏమీ గత్యంతరం లేక, శివశివ శివుడికే ఇంత కష్టం వచ్చిందా. నారదుడు తిన్నగా వైకుంఠానికి బయలుదేరి హరినామస్మరణతో ఈ విధంగా వైకుంఠానికి వెడుతూ ఉన్నారు.

ఏమి నారదా, ఏమిటి ఆ వేదన? ఎందుకు ఇలా బాధపడుతున్నావు? వైకుంఠవాసుడు నారదుల వారిని చూసి ప్రశ్నించారు, ఎందుకు ఈ ఆవేదన కేశవ, నారాయణ, మాధవ, ఏం చెప్పమంటావు? ఇలా పక్కగారా? తాత చెవులో చెబుతూ ఉన్నారు.

శ్రీమద్ అఖిల లోకాశ్చర్యకర సౌందర్య లీలా విలాస విభ్రమ ఆవిర్భావ హేతుర్భూత దివ్య మంగళ విగ్రహ పాహిమాం పాహిమాం. వృత్తాంతమంతా చెప్పగానే గజేంద్ర మోక్షములో సిరికి చెప్పకుండా స్వామి బయలుదేరినట్టుగా శ్రీహరి నారదునితో వెళ్లి పరికించగా ఆకాశం నుండి చూపిస్తూ ఉన్నాడు, తాతయ్య ఇదిగో ఈ పక్క, ఇదిగో ఆ పక్క చూడండి, కనపడుతున్నారా? నారదుడు, అదిగో అదిగో తాత చూడు, పాపం ఆ శివుడు ఎలా ఇబ్బంది పడుతున్నాడు, ఎలా పరిగెడుతున్నాడు, వెనకాల భస్మాసురుడు ఎలా వెంబడిస్తున్నాడు, గమనించారా?

చూశావా తాతయ్య, శంకరయ్యకు వచ్చిన కష్టం. శ్రీహరి పకపకా నవ్వుతూ, నారదా దీనికోసం నా దాకా రావాలా? శివుడంటే ఏమిటో, శివప్రభావం యొక్క గొప్పతనం ఏమిటో, శివునితో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో ఆ రాక్షసుడికి దగ్గరగా వెళ్ళి చెప్పుండొచ్చు కదా. నేను

వాడికి దగ్గరగా, తాత ఇంకొక అంగుళం వాడికి దొరుకుంటే నానెత్తిని పెట్టుంటాడు చెయ్యి, పరిహాసమా, తంబూరా చెడతలతో సైతం భస్మమైపోయి ఉంటాను. అసలు ఈ దేశాలకు ప్రసారం అలికించేదే నేను, పైగా నేను లేకపోతే మళ్ళీ ఇబ్బంది కదా. అసలు ఈ వార్త చెప్పేవాళ్ళు కూడా మీకు దొరకరు తాతయ్య. ఎటూ రాక్షసును మోసం చేసి వంచగలవు నువ్వు, నీకు ఆ సామర్థ్యం ఉంది, అందుకే మీ దగ్గరికి వచ్చాను. దుష్ట శిక్షణ మీ బాధ్యత కదా. ఆనాడు మోహిని వేషములో అసురులను ఏమార్చారు కదా, మోహిని అవతారం జ్ఞప్తికి తెచ్చుకోమన్నారు నారదుల వారు. స్వామి సంతసించి చక్కగా జ్ఞాపకం చేశావు నారద అని మరుక్షణములో శ్రీహరి మోహిని హంస ప్రత్యక్షమైంది. నారదుడు నిలుగుడ్లతో నిచేష్టుడయ్యాడు. ఆహా, ఓహో, ఏమీ మోహిని అవతారం, ఏమీ సౌందర్య రూపరేఖ విలాసం అన్నాడు నారదుడు. బావుందా నారదా ఈ వేషం అని మోహిని అడుగ్గా, ఆ వయ్యారం, ఆ పట్టుచీరలు, ఆ రత్నాభరణాలు, ఆ పమిటి కొంగు. నారదా, బ్రహ్మచారి మర్చిపోయావా? ఏమి తాత, మీ అందాన్ని చూసి మతిపోతోంది. సరే, ఇంతటికీ ఆలస్యం ఎందుకు? శివయ్య ఇబ్బందుల్లో ఉన్నాడు, రా విడదాను, ఇక్కడే ఉండు అని నేరుగా స్వామివారు ఇంకా ఎక్కడ పరిగెడుతున్నారో అని ఆ జగన్మోహనాకారములో భస్మాసురుడికి పరమేశ్వరుడికి మధ్యలో అలా అమాంతంగా ఆ అరణ్య ప్రాంతంలోకి అడుగుపెట్టారు. ప్రియతమా, ప్రియా అంటూ ఆ చిన్న పిలుపులతో ఒక్కసారి పలకరిస్తూ ఉంటే వేగంగా తరుముకొచ్చేటువంటి ఆ యొక్క భస్మాసురుడికి నిలుపుదలలో ఉండాలని ప్రత్యేకమైనటువంటి విధానాలతో ఆ మోహిని ఆ ప్రయాణం యొక్క వేగాన్ని తగ్గిస్తూ, ప్రియా నన్నే మర్చావా? ఎవరు నువ్వు? మునుపెన్నడూ నిన్ను చూడలేదే. అంతే, చిన్ననాటి స్నేహితురాలం, బొవ్వాల ఆటలాడుకున్నాం, గుజ్జన కూళ్ళు వండుకున్నాం, తిన్నాం, ఎన్నో రకాల ఆటలు పాటలతో నీకు అసలు గుర్తే లేదా, నన్నే మర్చిపోతావా అని మోహిని ఏదో మాయ చేస్తోంది ఆ భస్మాసురుణ్ణి. అతను కూడా పరమేశ్వరుణ్ణి మర్చిపోయి ఈ మోహిని మోహంలో పడ్డాడు. వెంటనే ఆ మోహిని అక్కడే భస్మాసురుణ్ణి మెప్పించాలని, శివుణ్ణి మర్చిపోయాడు కదా అని వెంటనే నాట్యం చేస్తూ అతన్ని ఆకర్షించే ప్రయత్నంలో ఉంది.

ఈ విధంగా హావభావాలతో హాస్యాలతో వివిధ రకాల యొక్క భంగిమలతో ఆకర్షిస్తూ బ్రహ్మాండంగా నాట్యం చేస్తూ ఉన్నారు విష్ణుమూర్తి అంశలో ఉన్నటువంటి మోహిని అవతారంలో స్వామివారు. ఈ విధంగా కవ్వించింది మోహిని, శివుని మరచి మోహిని మోహంలో పడ్డాడు. అంతే కదండి, వేషధారికైన వెర్రివానికైన.

యాగయ్య గారు కూడా ఓ సన్నివేశంలో ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైనా ఆయన చెప్పిన కాంతలు భూలోక కాంతలు కాదు, కైవల్యము మోక్ష కాంతలు. వారి దృష్టి అది. అందుకని ఈ రక్కసుడు ప్రయాణం ఆగి ఈ మోహిని మోహంలో పడిపోయి వెంటనే నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నది మోహిని. చేసుకుంటాను, పెళ్లి అంటే ఏమిటి అని నీకు వివరంగా చెబుతాను. పైగా మేము

0: దేవకన్యలం కదా, మాకు అనేక రకాల సంప్రదాయాలుంటాయి. నీలో కూడా గంధర్వంశం ఉండాలి. లలిత కళల్లో ఏదో ఒక కళ, సంగీతము, సాహిత్యము, చిత్రలేఖనము, ఏదో ఒకటి. ఒక్కొక్క కుల వ్యవస్థకు, వర్ణ వ్యవస్థకు ఒక్కొక్క ఆచారం ఉన్నట్టుగా నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఈ లలిత కళల్లో ఏదో ఒకటి వచ్చి ఉండాలి మీకు.
1: అదా సంగతి
0: అయితే నేర్పు. సంగీతం నేర్చుకుంటావా? ఓ, ఏ కళా రానివాడు ఏ కళన్నా నేర్చుకుంటాడు. ఒక కళ్ళొస్తే ఇది రాదు అది వచ్చును అని చెప్పచ్చు. ఏదీ రాదు, ఏదైనా ఓకే అంటాడు. ఏదైనా నేను నేర్చుకోగలను అంటారు. అట్లాంటి పరిస్థితుల మధ్య ఇంకా సంగీతం చెప్పడం ప్రారంభించింది.

ఏది మీరు పాడండి చూద్దాం, వాడికి వస్తుందా సస్తుందా. గార్ధవ స్వరం అరవడం ప్రారంభించాడు. సా రీ అబ్బాబ్బాబ్బా, ప్రపంచం ప్రపంచమే భయపడిపోతుంది. నీకు సంగీతం వద్దు, నాట్యం నేర్చుకో. ఓ, దానికి సిద్ధపడిపోయినాడు. దానికి ప్రవేశంతో కూడుకున్నటువంటి విధానాన్ని లిఖించే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కరు అన్ని కోర్సులు చేయాలనే తాపత్రయం. వెంటనే ఈ భస్మాసురుడు కూడా సరే సంగీతం వచ్చేట్టుగా లేదు, మనం నాట్యం నేర్చుకుందామని ఆవిడ ప్రారంభించింది. తా తెయ్ ది తెయ్, తా తెయ్ ది తెయ్, తా తెయ్ ది తెయ్. ప్రీతమా, ఏది నీ మృదువైనటువంటి ఆ పాద చరణాలతో ఒకసారి నాట్యం వేయి చూద్దాం. భూమి అట్లా కదలతా ఉంది. ఆ శబరి కొండలే, అమ్మో అమ్మో అమ్మో, వీడు దుంపితే ఒక కొండల్నే కదిలిచ్చి పిండి చేసేడుగా ఉన్నాడు అని మనస్సులో అనుకుని, ఇలాగే వీడిని నాట్యం చేస్తూనే వీడిని అంతం చెయ్యాలని భగవంతుడు దుష్ట శిక్షణ కోసం ఆయన పడే కష్టాలు మామూలు కష్టాలు కాదు, మనకు వింతగా ఉంటాయి, విడ్డూరంగా ఉంటాయి, హాస్యాస్పదంగా ఉంటాయి. వాణ్ణి దునుమాడితే తప్ప లోకానికి శంకరుణ్ణి రక్షించలేము, లోకానికి సంరక్షణ కలిగించలేము. అందుకే పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వెంటనే ఆ మోహిని అవతారంలో స్వామివారు

నడుముల మీద చేతులు పెట్టుకుంటున్నారు. వాడు అలాగే ప్రయత్నం చేశాడు. భుజాల మీద చేతులు పెట్టుకుంటోంది ఆవిడ. ఇతను భుజాల మీద చేతులు పెట్టుకుంటున్నాడు. అలాగే హావభావాలతో అనుసరిస్తూ ఉన్నాడు. అలాగే మోహిని ఈ భంగిమలతో పాటు తన రెండు చేతులు కూడా తన శిరస్సు మీద పెట్టుకునే ప్రయత్నం చేసి ధీమ్ తన వాడనుకున్నాడు, మన రెండు చేతులు కూడా మన తల మీద పెట్టుకోవాలనేమో, ఇది కూడా ఒక భంగిమేమనుకొని నోదురు దింతో

చెట్టు ఏపుగా పెరిగిందా ఒకనాటికి విరిగిపోతుంది. అహంకారంతో సమసమాజంలో జీవుడు ఎవరితో లెక్కలేకుండా నడిచాడా ఏమైపోతాడో తెలియదు. దురహంకారం దుఃఖానికి చేటు. అందుకే ఎవరి అహంకారం వాళ్లను నాశనం చేస్తుంది. జగన్మోహిని ఇటువంటి పని ఇంకెప్పుడూ చెయ్యొద్దు అని ఈ భస్మాసురుడు అక్కడున్నటువంటి నీళ్లను తీసి అటు ఇటు రసాభాస చేసి మళ్ళీ అతుక్కోకుండా, వీళ్ళు మాయగాళ్లు ఎటైనా వచ్చి అతుక్కుంటారు, దాన్ని పిండి పిండి చేసి అటు ఇటు విసిరిపారేసింది. శివుడికి నచ్చ చెబుదాం, ఈ పెద్ద మనిషిని ఏదన్నా ఒక మంచి మాట చెబుదాం, ముందు వెనక చూసుకోకుండా, ఎవడు మంచో ఎవడు చెడ్డో పద్ధతులు చూసుకోకుండా వరాలు ఇస్తాడు, అప్పటికి మా చెల్లి చెబుతూనే ఉంటుంది వింటే కదా అని. పాపం ఆయన సమకాలీకుడు కదా, ఆయనతో పాటు ఆయన లయకారకుడు, ఈయన స్థితికారకుడు, బ్రహ్మ సృష్టికారకుడు. అందుకని వెతుక్కుంటూ శివా శంకరా.

మోహిని వేషంలోనే ఉన్నారు. భక్తవ శంకరా అని బిగ్గరగా పిలిచింది అమ్మవారు. శివుడెక్కడున్నాడు? మర్రి త్వరలో దూరి గడగడగడగడా వణికిపోతూ ఉన్నాడు. శూలాన్ని బయటపెట్టి అప్పటికీ స్త్రీకంఠం వినపడేటప్పటికీ కొంపదీసి, మాయలు తెలిసిన దానవుడు ఈ రూపంలో ఏమైనా నన్ను కనిపెట్టేకొస్తున్నాడేమో అని యోచించాడు. అంత భయపడ్డవాడు మళ్ళా ఈ స్త్రీకంఠం దగ్గరికి ఆ గల్లు గల్లుమనేటప్పటికి గుండె జల్లుమంటా ఉంది. అంతే కదా,

చెరకు రసము కన్న చెలిమాట తీపయా విశ్వదాభిరామ వినురవేమా. పెద్దవాళ్ళ అనుభవం ఊరికే పోతుందా? శివుడంతటి వాడు ఈ సుమధురమైనటువంటి గాత్రం వినపడేటప్పటికీ నెమ్మదిగా తన దక్షిణ హస్తాన్ని త్రిశూలాన్ని ఓ చేతితో పట్టుకొని వామహస్తాన్ని గట్టిగా ఆ ఢమరుకం శబ్దం వినపడకుండా పట్టుకున్నాడు భయపడడం లేదు అని. శూలానికి అమర్చి ఉన్న ఢమరుకం ఢమఢమఢమా ఆ ధ్వనిస్తోంది. తన ఉనికి తెలుస్తుందేమో అని శివునికి ఓ పక్కన భీతి. ఎట్టకేలకు ఆ జగదేక సుందరిని చూచి జగన్మోహిని దగ్గరకొచ్చి ప్రత్యక్షమై పరమేశ్వరుడికి ఆవిడ వినయంగా నమస్కారం చేసింది. దగ్గరగా వచ్చిన ఆ భువనైక మోహినిని చూచి శివుండు నిశ్చేష్టుడైపోయాడు. ఆహా, ఎవరీ వనిత తీర్చిదిద్దిన స్వర్ణ మేనిఛాయ రత్న వజ్ర స్థగిత భరణ విధానాలతో మెరిసిపోతోంది. ఆహా, ఎవరై ఉంటారు?

అపురూప సౌందర్యవతిని చూచి అంతవరకు పడ్డ బాధ ఆ భీతి మరచి మోహిని మోహంలో పడ్డాడు శివుడు. ఆహా, నిన్ను పొందాలని దెందము ఆందోళన చెందుచున్నది బాల. పంతమేల కాంత, చింతమాని రవంత, కరుణ చూపి చింత చేర్చుకో. పంతము వలదు, సరైన పొంతనము ఇదే. మోహిని ఆ యొక్క శివుని కూడా మురిపింపనించి చేత చిలుకను ధరించి వయారంగా కొండలు ఎక్కుచూ దిగుచూ మధ్య మధ్యన అనేక రకాలైనటువంటి హావభావాలతో రసరమ్యంగా ఇద్దరు పులకిస్తూ పులకరింపులు మేళవింపులు గుబాలింపులు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాదనే వాళ్ళెవరు? అయ్యా, గల్లు గల్లుమని ఆ కొండల్లో అటు ఇటు కూడా వారు గాఢాలింగనం చేసుకుని మోహిని శివుడు ఒక్కసారిగా మన్మద బాణాల ప్రవాహం దేవతల పుష్పవర్షం కురిపించారు. శివకేశవుల సమ్మేళనం సర్వ జగత్తుకే సమ్మోహనం. ఆనందాద్భుతాశ్చర్యాలతో తిలకిస్తూ ఉన్నారు దేవతలు. స్వర్ణమయంగా ప్రకాశిస్తున్న పరమేశ్వరుని యొక్క ఆ తేజోవంతమైనటువంటి శిశురూపం, పరమేశ్వరుని యొక్క ఆ తేజస్సు అమాంతంగా శిశురూపం దాల్చి హరిహరులకు, అలాగే ఈ యొక్క హరిహరులకు సుతుడు ఉద్భవించాడు. అయ్యకు అబ్బకు పుట్టినవాడు గనుక ఆయనకు అయ్యప్ప అని నామకరణం చేశారు. ఆనాడంతా కూడా పెద్దవారు వెంటనే శివుడు ఇతని అవతారం మహిషి సంహారానికి ఉపయోగపడుతుందని, ఇతని యొక్క అవతారమే ఆ యొక్క మహిషిని యొక్క సంహారానికి ఉపయోగపడుతుందని వారు తలంపగానే దేవతలంతా కూడా అదిట్లన్నారు. వెంటనే ఇంతలో ఆవిర్భవించినటువంటి అయ్యప్ప స్వామి

ఆనాటి పాండ్య రాజ్యమే ఈనాటి కేరళ రాజ్యం. పందల దేశాన్ని పరిపాలించేటువంటి రాజశేఖరుడు పరమశివభక్తుడు. సంతానం లేక శివపూజలు చేస్తూ ఉన్నాడు. దుష్టుండైన మంత్రి తానే రాజ్యానికి రాజవుదామని ప్రయత్నం చేయగా వెంటనే లోకాలని చీకట్లు చేసి సప్తవర్ధ సప్త పాతాలను కూడా చిరిమేస్తూ ఉన్నాడు మహిషుడు అనేటువంటి ఆ రాక్షసుడు. ఆ సందర్భంలోనే ఆ యొక్క మహిషాసురుణ్ణి వధించాలని పార్వతీ అమ్మవారిని ప్రార్థించగానే వెంటనే ఆ తల్లి ప్రత్యక్షమై వెంటనే దుష్ట తురోధరంబుతో వచ్చిన మహిషాసురుని రొమ్మున శూలము గుచ్చే వెచ్చనెత్తురు చిందించిన శక్తి అష్టదిక్కులను దేవతలు గుమిగూడి చూడల్ కష్టములు తీరనని సాష్టాంగ వందనమును చేసిరి అమ్మకు. అమ్మను వేణోళ్లా కొనియాడేటప్పటికీ మహిషాసురుని యొక్క భార్య రోధించింది. తన భర్తను చంపి నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడతారా అని ఆవిడ లోకాలంతా కూడా చీరేస్తూ ఉంటే వెంటనే పందలం రాజావారు అరణ్య ప్రాంతానికి వచ్చి ఈ యొక్క స్వామి అయ్యప్పను తీసుకెళ్లారు. మళ్ళా మహిషి మర్దనకు అయ్యప్ప జననం చాలా అత్యవసరమని నేరు కూడా తను కూడా దేవతల యొక్క మాట ప్రకారం ఆ అరణ్య ప్రాంతాలకు వెళ్ళి ఆ మహిషిని అమాంతంగా ఎన్ని రకాలుగా మీదకొస్తూ ఉన్నా ఓసి ఏమీ మళ్ళా నన్ను ఎవడవురా అంటావా, కారడవల్లో నువ్వే అన్నిటికీ మహారాణి అంటావా అంటూ మళ్ళా దగ్గరకు వచ్చి ఓసి ఏమల్టివేమల్టివి అసురాంగనకింత కవరమ్మా అని ధనుస్సు ఎక్కిపెట్టి అస్త్రమేసి అలా ఒక్కసారిగా కాటుకు కొండయి అలాగే కుప్పకూలిపోయింది ఆ మహిషి. ఓం స్వామీ శరణమయ్యప్ప. అయ్యప్ప జనన రహస్యములో మహిషి మర్దన స్త్రీ పురుషుల యొక్క జననం ఆమెను చంపడానికి కుదరదు గనక సృష్టికి విరుద్ధమైనటువంటి జననం ఉంటే తప్ప నేను మరణించను అని అందుకే పరమేశ్వరుడు మగ అలాగే విష్ణుమూర్తి కూడా మగ గనక హరిహరసుతుడుగా ఆయన ఆవిర్భావం లోక కళ్యాణం కోసం ఆ మహానుభావుడి యొక్క జనన కాలం జరిగింది. అలాంటి విధానములో రాజశేఖరుని యొక్క భార్య సంతానం లేకుండా అయ్యప్పను పెంచుకున్నా తన బిడ్డకు మళ్ళా కొంతకాలం తర్వాత జననం కలిగితే దుష్టమంత్రి వల్ల అయ్యప్పను దూరం చేసి తన బిడ్డకు రాజ్యం రావాలని ఆలోచనలో పడిన తరువాత ఎలాగైనా సరే ఈ రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి, ఆ రాజ్యాన్ని తనవంతు చేసుకోవాలని మళ్ళా దుష్టమంత్రి చేత పన్నాగం పన్ని ఈ పిల్లవాడిని అడవుల పాలు చేద్దాం, పులులు సింహాల మధ్య తినిపించేద్దామని ప్రయత్నం చేస్తే ఆయన జీవించిందే అడవిలో, పుట్టిందే అడవులో, ఇంకా పులులు సింహాలు ఆయనకు స్నేహితులు. ఇది అయ్యే పని కాదు. ఉన్న ఫలంగా ఈ మహారాణి తలనొప్పి భారంగా ఉందని బాధపడుతూ ఒకనాడు శిరోవేదనాయనే పెంచిన తల్లికి రీతిన కష్టం.

మహానుభావుడు. మళ్ళా ఒక ఒక పులిపాలైతే సరిపడితే చాలదు అని మందల మందలగా అది వేళ్ళు లక్షలు లక్షలు సింహాలు పులులు నేరుగా ఊళ్ళోకి తోలుకొని వచ్చేసినాడు. ఒకడుంటే ఒట్టు ఊళ్ళో డాబాల మీదకి ఎక్కినవాడు, చెట్ల మీదకి ఎక్కినాడు, నీళ్లు ఎక్కువైతే ఎవరి పాటికి వాళ్ళ మేడల మీదకి ఎక్కినట్టుగా, ఎవరి భయం వాళ్ళదన్నట్టుగా ఆ భయాన్ని చూస్తే మానవుడు ఒక గాలి వచ్చినా వానొచ్చినా ఒక భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు వచ్చినా తట్టుకోలేడు కదా. ఈ పులులు సింహాలు వచ్చేటప్పటికి ఎవరి భయం, వారు గగ్గోలెత్తి పరిగెత్తారు. వెంటనే మహారాణికి నిజంగానే తలనొప్పి, ఎక్కువైతే అయ్యప్ప దాన్ని తగ్గించి ఇక్కడ మానవ లోకాలు అనేక రకాల విషపూరితమైనటువంటి విధానం, అయ్యా నేను ఇక్కడ ఉండడానికి సాధ్యం కాదు, నాయన ఈ రాజ్యం నీదే, నువ్వు అనుభవించు, నువ్వెక్కడికి పోతావు, వద్దు నాన్నగారు అని ఒక

బలమైనటువంటి ఆ బాణాన్ని తీసి లాగి వేశారు. అది అమాంతం శబరి యొక్క కొండ ప్రాంతంలో చివరి అంచుల్లో ఆ బాణం గుచ్చుకుంటే పందలం రాజావారు తన సైనికుల్ని కొంతమంది పరిచారకు వెంట పెట్టుకొని ఆ యొక్క ప్రదేశాన్ని అతి కష్టం మీద చేరుకున్నారు. అందుకనే అయ్యప్ప స్వామి వారి కొండకు చేరడం అంటే అసామాన్యటువంటి విషయం. తాను అయ్యప్పగా మారితే తప్ప, అందుకే కన్యస్వామి, ఘంటస్వామి, పళయస్వామి, గురుస్వామి ఇలా మండల పూజలుగా చేసి తాను కటిక నేల మీద నల్లని వస్త్రాలు ధరించి ప్రతి చీమలోనూ స్వామిని చూసి ఆఖరికి కట్టుకున్నటువంటి ధర్మపత్నిని కూడా స్వామి స్వామి అని పలకరించేటువంటి నైజం ఆ పూజలో కనపడుతుంది. అట్లాంటి సన్నివేశాల మధ్య, ప్రయాణాల మధ్య ఎన్నో రకాలుగా ఆ బాధలు పడుతూ ఇప్పటికీ ఆ భక్తిభావంతాన్ని హైందవ సామ్రాజ్యంలో ఈ భారతీయ సనాతన ఆర్షమైనటువంటి

ఐజం ఆ పూజలో కనపడుతుంది. అట్లాంటి సన్నివేశాల మధ్య, ప్రయాణాల మధ్య ఎన్నో రకాలుగా ఆ బాధలు పడుతూ ఇప్పటికీ ఆ భక్తిభావంతాన్ని హైందవ సామ్రాజ్యంలో ఈ భారతీయ సనాతన ఆర్షమైనటువంటి విధి విధానాల్లో ఎన్నో పూజలు, అది అమ్మవారిదైనా స్వామివారిదైనా వెంకటేశ్వర స్వామివారిదైనా, ఆ పూజా విధానాలు ఎక్కడా కూడా వారు రైతీ ఆ యొక్క విధానం అనేటువంటి కష్టానికి లోను కాకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కష్టమే తమకు దేవుడు వరాలిస్తాడని భావన చేస్తారు. అది

ఇప్పటికీ వేలాది మంది భక్తులంతా కూడా ఇలా మాలలు ధరించి అయ్యప్ప విజయము అయ్యప్ప జననము కూడా ఈనాటి ఘట్టంలో మనం వివరం జరిగింది. పంపానదిలోకి వచ్చేటప్పటికి భక్తులు పొలకించిపోయి పంపానదిలో కాళ్ళిడితే అయ్యప్పో మా పాపమంతా పోయేనే అయ్యప్పో పంపానదిలో కాళ్ళి

తిందక తోమ్ స్వామియే అయ్యప్పో స్వామి ఎప్ప అయ్యప్ప స్వామి తిందక తోమ్ తోమ్ అయ్యప్ప తిందక తోమ్ తోమ్ స్వామి ఎప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో

0: అమ్మ పాలు త్రాగకనే అడివి నుండి నా వంట. పంబా నదిలో పంబా నదిలో పంబా నదిలో కాళ్ళిడితే అయ్యప్పో ఆ పాపమంతా పోయేనే. అయ్యప్పో స్వామియే అయ్యప్పో స్వామి శరణం అయ్యప్పో స్వామియే అయ్యప్పో స్వామి శరణం అయ్యప్పో ఓం స్వామియే శరణం అయ్యప్ప వన్బులి వాగనే శరణం అయ్యప్ప కన్కండ దైవమే శరణం అయ్యప్ప పంచామృత ప్రియనే శరణమయ్యప్ప ఎరిమేలు ధర్మశాస్త్రానే శరణమయ్యప్ప శబరిమలై నిర్మ శబరిమలై నివాసనే శరణమయ్యప్ప కన్కండ దైవమే శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప.
1: ఆ శరణఘోషలు చేసుకుంటూ ఎన్ని కష్టాలైనా రాని ఎన్ని ఇబ్బందులైనా రాని ఆ భక్తులంతా కూడా పరమానంద భరితులై ఏమి నా భారతీయత, చెట్టులోను పొట్టలోను రాయిలోను రప్పలోను గుడిలోను గుడి వెలుపుల జాతి జాతి అంతా కూడా విశేషమైనటువంటి భావుకతతో కనిపించే ప్రతి వస్తువు ఈ మానవ సమాజానికి పనికొచ్చిందనేటువంటి దివ్య దృష్టి ఈ మానవ లోకానిది. అందుకనే సర్వే జన సుఖనోభవంతు అంటారు. అలాంటి జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం అనేటువంటి అయ్యప్ప దీక్ష చేసినటువంటి భక్తులకంతా కూడా లోకములో శుభాలు జరగాలని నేటి అయ్యప్ప జననం అయ్యప్ప విజయం కథ సమాప్తమని మనవు చేస్తూ ఈ కార్తీక మాసమంతా కూడా భక్తాదులు అనేక విధాలుగా అయ్యప్ప దీక్షలు చేస్తారు, వారికి పుణ్యఫలాలు లభించాలని కథ విన్న భక్తాదులకు కూడా స్వామి అయ్యప్ప పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు ఆశీస్సులు అందించాలని కథకు మంగళహారతులు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: సర్వే జనా సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. హరి ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.
1: మీరు ఇంతవరకు స్వామి అయ్యప్ప హరికథా గానం విన్నారు. కథకులు శ్రీ ఎమ్మని వెంకటేశ్వర్లు భాగవతార్. కడప కేంద్ర సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: including his Vietnam tour. In South Korea, Defense Minister Singh will hold bilateral talks with his counterpart Ang Yubak. The IND has warned of severe heatwave conditions in North India over the next few days. The weather agency forecasts heavy rainfall in southern region. The IMD has issued a red alert for warm night conditions over Uttar Pradesh, Madhya Pradesh and Vidarbha till Thursday. The weather agency has forecast heatwave to severe heatwave conditions over Delhi, Punjab, Haryana and Chandigarh for tomorrow. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు: ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో సాదృశ్యం గురించి శ్రీ పొత్తూరి సుబ్బారావు గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం ప్రసారమవుతుంది. 6:35 పొలం పనులు, మామిడి ఎగుమతికి మేలైన పద్ధతులు, ఈ అంశానికి సంబంధించిన వివరాలు 7:00 కరీంనగర్ జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు శ్రీ హెచ్ సంపత్ కుమార్. 7:15 ఉదయ తరంగిణిలో వరల్డ్ బీ డే గురించి విశేషాలు, ఇంకా ఇది మన చట్టం శీర్షికన డిపిడిపి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ గురించి సిడిఎస్సి చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సిహెచ్ఏఎస్ మూర్తిగారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అరుణ పద్మగారి గానం. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం జీవన సౌందర్యం. ఆదిలాబాద్కు చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పకారుడు, కీర్తిశేషులు రవీంద్ర శర్మ గురూజీతో పరిచయం, పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు. 2010 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంసా పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా రికార్డు చేసిన కార్యక్రమం ఇది. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి లక్ష్మీ మంజూష గారు ఆలపించే భక్తి గీతాలు. వయలిన్ శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పి జయభాస్కర్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అనుముల యోష గారి గానం, హార్మోనియం శ్రీ రాహుల్ అరవింద్ దేశ్పాండే, తబలా శ్రీ నరసింహరావు పంచిపోటి. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేనుకబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం. 2:30 నిషిగంద్ మరాఠీ కార్యక్రమం. సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సతీ తులసి కథ చిందు యక్షగానం 2వ భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం సారంగపాణి బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, జొన్న పంట ఉత్పత్తులు వివరాలు. 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో చేపల విత్తనోత్పత్తి సరఫరా గురించి జిల్లా శాఖాధికారి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వి రజనీ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్, పిఎం ధన్ ధాన్య కృషి యోజన గురించి కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం. 8:03 దొంగ నాటిక ప్రసారమవుతుంది. రచన కె మట్టపల్లిరావు, నిర్వహణ పి గోపాలరావు. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:13 దాటి 20 సెకండ్లైంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవామరి. నమస్తే. జై హింద్.